ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. శాలివాహన శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 21వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం జూలై నెల 12వ తేదీ ఆదివారం. 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్పై మీడియం వేవ్ ప్రసారాలు, 102 మెగాహెర్ట్స్ ఎఫ్ఎం ప్రసారాల ప్రభాత సమయ కార్యక్రమ ప్రారంభం. ఎఫ్ఎం ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7

12వ తేదీ ఆదివారం. 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్పై మీడియం వేవ్ ప్రసారాలు, 102 మెగాహెర్ట్స్ ఎఫ్ఎం ప్రసారాల ప్రభాత సమయ కార్యక్రమ ప్రారంభం. ఎఫ్ఎం ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెర్ట్స్, రాజమహేంద్రవరంలో 102.9 మెగాహెర్ట్స్, కాకినాడలో 100.1 మెగాహెర్ట్స్ ఫ్రీక్వెన్సీల్లో కూడా వినొచ్చు. నిలయంలో సమయం 5 గంటల 57 నిమిషాల 46 సెకండ్లు. శ్రోతలకు నమస్సులతో శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. దేశభక్తి గీతం బృందగానం. అదిగదిగో అదే అదే. దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారి సాహిత్యం. సంగీతం తిరుపతి రామానుజ సూరి గారు. బృందగానం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం భక్తి రంజని. ముందుగా మయూరకవి విరచిత సూర్యశతక శ్లోక గానం.

च दिश पूरयन्तस्ततोऽपि ध्वा

0: భక్తి రంజని విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. చింతన వ్యాఖ్యాత రెవరెండ్ కొలుకుల సురేష్ కుమార్ గారు.
1: ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాల సమయంలో మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13:13 పౌలు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, అనగా సంఘమునకు కావలసిన లక్షణముల గురించి, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ కలిగి ఉండాలి, వాటిలో శ్రేష్టమైనది ప్రేమ అని చెప్తూ వచ్చాడు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయ్యుట అసాధ్యమని పరిశుద్ధ గ్రంథంలో లేఖనాలు మనకు తెలియపరుస్తూ ఉన్నాయి. ఆ ప్రభునందు పరిపూర్ణమైన విశ్వాసం మన జీవితాల్లో కలిగి ఉన్నప్పుడు మాత్రమే మన జీవితాల్లో మనము ప్రభు నుంచి సమస్తమును పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు కూడా ఆయన యొద్దకు వచ్చిన వారితో చాలా సందర్భాల్లో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును అని చెప్పినట్టుగా వాక్య లేఖనాలు మనకి తెలియపరుస్తూ ఉన్నాయి. అయితే ఆ విశ్వాసం గురించి పరిశుద్ధ గ్రంథంలో మనం అనేక మంది భక్తుల్ని మనం చూస్తూ వచ్చాం. ప్రాముఖ్యంగా ఇదే అపొస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11:11 మొదటి నుంచి చివరి వరకు అనేక మంది విశ్వాసుల గురించి రాసుకుంటూ వచ్చాడు. ప్రాచీన కాల సాక్షి అయినటువంటి హనుకు గురించి రాశాడు, అలాగే అక్కడ హెబేలు గురించి రాశాడు, అలాగే నోవాహు గురించి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల గురించి, అలాగే అనేక మంది గురించి, దానియేలు గురించి, షడ్రక మేషిక బెద్దంగోలు గురించి, రూతు గురించి, ఇలాగ అనేక మంది వరుసగా ఒకరి గురించి రాసుకుంటూ వారి విశ్వాసంతో దేవుని యందు ఏ విధంగా జీవించారు,

0: ఆ విశ్వాసం ద్వారా వారు దేవుని దగ్గర నుంచి ఎటువంటి ఘనతను ఖ్యాతిని పొందుకున్నారు, ఎట్టి విశ్వాసంతో వారు ప్రభువుని వెంబడించారనేది ఆ అధ్యాయము మొత్తం మనం చదివినప్పుడు మనకే అర్థమవుతుంది ప్రియ సహోదరులారా. ఆ విధంగా విశ్వాసంలో వెంబడించినటువంటి ఒక ఇద్దరు వ్యక్తులు మనం చూసినప్పుడు అందులో ప్రప్రదంగా మనకు కనపడతా ఉన్నాడు హనూక్ అనే ఒక వ్యక్తి కనపడతా ఉన్నాడు. హనూకు 60 సంవత్సరాల వయసు కలిగి భార్య బిడ్డలు కలిగి ఆయన 300 సంవత్సరాల పాటు దేవుణ్ణి వెంబడించాడని, దేవునికి అతడు ఇష్టుడిగా ఎంచబడ్డాడు కాబట్టి హనూకుని దేవుడు తీసుకుని వెళ్ళాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. అలాగే రెండవదిగా మనం చూసినప్పుడు అబ్రహామును మనము ఎంతైనా విశ్వాసం గురించి చూడవలసిన వరమైనం, ఎందుకనగా అబ్రహాముకి పేరు విశ్వాసులకు తండ్రి అని పెట్టబడింది. ఆయన విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు. దేన్ని బట్టి పిలువబడ్డాడంటే కనుక కేవలము దేవుని యందు ఆయన ఉంచినటువంటి గొప్ప విశ్వాసాన్ని బట్టే. అందుకే వాక్యం అంటది అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడినని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియ దేవుని సంగమ, అబ్రహాము తన దేశంలో ఉన్నప్పుడు ఆదికాండములు 12:2 ఆ వాక్యాలు మనకు కనపడుతూ ఉంటాయి. అబ్రహాము తన దేశంలో తన పని తాను చేసుకుంటున్నప్పుడు దేవుడు అతన్ని దర్శించి, అబ్రహాము ఇదిగో నీవు నేను చూపించే దేశానికి, నేను చెప్పిన దేశానికి నువ్వు వెళ్ళమని చెప్పినప్పుడు అబ్రహాము దేవుని యొక్క మాట యందు విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచి ఆయనున్న దేశాన్ని విడిచి, తన ప్రజలను విడిచి, సమస్తాన్ని విడిచి దేవుడు చూపించిన దేశానికి వెళ్ళటం జరిగింది. అయితే అబ్రహాము దేవుని మాటను యందు విశ్వాసం ఉంచి ఆయన వెళ్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడో ఆయనకి ఏమాత్రము కూడా తెలియదు. తెలియకపోయినప్పటికీ కూడా దేవుని యందు పరిపూర్ణమైన విశ్వాసముతోనూ నమ్మకముతోనూ ఆయన తన స్వదేశాన్ని విడిచి దేవుడు చూపించిన దేశానికి వెళ్ళడం జరుగుతుంది. అయితే దేవుడు తాను చూపించిన దేశానికి అబ్రహాము వచ్చినప్పుడు అబ్రహాముని ఆ దేశంలో అత్యధికంగా ఆశీర్వదించారు. ఆశీర్వదించడమే కాదు, అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు, అబ్రహాము ఇదిగో నీవున్న దేశమంతటినీ కూడా నీ సంతానానికి నేను స్వాస్థ్యముగా ఇస్తానని చెప్పి దేవుడు అబ్రహాముకి మాట ఇచ్చాడు. అయితే అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచి తన జీవితంలో ముందుకు సాగడానికి దేవుడు ఆయనకి కృప చూపించాడు. ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడు ఆయన యొక్క సంతానానికి ఆ దేశాన్ని స్వాస్థ్యం ఇచ్చినట్లుగా మనకు అక్కడ కనపడతా ఉంది ప్రియ దేవుని సంగమ. అలాగే అబ్రహాము జీవితంలో అనేక సందర్భాల్లో దేవుని యందు పరిపూర్ణమైన విశ్వాసం ఉంచి ఆ విశ్వాసముతో ప్రభువుని వెంబడించినప్పుడు అబ్రహాము జీవితంలో గొప్ప కార్యాలు అబ్రహాము చూడగలిగాడు. అబ్రహామే కాదు, మన జీవితాల్లో మనము కూడా అటువంటి గొప్ప విశ్వాసాన్ని మనము ప్రభునందు ఉంచగలిగితే కనుక దేవుడు సమస్తమును కూడా సాధ్యపరచగలిగిన దేవుడు. కనుక ఈ సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి ప్రియా దేవుని బిడ్డలైనటువంటి వారికి నాయక విజ్ఞప్తి ఏంటంటే కనుక ఆ ప్రభునందు పరిపూర్ణమైన విశ్వాసంతో మనం ముందుకు సాగినప్పుడు ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడు మన జీవితాల్లో సమస్తమును కూడా నెరవేర్చగలిగిన ప్రభు అయి ఉన్నాడని మీకు తెలియపరుస్తూ ఉన్నాను.
1: రెవరెండ్ కొలుకుల సురేష్ కుమార్ గారి వ్యాఖ్యానంతో చింతన విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. కార్యక్రమం వినడానికి ముందు శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ ప్రసారంలో ఉదయం 11:00 నుండి 12:00 వరకు మధురిమ శీర్షికను మధుర గానాల నుండి మరలిరాని యానంలు సుప్రసిద్ధ దివంగత గాయనీమణి ఎస్ జానక్ గారికి నివాళిగా మధుర గానాల నుండి మరలిరాని యానంలు వ్యాఖ్యానంతో కూడిన చిత్రగీతల కార్యక్రమం ఈ ఉదయం 11:00 నుండి 12:00 వరకు. గమనిక సమాప్తం.

మనం పండించేటువంటి అన్ని రకాల పంటలకి మనము ఎరువు మందుల ఖర్చు తగ్గించుకునేటువంటి అవకాశం అయితే ఉంది. పూర్తిగా కాకపోయినా కొంతైనా సరే మనం ఖర్చు తగ్గించుకోవచ్చు. ఈ మధ్యకాలంలో కొన్ని రకాల ఎరువు మందులు లభ్యత కూడా కష్టంగానే ఉంది, అదిగాక ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. అసలు మామూలుగా అయితే సహజ సిద్ధంగా భూమిలో ఈ ఎరువులు మొక్కలు తీసుకునేటువంటి రూపంలో లభ్యమవుతూ ఉంటాయి. ఇలా లభ్యం కావటానికి కారణం ఏమిటి అంటే మన భూమిలో ఉన్నటువంటి రకరకాల సూక్ష్మజీవులు పంట తీసుకునేటువంటి ఈ పోషకాలని మొక్క తీసుకునే రూపంలోకి మార్చుతాయి. ఎలా మార్చుతాయి? జీవరసాయనిక చర్యల వల్ల మారుస్తాయి. ఆ జీవరసాయనిక చర్యలు సరిగ్గా జరగాలి అంటే మనకి నేలలో ఈ విధంగా సహాయం చేసేటువంటి సూక్ష్మజీవులు చాలా చాలా అవసరం. మరి మనం ఎప్పటి నుంచో వ్యవసాయం చేస్తూ ఉన్నాం, చేసేటువంటి వ్యవసాయంలో సేంద్రీయ వ్యవసాయం కానీ సహజ వ్యవసాయం కానీ తగ్గిపోయి రసాయనాలతో కూడినటువంటి వ్యవసాయం ఎక్కువైంది. ముఖ్యంగా ఎరువు మందుల విషయంలో మనము అసలు సేంద్రీయ పదార్థాన్ని పక్కన పెట్టి ఎరువు మందులు ఎక్కువ వేసుకుంటూ వస్తూ ఉన్నాం. దాని ప్రభావం వల్ల నేలలో మనకు సహాయం చేసేటువంటి ఈ సూక్ష్మజీవుల సంఖ్య క్రమక్రమంగా తగ్గిపోతూ వస్తూ ఉంది. ఎందుకు? వాటికి సేంద్రీయ పదార్థం ఎప్పుడైతే మనం ఇవ్వగలుగుతామో, ఎప్పుడైతే నేలలో తగినంత తేమ ఉంటుందో అప్పుడే అవి బతుకుతూ ఉంటాయి. మనము సేంద్రీయ పదార్థం ఇవ్వకుండా ఉట్టి రసాయనిక ఎరువు మందులే వేసుకుంటూ పోవటం వలన నేల ఆరోగ్యం ఒక పక్క దెబ్బతిన్నది, మరోపక్క నేలలో సూక్ష్మజీవులకు అవసరమైనటువంటి ఈ ఆహారం దొరకకుండా పోయింది. కానీ ఇలానే మనం కొనసాగితే భవిష్యత్తులో మనకు చాలా ఇబ్బందులు వస్తాయి. ప్రతి పోషకాన్ని కూడా మనము సొంతగా తయారు చేసి ఇవ్వలేం, మార్కెట్లోంచి తీసుకొచ్చి కొనుక్కొని ఇవ్వలేం. దానికి సులువైన మార్గం, మంచి మార్గం ఏంటి అంటే నేల ఆరోగ్యం బాగా ఉంచుకోవటం, నేల తడి నిలుపుకునేలాగా చేసుకోవటం, అలాగే నేలలో బతుకుతున్నటువంటి మనకు సహాయం చేసేటువంటి ఈ సూక్ష్మజీవులు మనుగడ కోసం వాటికి కావాల్సినటువంటి ఆహారం సేంద్రీయ పదార్థం రూపంలోనో ఏదో ఒక రూపంలో మనం వాటికి అందించటం. సరే, ముఖ్యంగా పోషకాలు పంటకు అందాలంటే నేలలో ఉన్నటువంటి ఈ సూక్ష్మజీవుల సంఖ్య తగ్గింది కాబట్టి బయట తీసుకొచ్చి బయట మనకి శాస్త్రవేత్తలు ఈ ప్రయోగశాలల్లో వాటి ఉత్పత్తి చేసి వాటిని తీసుకొచ్చి మళ్ళీ నేలలో కలుపుకోమని ఇస్తూ ఉన్నారు. అవి తీసుకొచ్చుకొని మనం నేలలో కలుపుకోవాలి, లేదా విత్తనానికి విత్తన శుద్ధి చేసి వేసుకోవాలి. ఇవి మనకి ఇప్పుడు పొడి రూపంలో దొరుకుతున్నాయి, ద్రవ రూపంలో కూడా దొరుకుతున్నాయి. ఏ రూపంలో అయినా సరే తెచ్చి మనం వాడుకోవచ్చు. ద్రవ రూపంలో అది ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి, అలాగే ఎక్కువ కాలం మన్నిగ్గు ఉంటాయి, వాడుకోవటం కూడా సులువు. మనకి మన దగ్గరలో ఈ రకమైనటువంటి సూక్ష్మజీవుల్ని జీవన ఎరువులు అని రూపాన పేర్లు పెట్టి మనకు అమ్ముతూ ఉన్నారు. నత్రజని సంబంధించినటువంటి జీవన ఎరువులు దొరుకుతూ ఉన్నాయి, రైజోబియం అని, ఎజిటోబ్యాక్టర్ అని, ఎజోస్పైరిల్లం అని. ఇవన్నీ కూడా ఇప్పుడు మనకి అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో రైతుల కోసం ఉత్పత్తి చేసి సిద్ధంగా ఉంచుతున్నారు. అలాగే ఇతర జీవ నియంత్రణ ప్రయోగశాలలో కానీ, కృషి విజ్ఞాన కేంద్రాల్లో కానీ, అమరావతిలో కానీ చాలా చోట్ల కూడా ఉత్పత్తి అవుతుంది. ఇంకా చెప్పుకోవాలంటే ప్రైవేటు వాళ్ళు కూడా వీటిని ఉత్పత్తి చేసి రైతు సోదరుల కోసం ఇస్తున్నారు. అలాగే భాస్వరం నేలలో ఉన్నప్పటికీ కూడా మనం అవసరం లేని సమయంలో నేలలు ఇవ్వటం వలన అవి మొక్కలు తీసుకోలేని రూపానికి మారిపోయి నేల మట్టి రేణువులు కతుక్కుపోయి అలానే ఉండిపోయి తప్ప మొక్కలు దాన్ని పీల్చుకోలేవు. అది తిరిగి మొక్క పీల్చుకోవాలంటే మనకి మళ్ళీ ఫాస్ఫోబ్యాక్టీరియా అనేటువంటి సూక్ష్మజీవులు అవసరం. అది భాస్వరం జీవన ఎరువు అని చెప్పేసి మనకి అమ్ముతూ ఉన్నారు. అది తెచ్చుకొని నేలలో కలుపుకోవాలి. ఇలా నేలలో కలుపుకునేటప్పుడు మనము ఖచ్చితంగా వాటిని సేంద్రీయ పదార్థంతో కలిపి నేలలో కలుపుకోవాలి. ఇందాక అనుకున్నాం వాటికి ఆహారం కావాలి, ఆహారం అనేది సేంద్రీయ పదార్థం. అలాగే నేలలో తేమ ఉండేలాగా, నేల గుణం బాగా ఉండేలాగా మనము తేమ ఆగటానికి పైన ఆచ్ఛాదనం చేసుకోవటము, లేకపోతే నేల గుణం గులబారేలాగా చేసుకోవటం చేసుకున్నట్లయితే మనకు అది వీలవుతుంది. ఎక్కువ కాలం ఈ సూక్ష్మజీవులు బతుకుంటాయి. అలాగే పొటాషుకు సంబంధించినటువంటి జీవన ఎరువులు కూడా దొరుకుతున్నాయి. అంతేకాదు కొన్ని రకాల సూక్ష్మ

0: ధాతువుల్ని మొక్కకు అందించే రూపంలోకి మార్చేటువంటి ఈ జీవన ఎరువులు కూడా మనకు మార్కెట్లో దొరుకుతున్నాయి. ఏదేమైనా మనం సాగు చేసేటువంటి వరి, మొక్కజొన్న, రాగులు, అలాగే మినుములు, పెసలు, చెరుకు, తోట పంటలు, ఇలా అన్ని రకాల వాటికి ఈ జీవన ఎరువులు లభ్యమవుతున్నాయి. ఉదాహరణకి వరుందనుకోండి, అజోస్పైరిల్ని వాడుకోవచ్చు. అలాగే పప్పు ధాన్యాలు అన్నిటికీ కూడా రకరకాల రైజోబియాలు దొరుకుతాయి. వేరుశనగకు కూడా రైజోబియం దొరుకుతుంది. అలాగే చెరుకుకు కూడా ఎజిటోబ్యాక్టర్ని మనం వాడుకోవచ్చు. ఇక తోట పంటలు, జీడి మామిడి కానీ, మామిడి కానీ, కొబ్బరి కానీ, కూరగాయలు కానీ, వీటన్నిటికీ కూడా మైకోరైజ్ అనేటువంటిది మనకి దొరుకుతూ ఉంది. ఇలా ఇన్ని రకాలు మార్కెట్లో లభ్యమవుతున్నప్పుడు మనం తెచ్చుకుని వాడుకోవడానికి ఇబ్బంది ఏంది? మనకి ప్రయోగశాలల్లో కూడా ప్రభుత్వం వాళ్ళు నిర్వహించేటువంటి ప్రయోగశోధన స్థానాల్లో కూడా ఇవి లభ్యమవుతున్నాయి. కాబట్టి ఏదో ఒక రూపంలో తక్కువ ధరలో దొరికేటువంటి వీటిని తెచ్చుకొని మనం చక్కగా వాడుకున్నట్లయితే మనకి ఎరువు మందుల ఖర్చు కొంతైనా తగ్గుతుంది, నేల ఆరోగ్యం బాగుపడుతుంది, మనకి దిగుబడులు పెరుగుతాయి. అన్నిటికి మించి మనము తక్కువ ఖర్చుతోటి వ్యవసాయం చేయడానికి అవకాశం వస్తుంది, నాణ్యమైన పంట తీయడానికి అవకాశం వస్తుంది. ఇది ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాలి.
1: రాగల 24 గంటల వరకు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఉభయ గోదావరి జిల్లా ప్రాంతాలు, యానాం ప్రాంతపు రైతులకు, మత్స్యకారులకు వాతావరణ సమాచారం. తేలికపాటి జల్లులు మినహా పెద్ద మార్పు ఏమీ ఉండదు. వాతావరణ సమాచారం విన్నారు. పొలం పనులు విన్నారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 6:45 కావస్తోంది. కొంచెంసేపట్లో ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. వియత్నాంలో జరిగిన టూరిస్ట్ స్పీడ్ బోటు ప్రమాదంలో 15 మంది భారతీయులు మృతి చెందినట్లు అక్కడి భారత రాయబార కార్యాలయం అధికారికంగా వెల్లడించింది. రాష్ట ప్రభుత్వం ఇకపై జనాభా సంరక్షణ కార్యక్రమాలను చేపడుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్దరణ పనులు జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ సిఫార్సులకు అనుగుణంగానే చేపడతామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఎస్ సవిత అధికారులను ఆదేశించారు. వియత్నాంలో జరిగిన టూరిస్ట్ స్పీడ్ బోటు ప్రమాదంలో 15 మంది భారతీయులు మృతి చెందినట్లు అక్కడి భారత రాయబార కార్యాలయం అధికారికంగా వెల్లడించింది. ప్రమాదానికి గురైన బోటులో మొత్తం 32 మంది భారతీయ పర్యాటకులు ప్రయాణిస్తున్నట్లు తెలిపింది. మృతుల్లో తమిళనాడుకు చెందిన 10 మంది, ఆంధ్రప్రదేశ్కు చెందిన 3, కేరళకు చెందిన 2 ఉన్నట్లు తెలిపారు. మిగిలిన ప్రయాణికులను వియత్నాం రక్షణ సిబ్బంది సురక్షితంగా ఒడ్డుకు చేర్చినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ పర్యాటకుల్లో కడపకు చెందిన నల్లపేట రవితేజ, ముడియం శ్రీధర్, మచిలీపట్నానికి చెందిన గెల్లి జయలక్ష్మి మృతి చెందారని తెలిపారు. మచిలీపట్నంకు చెందిన గెల్లి కిషోర్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. వియత్నాంలోని ఫూ క్వాక్ సమీపంలో భారత పౌరులు ప్రయాణిస్తున్న పడవ ప్రమాదానికి గురైన ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో తమ వారిని కోల్పోయిన కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

0: ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడి ప్రస్తుతం చికిత్స పొందుతున్న క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. వియత్నాంలో పర్యాటక బోటు ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. ప్రమాద ఘటన బాధితులకు అందుతున్న సాయం, పర్యాటకుల ప్రస్తుత పరిస్థితిపై ముఖ్యమంత్రి అధికారులతో మాట్లాడారు. ప్రమాదంలో చిక్కుకుని ప్రాణాలతో బయటపడిన వారిని రాష్ట్రానికి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మరోవైపు ఈ ఘటనపై ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భాంతి వ్యక్తం చేశారు. రాష్ట ప్రభుత్వం ఇకపై జనాభా సంరక్షణ కార్యక్రమాలను చేపడుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. విజయవాడలో ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా నిన్న నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, భవిష్యత్తులో పిల్లలే సంపద అనే భావనను కార్యరూపంలోకి తీసుకొస్తామని తెలిపారు. దేశంలో, రాష్ట్రంలో మొత్తం సంతానోత్పత్తి రేటు పెరగాల్సిన అవసరం ఉందని అన్నారు. భవిష్యత్తులో జనాభా లేకపోతే అనేక సమస్యలు వస్తాయని ఆయన పేర్కొంటూ,
1: జనాభా లేకపోతే మనం చాలా సమస్యలు వస్తాయి. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబం ఉండేది, ఇప్పుడు అన్ని కూడా కుటుంబాలన్నీ మైక్రో ఫ్యామిలీస్ అయిపోయినాయి. 40 దేశాల్లో జనాభా తగ్గతా ఉంది. ఈ రోజు మన దేశంలో జనాభా ఈ మాత్రం ఉందంటే బీహార్, యూపీ ఈ రెండు కాపాడుతున్నాయి. దక్షిణ భారతదేశం మొత్తం కూడా దెబ్బతినే పరిస్థితికి వచ్చాయి. ఈ రోజు మనలో కూడా ఒక చైతన్యం రావాలి. చరిత్ర తిరగా రాసే రోజు పిల్లలే సంపద, ఇదే ఈ ప్రభుత్వం యొక్క విధానం అని మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా.
0: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్దరణ పనులు జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ సిఫార్సులకు అనుగుణంగానే చేపడతామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్లోని సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఎన్ ఉత్తమ్కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్లతో కలిసి ఆయన నిన్న పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,
2: మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో లోపాలు ఉన్నాయి, తక్షణమే లోపాలను సరిదిద్దండి. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బివి రమణారెడ్డి గారు లేఖ రాయడం జరిగింది. పునరుద్ధరణ డిజైన్లు, రిపేర్లు, ఇతర పనులన్నీ ఎన్డీఎస్సీ లేదా సిడబ్ల్యూసీ ఆమోదంతోనే చేపట్టాలని ఎన్డీఎస్సీ సిఫార్సు చేసింది. ఎక్స్పర్ట్స్ కమిటీని అపాయింట్ చేసి ఈ రోజు ఆ ప్రాజెక్టును పునరుద్ధరించడానికి అహర్నిశలు మేము ప్రయత్నం
0: చేస్తున్నాం. ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో రేపు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రాజమహేంద్రవరంలోని ధవళేశ్వరం ప్రాజెక్టుకు పాత గేట్ల స్థానంలో 152.95 కోట్ల రూపాయల వ్యయంతో 117 కొత్త గేట్లు ఏర్పాటు పనులను ప్రారంభిస్తారు. అనంతరం పిచ్చుకలంక గ్రామంలో రైతులతో సమావేశమవుతారు. అక్కడి నుంచి పోలవరం చేరుకుని ప్రాజెక్టును సందర్శిస్తారు. ప్రాజెక్టు నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించడంతో పాటు టూరిజం హబ్ డిజైన్లను పరిశీలించి తుది ఆమోదం తెలపనున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రముఖ నేపథ్య గాయని ఎస్ జానకి కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆమె మైసూరులోని అపోలో ఆసుపత్రిలో నిన్న తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 88 సంవత్సరాలు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పల్లపట్ల గ్రామంలో 1938 ఏప్రిల్ 23న జన్మించిన ఎస్ జానకి 6 దశాబ్దాలకు పైగా భారతీయ సినీ సంగీత రంగానికి విశిష్ట సేవలందించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో పాటు పలు భాషల్లో 48,000కు పైగా పాటలు ఆలపించి విశేష గుర్తింపు పొందారు. ఎస్ జానకి మృతికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, ఏ రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. పలువురు సినీ సంగీత ప్రముఖులు, రాజకీయ నాయకులు, అభిమానులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ ఆమెకు ఘన నివాళులు అర్పించారు. రాజధాని అమరావతి పేరుతో భూములిచ్చే విషయంలో ఉండవల్లి రైతులపై ప్రభుత్వం వ్యవహరించిన తీరును ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుబట్టారు. రైతుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా పోలీసులను మోహరించి బుల్డోజర్లతో

0: సాగులో ఉన్న పంటలను ధ్వంసం చేయడం దుర్మార్గమని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. సన్న చిన్నకారు రైతుల జీవనాధారమైన భూములను బలవంతంగా స్వాధీనం చేసుకోవడం అన్యాయమని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో హైదరాబాద్ వేగంగా అభివృద్ది చెందుతోందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. దేశంలో ప్రతిపాదిత 7 హైస్పీడ్ రైల్ కారిడార్లలో 3 కారిడార్లకు హైదరాబాద్ కేంద్రంగా మారనున్నట్లు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుల అమలుకు కేంద్ర ప్రభుత్వం దాదాపు 5 లక్షల కోట్ల రూపాయల వ్యయం చేయనున్నట్లు వెల్లడించారు. హైస్పీడ్ రైల్ కారిడార్లతో హైదరాబాద్ దేశంలో కీలక రవాణా కేంద్రంగా మారనుందని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియాతో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా రాష్ట ప్రభుత్వం త్వరలోనే చట్టాన్ని తీసుకురానుందని ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని టీడీపీ కార్యాలయంలో నిన్న నిర్వహించిన ప్రజా దర్బార్లో భాగంగా మంత్రి ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలు సమస్యలపై సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఎస్ సవిత అధికారులను ఆదేశించారు. కడపలో 8 కరోనా కేసులు నమోదవడంతో పాటు 2 మృతి చెందటంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారి ఎల్ నారాయణ వెల్లడించారు. తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వియత్నాంలో జరిగిన టూరిస్టు స్పీడ్ బోటు ప్రమాదంలో 15 మంది భారతీయులు మృతి చెందినట్లు అక్కడి భారత రాయబార కార్యాలయం అధికారికంగా వెల్లడించింది. రాష్ట ప్రభుత్వం ఇకపై జనాభా సంరక్షణ కార్యక్రమాలను చేపడుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. మేడిగడ్డ అన్నారం సుందిళ్ల బ్యారేజీల పునరుద్దరణ పనులు జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ సిఫార్సులకు అనుగుణంగానే చేపడతామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి సంప్రతి వార్తా శ్రూయంతాం ప్రవాచిక రిచా ఝా.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఉదయ సమీరాలు, ప్రసార విశేషాలు.

ఈ ప్రసారంలో 7:05 జాతీయ వార్తలు తెలుగులు హైదరాబాద్ కేంద్రం నుండి రిలీ 7:15 ఈ మాస పాట హైదరాబాద్ కేంద్రం నుండి రిలీ. అనంతరం 7:20 కొనసాగుతున్న ఉదయ సమీరాల్లో నేటి మాట పాబ్లో నెరుడా జయంతి సందర్భంగా విశేషాలు. భాషావేత్త కొమర్రాజు వెంకట లక్ష్మణరావు గారి వర్ధంతి సందర్భంగా ఆ విశేషాలు. చిత్రగీతం శ్రోతల అభిప్రాయ మాలిక లేఖావళి, తపాలా ద్వారా వచ్చిన ఉత్తరాలు, ఈమెయిళ్ళు, వాట్సాప్ లేఖలు, ఆ తర్వాత పుష్పాంజలి. 8:30 కృష్ణా జిల్లా సమాచార లేఖ శ్రీ సామ సునీల్ గారు అందిస్తారు. అనుసంధాన శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమం విజయవాడ కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర ప్రసారంగా 8:35 పాటల పల్లకి 9:35 వార్తావాహిని 10:15 పాటల పల్లకి ఆప్కి మన్ పసంద్ శ్రీమతి సరోజిని శ్రీహర్ష వ్యాఖ్యాత్రిగా కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ ఉదయం 11:00

మధుర గానాల నుండి మరలిరాని యానంలో సుప్రసిద్ధ దివంగత గాయని ఎస్ జానక్ గారికి వ్యాఖ్యానంతో కూర్చిన చిత్రగీతాల కార్యక్రమ నివాళి. ఈ సంస్మృతుల పాటల వెన్నెల ఈ పగలే 11 గంటల నుండి 12 గంటల వరకు మధుర గానాల నుండి మరలిరాని యానంలో సుప్రసిద్ధ చలనచిత్ర నేపథ్య గాయని దివంగత ఎస్ జానక్ గారికి నివాళిక. నిర్వహణ శ్రీ రాంభట్ల నృసింహశర్మ. సమర్పణ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మధుమంజరి 12 గంటల 40 నిమిషాలకు శ్రీమతి వలిజేపల్లి లీలగారి గానం, హెచ్ రామచరణ్ గారు వైలన్, ఏ ఆనంద్ శ్రీహరి గారు మృదంగం. 1 గంట 30 నిమిషాలకు సినిమా పాటలు. 1 గంట 35 నిమిషాలకు మహిళావాణిలు డాక్టర్ ఎం ఉమాగాంధీ గారి స్వీయ కవితా పఠనం. బాలభారతిలో 2 గంటల 31 నిమిషాలకు మొయిదా విజయనగరం స్కూల్ విద్యార్థుల కదంబ కార్యక్రమం. సంధ్యారాగాలు సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు. సాయం సమీరం 6 గంటల 30 నిమిషాలకు. పల్లెసీమలు 7 గంటల 15 నిమిషాలకు. వ్యాపార సరళిలో పశుపోషణ అవకాశాల గురించి విశాఖపట్నం అడిషనల్ డైరెక్టర్ స్మైల్ శ్రీ వై సింహాచలం గారితో పరిచయం. ఎన్ సుధాకర్ రెడ్డి గారు పరిచయకర్త. ఇవే ఈనాటి ప్రసార ముఖ్యాంశాలు. సమయం 7 గంటల 5 నిమిషాలకు వస్తుంది. జాతీయ వార్తలు తెలుగులో హైదరాబాద్ కేంద్రం నుండి రిలీ.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. మూడు దేశాల పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత్కు తిరుగు ప్రయాణమయ్యారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు అహ్మదాబాద్లో 405 కోట్ల రూపాయల విలువైన పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్లలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా ఫ్లోరిడాలో జరిగిన మ్యాచ్లో నార్వేను 2-1 తేడాతో ఓడించి ఇంగ్లాండ్ సెమీఫైనల్స్కు దూసుకెళ్లింది. టెన్నిస్లో నోస్కోవా తన తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ను కైవసం చేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల న్యూజిలాండ్ పర్యటన ముగించుకుని భారత్కు తిరుగు ప్రయాణమయ్యారు. ఈ పర్యటన సందర్భంగా మోదీ న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్తో చర్చలు జరిపారు. రక్షణ, పర్యాటకం, క్రీడలు, విపత్తు నిర్వహణ, పశుసంవర్ధక రంగాలతో సహా వివిధ రంగాల్లో 5 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఆక్లాండ్లోని స్పార్క్ అరేనాలో జరిగిన కార్యక్రమంలో 10,000 మందికి పైగా ప్రవాస భారతీయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మోదీ, భారత్ న్యూజిలాండ్ల భవిష్యత్తు ఒకదానితో ఒకటి ముడిపడి ఉందని, ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం అభివృద్ధి చెందిన దేశంగా మారే దిశగా భారతదేశ ప్రయాణాన్ని వేగవంతం చేస్తుందని పేర్కొన్నారు.
1: భారత్ ఆర్ న్యూజిలాండ్ కే రిస్తే మే యాదే భీ హై, దోస్తీ భీ హై, వాల్యూస్ భీ హై ఔర్ ఏ కమిట్మెంట్ భీ హై. భారత్ న్యూజిలాండ్ కీ యహీ వాకా ఏక్ నయీ యాత్రా పర్ నికల్నే కే లియే తయార్ హై. హమారే సామ్నే అవసరో సే భరా ఖులా సముద్ర హై, హవాయే హమారే సాథ్ హై, సమందర్ కీ విశాల్ లహరే హమారే సాథ్ హై, ఇచ్ఛా శక్తి కా నీలా ఆస్మాన్ హమారే సాథ్ హై. పానే కో కాఫీ కుచ్ హై ఔర్ మే జాన్తా హూ హమ్ సఫల్ హోంగే.
0: ఈ సందర్భంగా న్యూజిలాండ్ ప్రధాని లక్సన్ మాట్లాడుతూ భారతదేశాన్ని నమ్మకమైన మిత్రుడిగా అభివర్ణించారు. న్యూజిలాండ్ పురోగతికి భారతీయ సమాజం అందిస్తున్న సహకారాన్ని మోదీ నాయకత్వాన్ని కొనియాడారు. కేంద్ర హోంమంత్రి అమిత్

0: షా ఈరోజు అహ్మదాబాద్లో 405 కోట్ల రూపాయల విలువైన అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. ఈ కార్యక్రమం సందర్భంగా మంత్రి గాంధీనగర్ లోక్సభ నియోజకవర్గం కోసం ప్రతిష్టాత్మకమైన భారీ అటవీకరణ ప్రచారాన్ని కూడా ప్రారంభిస్తారు. వాతావరణ మార్పులను ఎదుర్కొనే ప్రచారంలో భాగంగా ఈ ఏడాది నియోజకవర్గ వ్యాప్తంగా 1.25 కోట్లకు పైగా మొక్కలు నాటుతున్నారు. ఈ డ్రైవ్ కింద అటవీ శాఖ వన్ కవచ్ నమూనాను ఉపయోగించి అహ్మదాబాద్, గాంధీనగర్ జిల్లాల్లో దాదాపు 60 లక్షల స్థానిక జాతుల మొక్కలను నాటనుంది. హైదరాబాద్ను ఒక ప్రధాన హైస్పీడ్ రైల్ హబ్గా రూపొందించనున్నట్టు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. హైదరాబాద్ను పూణె, చెన్నై, బెంగళూరు నగరాలతో అనుసంధానించేలా బుల్లెట్ ట్రైన్ కారిడార్లను ప్రతిపాదించినట్టు తెలిపారు. హైదరాబాద్లో నిన్న జరిగిన పరిశ్రమల సదస్సులో ఆయన మాట్లాడుతూ, ఈ హైస్పీడ్ రైల్ నెట్వర్క్ వల్ల ప్రయాణకాలం గణనీయంగా తగ్గడమే కాకుండా దక్షిణ భారతదేశంలోని ప్రధాన ఆర్థిక కేంద్రాల మధ్య అనుసంధానం మరింత బలోపేతమవుతుందన్నారు. భారత్లో వేగంగా వృద్ధి చెందుతున్న ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ రంగాల గురించి మంత్రి ప్రస్తావిస్తూ, దేశం ప్రస్తుతం ఏఐ యాజ్ ఏ సర్వీస్ మోడల్ను అవలంబిస్తోందని, ఎలక్ట్రానిక్స్ తయారీలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తోందని కొనియాడారు. చిప్ డిజైనింగ్ రంగానికి అవసరమైన దేశీయ వ్యవస్థను బలోపేతం చేసేందుకు దేశవ్యాప్తంగా 315 విశ్వవిద్యాలయాల్లో సెమీకండక్టర్ డిజైన్ టూల్స్ను ప్రవేశపెట్టినట్టు ఆయన వెల్లడించారు.
1: 3 high-speed bullet train corridors to Hyderabad to Telangana, which will totally change the landscape. If you see, from Pune to Hyderabad, from Hyderabad to Chennai, from Hyderabad to Bengaluru, this will become a major game changer for entire region, and Hyderabad will become the high-speed hub. This will totally change the landscape. It will bring huge amount of development. The economies of this entire region will become fully integrated.
0: ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, బుల్లెట్ రైల్ ప్రాజెక్టుల కోసం కేంద్ర ప్రభుత్వం 500 కోట్ల రూపాయలు కేటాయించిందని తెలిపారు. అలాగే తెలంగాణలోని సికింద్రాబాద్, నాంపల్లితో సహా 42 రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నట్టు చెప్పారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశాన్ని ఆవిష్కరించే లక్ష్యంలో భాగంగా ఐటీ పరిశ్రమలను వరంగల్, కరీంనగర్ వంటి టైర్ 2 నగరాలకు విస్తరించాలని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
2: The reforms has reached Hyderabad. Our city will soon be home to 3 out of 7 high-speed rail elevated corridors. The connectivity to Hyderabad to Bangalore, Hyderabad to Pune, Hyderabad to Chennai further enhance these cities with a 5 lakh crores of this bullet trains connectivity expenditure.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్లలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2-3 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, మధ్యప్రదేశ్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే ఈరోజు కోస్తా ఆంధ్రప్రదేశ్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఐఎండీ శాస్త్రవేత్త డాక్టర్ నరేష్ ఆకాశవాణితో మాట్లాడుతూ, రాబోయే 2 రోజుల్లో ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో 12 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఎటువంటి గణనీయమైన అల్పపీడన వ్యవస్థ లేకపోవడం వల్ల రాబోయే 6-7 రోజుల్లో వాయువ్య, మధ్య, ద్వీపకల్ప భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో వర్షపాతం సాధారణం కంటే తక్కువగానే ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఎల్నినో పరిస్థితుల కారణంగా దేశంలో మొత్తం ముందస్తు ఋతుపవనాల వర్షం సాధారణం కంటే తక్కువ స్థాయికి పడిపోయిందని చెప్పారు.
3: We have given orange alert for next 2 days, and for the Assam Meghalaya it is a red alert. After 2 days, heavy rainfall activity likely to continue over these subdivisions. And if you talk about the another part of country, we are not expecting any significant rainfall. Rainfall activity is likely to be subdued over South Peninsula India, Central India, West Central India, and plains of northwest India. Heavy rainfall activity of about northwest India may occur over northern Punjab, northern Haryana during next 2 days, and over Uttarakhand it may occur for next 6-7 days.

ఫిఫా ప్రపంచకప్లో భాగంగా ఫ్లోరిడాలోని మయామి స్టేడియంలో జరిగిన మ్యాచ్లో నార్వేను 2-1 తేడాతో ఓడించి ఇంగ్లాండ్ సెమీఫైనల్కు దూసుకెళ్లింది. 60 ఏళ్ల క్రితం జూల్స్ రిమెట్ ట్రోఫీని కైవసం చేసుకున్న తర్వాత ఇంగ్లాండ్ ప్రపంచకప్లో సెమీఫైనల్స్కు చేరుకోవడం ఇది 3వసారి. కాగా ఇప్పటికే స్పెయిన్, ఫ్రాన్స్ జట్లు సెమీఫైనల్స్కు చేరుకున్నాయి. టెన్నిస్లో నోస్కోవా తన తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ను కైవసం చేసుకుంది. నిన్న రాత్రి లండన్లోని సెంటర్ కోర్టులో జరిగిన వింబుల్డన్ మహిళల సింగిల్స్ ఫైనల్స్లో ఆమె చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి కరోలినా ముచోవాను 6-2, 5-7, 6-3 తేడాతో ఓడించి ఈ ఘనత సాధించింది. భారత ఇంగ్లాండ్ జట్ల మధ్య లండన్లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్స్లో జరుగుతున్న మహిళల టెస్ట్ మ్యాచ్లో 2వ రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 2వ ఇన్నింగ్స్లో 154 పరుగులు చేసింది. అంతకుముందు ఇంగ్లాండ్ జట్టు 2వ రోజు తొలి ఇన్నింగ్స్లో 170 పరుగులకే ఆలౌట్ అయింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. 3 దేశాల పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత్కు తిరుగు ప్రయాణమయ్యారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు అహ్మదాబాద్లో 405 కోట్ల రూపాయల విలువైన పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్ ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా ఫ్లోరిడాలో జరిగిన మ్యాచ్లో నార్వేను 2-1 తేడాతో ఓడించి ఇంగ్లాండ్ సెమీఫైనల్స్కు దూసుకెళ్లింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి సమయం 7:15. ఈ మాసపు పాట వింటారు. మరల ఏనాటికి ఈనాటికి. సంగీతం ఎంఆర్కే ప్రభాకర్, గానం ఆర్ విశ్వనాథన్, ఐ శ్వేతప్రసాద్, రచన కలగ కృష్ణమోహన్ గారు. వినండి మరల ఏనాటికి ఈనాటికి ఆమని ఈ మాసపు పాట.

0: మీరింతవరకు మరల ఏనాటికి తిరిగి ఈనాటికి ఈ మాసపు పాట విన్నారు. రచన శ్రీ కలగా కృష్ణమోహన్, సంగీతం ఎంఆర్కే ప్రభాకర్, గానం ఆర్ విశ్వనాథ్, ఐ శ్వేతా ప్రసాద్. ఈ మాసపు పాట ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం
2: ప్రకటన. ప్రసార భారతి అర్హులైన ప్రొడక్షన్ హౌసెస్, ప్రొడ్యూసర్స్, కంటెంట్ క్రియేటర్స్ నుండి రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో రేడియో కార్యక్రమాల నిర్వహణ, ప్రసారాలకు ప్రపోజల్స్ని ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా డ్రామా సీరియల్స్, రేడియో డాక్యుమెంటరీ సీరియల్స్, రేడియో కథాధారావాహికలు, పాడ్కాస్ట్, సంగీత కార్యక్రమాలు మొదలైన విభాగాలలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో రూపొందించే కార్యక్రమాలను రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో ప్రసార నిమిత్తం ఆహ్వానించడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు ప్రసార భారతి ఆకాశవాణి వెబ్సైట్లో కంటెంట్ సోర్సింగ్ విభాగాన్ని సందర్శించండి. ముఖ్య గమనిక: ఈ పద్ధతిలో నిబంధనలకు అనుగుణంగా నిర్ధారించిన కార్యక్రమాల ప్రసారాలపై చివరి నిర్ణయం ఆకాశవాణిది మాత్రమే.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

ముందుగా నేటి మాట. నేటి మాటలో తొలి అంశం, నెఫ్జాలి రికార్డో రేయిస్ బసాల్టో వీరి జయంతి రోజు. ఈ ఇంత పెద్ద పేరుకి ఇంకో పేరుంది, అది చిన్నదే కానీ నిజంగా ఆయనకి పెద్ద పేరునే కాదు ప్రఖ్యాతిని కూడా తెచ్చింది. పాబ్లో నెరుడా, ఇది ఆయన కలం పేరు. తర్వాత ఆయన అలాగే ప్రఖ్యాతి చెందాడు. సముద్రం ఆయన కవిత్వంలో అంతర్భాగం, అందుకే అతన్ని సాగర కవి, సముద్ర కవి అని కూడా అంటారు. దౌత్యవేత్తగా, రాజకీయ నాయకునిగా ఆయన చాలా పేరు ప్రఖ్యాతులు గడించారు. పాబ్లో నెరుడా ఏ ఖండిక రాసిన ఎక్కడో ఒక చోట కడలి అల అల అల లేచి తరగలెత్తక తప్పదు. ఆ తరగా నొరగా అక్కడికి కవిత్వం వరకే అని అనుకుంటే పొరపాటే. ఆ పాటున ఆ పొరలన్నీ విడిపోయి అది ఒక గొప్ప ఆలోచనా తరంగమై అంతరంగంలో మనల్ని జడత్వం నిండిన ఆలోచనల్ని లేపుతుంది, మేల్కొల్పుతుంది. అది పాబ్లో నెరుడా గొప్ప సముద్ర భావ సంచలన కవిగా నెరుడా పేరు. సువ్యవస్థితమై 1904 జూలై 12న జనించిన ఆయన స్పానిష్ కవిగా ప్రఖ్యాత కీర్తిని ఆర్జించి 1973 సెప్టెంబర్ 23న దివంగతులయ్యారు. నేటి మాటలో రెండవ అంశం, కొమర్రాజు వెంకట లక్ష్మణరావు గారు, భాషావేత్తలకి, భాషాప్రియులకి విజ్ఞాన సర్వస్వం గ్రంథరూపంగా అందుకున్నవారికి పేరు చిరపరిచితం. సుపరిచితమే కాదు, చిరస్మరణీయం, స్థిరస్మరణీయం కూడా. ఈరోజు కొమర్రాజు వారి వర్ధంతి. కొమర్రాజు వెంకట లక్ష్మణరావు గారి మూర్తిమత్వం చూస్తే ఆయన మరాఠీ వ్యక్తిలాగా కనిపిస్తారు. తెలుగు పలుకుల చరితల తెలివి తెచ్చి చదువు సర్వస్వమున వన్నె సంతరియ మెరుపు వలె దోచే ఎక్కటా మింటదాగిరా కొమర్రాజు లక్ష్మణరాయవరులు అని ప్రాజ్ఞులు అన్నట్టుగా 20వ శతాబ్దం తెలుగు సాహిత్య సామాజిక వికాసానికి మహాయుగం అనుకుంటే ఇంచుమించు ఆ కాలంలో మహానుభావులు నలుగురు తెలుగు భాషని, తెలుగు జాతిని ఆధునిక యుగం వైపు నడిపించారు. ఒక్కో తరంలో 10 తరాలు సరిపడా ప్రగతిని తెలుగువారికి అందించిన ఆ నవయుగ వైతాళికులు నలుగురు కందుకూరు వీరేశలింగం పంతులు గారు, గురజాడ వెంకటప్పారావు గారు, గిడుగు రామ్మూర్తి గారు, కొమర్రాజు లక్ష్మణరావు గారు. మే 18న కృష్ణాజిల్లా పెనుగంచిపురంలో పుట్టారు ఆయన. వండారు అచ్చమాంబ వీరికి అక్క. లక్ష్మణరావు గారి 3వ ఏటే తండ్రి మృతి. సవతన్న శంకర్రావు గారి పోషణలో ఆయన ప్రాథమిక విద్యంతా భువనగిరిలో పూర్తయింది. మేనమామ బండారు మాధవరావు గారు నాగపూర్, అంటే అప్పటికి మధ్యప్రదేశ్లో భాగం, అది ప్రస్తుతం మహారాష్ట్ర, ప్రభుత్వ ఉద్యోగి ఆయన. 2వ భార్య ఆయనకు, వారి మేనమామ గారికి, వీరి అక్క. అక్క బావలు అంటే ఆయన మేనమామ అక్కని పెళ్లి చేసుకోవడం వల్ల బావ, వారి దగ్గర నాగపూర్లో ఉంటూ మరాఠీ భాష నేర్చుకున్నారు. అది 1900 సంవత్సరంలో బిఏ పట్టభద్రులయ్యారు. తర్వాత ప్రైవేట్గా చదివి 1902లో ఎంఏలో ఉత్తీర్ణత. తెలుగువారే కానీ మరాఠీ భాషలో వ్యాసాలు, పద్యాలు, తెలుగు, మరాఠీ, ఆంగ్లం ఇవే కాకుండా సంస్కృతం, బెంగాలీ, ఉర్దూ, హిందీ భాషల్లో కూడా ప్రవేశం ఏమిటండి, ఆయన అందులో రాయగలరు, చదవగలరు, మాట్లాడగలరు కూడా. మహారాష్ట్రలో

విద్యాభ్యాసం అయిపోయింది. మునగాలరాజు నాయని వెంకటరంగారావు గారి సంస్థానంలో ఉద్యోగం వచ్చింది. ఆ రాజా గారికి అభ్యుదయ భావాలు, తెలుగు భాషాభిమాని. లక్ష్మణరావు గారు ఉద్యోగం చేస్తూనే సాహిత్య వ్యాసంగాన్ని కొనసాగించేలా చాలా విశ్రాంతిని, అంటే వెసులుబాటుని, ఆర్థిక సహాయాన్ని కూడా అందించాడు. ఆయన సఖ్యత వల్ల కొమర్రాజు గారికి తెలుగు భాషాభివృద్ధికి ఎంత చేయగలరో అంత చేశారు. లక్ష్మణరావు గారు మహారాష్ట్ర ఉన్నప్పుడే చాలామంది విద్వాంసులతో పరిచయం. 1899 బాలగంగాధర తిలక్ రామాయణంలో చెప్పిన పర్ణశాల మహారాష్ట్రలో నాసికా త్రయంబకానికి దగ్గరున్న వాదాన్ని లక్ష్మణరావు గారు తోసిపుచ్చారు. అప్పటికే పర్ణశాల నాసిక దగ్గర ఉందన్న వాదం ఆ కాలపు మరాఠీ పత్రికల్లో ప్రచురితం అయినప్పటికీ అది తప్పని నిరూపించారు ఆయన. పర్ణశాల గోదావరి సమీప ప్రాంతం అని నిరూపించి మహారాష్ట్ర విద్యాలోకం ఆశ్చర్యపడేలా చేశారు. ఇంకా శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం 1901, 1906 విజ్ఞాన చంద్రికా మండలి సంస్థాపన, కొమర్రాజు లక్ష్మణరావు గారి పేరు చెప్తే ఈ రెండిటిలోనూ ఆ ముఖద్వారాల్లో ఈయన ద్వారా ముఖం తళతళ్ళాడుతూ ఉంటుంది. విశేషమైన కృషి, ఆరోగ్యం సహకరించకపోయినప్పటికీ ఒక సంపూర్ణ విజ్ఞాన సర్వస్వాన్ని తయారు చేయాలి అని ఆ మహత్కార్యాన్ని స్థాపించారు. అందులో ఆరోగ్యం బాగా దెబ్బతింది. ఆయన రచనారంభం సమాచార వివిధ విజ్ఞాన్ విస్తార్ అనే పత్రికల సంపాదకత్వం, కేసారి మహారాష్ట్ర పత్రికల్లో వ్యాసాలు, మోరోపంత్ రాసిన భారతాని పరిశోధన, ఒక ఆంధ్ర భాష ఏమిటి, అటు ఆంగ్లం, మరాఠీ, అన్ని భాషల్లో. ఆయన శివాజీ చరిత్రం మొదటి తెలుగు గ్రంథం, హిందూ మహాయుగం, ముస్లిం మహాయుగం లాంటి వ్యాసాల తర్వాత ఇప్పటికైనా మీరు గ్రంథాలయాల్లో కళాగ పుస్తకాలు దొంతర తీస్తుంటే లక్ష్మణరాయ వ్యాసావళి అని కనబడుతుంది. శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాష నిలయం, కొమర్రాజు లక్ష్మణరావు, నాయని వెంకట రంగారావు, రావిచెట్టు రంగారావు, ఆదిపూడి సోమనాథరావు, మైరవపు నరసింహశాస్త్రి గారు లాంటి వాళ్ళందరూ కలిసి స్థాపించారు. ఇక విజ్ఞాన చంద్రిక గ్రంథమండలి గురించి చెప్పవలసిన పని లేదు. మహామహులందరూ కలిసి తమకి ఆర్థికమైన లాభాన్ని ఆశించి కాదు, హార్దిక అంటే హృదయ సంబంధమైనటువంటి ఆ పరితృప్తిని, భాషకు మనం ఏమైనా చేయగలమా అని ఈ అక్షరాల తల్లికి నీరాజనాలు ఇవ్వడానికి, అటు సంఘ సంస్కరణ స్వాతంత్రోద్యమాల్లో దేశభాషల శాస్త్ర పఠనంలో ఒక వ్యక్తి కాదు సంస్థగా ఎదిగినటువంటి లక్ష్మణరావు గారు, ఆయన సౌతేక్క, బండార అచ్చమాంబలు పరస్పరానురాగంతో అక్కాతమ్ముళ్ళు కవిత్వ సృష్టి చేశారు. ఒకటా రెండా వారు చేసినటువంటి భాషా సేవ అంతా ఇంత కాదు. విజ్ఞాన సర్వస్వ కేంద్రానికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు లక్ష్మణరావు గారి పేరు పెట్టారు. ఇంత కీర్తిని ఆర్జించి ఎంతో కృషిని తన వంతుగా తెలుగు భాషకి సముపార్జింపజేసిన కొమర్రాజు వెంకట లక్ష్మణరావు గారు నిండా 50 ఏళ్ళు నిండకుండానే 1923 జూలై 12 మద్రాసు మహాపట్టణంలో కన్నుమూశారు. నేటి మాట విశేషాలు విన్నారు.

0: విన్న పాట ప్రేమనగ, చిత్రం నుండి ఘంటసాల గానం. శ్రోతలకు ఒక గమనిక. ఈ ప్రసారంలో ఈ ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు వ్యాఖ్యానంతో కూడిన చిత్రగీతాల కార్యక్రమంలో భాగంగా మధురిమలో మధుర గానాల నుండి మరలిరాని యానంలో దివంగత సుప్రసిద్ధ గాయనిమణి ఎస్ జానకి గారికి నివాళిగా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణలో గమనిక సమాప్తం. ఉదయ సమీరాల కార్యక్రమంలో ఇప్పుడు లేఖావళి, శ్రోతల ఉత్తరాలకు సమాధానాల కార్యక్రమం. శ్రోతలకు నమస్కారం.
1: నమస్కారం.
0: ఉత్తరాలు తపాలా ద్వారా అందినవి, అలాగే ఈమెయిల్ ద్వారా, వాట్సాప్ లేఖావళి, ఇవన్నీ మన దగ్గర ఉన్నాయి. ముందుగా తపాలా ద్వారా అందిన ఉత్తరాలు రాచర్ల సుబ్రహ్మణ్యం గారు సరిపల్లి పశ్చిమ గోదావరి జిల్లా నుండి రాస్తున్నారు. కిందటి నెల అంటే జూన్ 21 ఆదివారం ఉదయం 8:35 అనుసంధాన శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమం. టి దయాకర్ గారి నాదస్వరం చాలా బాగుంది, మంచి కీర్తనలు వినిపించారు, ధన్యవాదాలు. అలాగే సాలూరు రాజేశ్వరరావు గారు పాడిన గేయాలు కూడా ప్రచారం చేస్తే బాగుంటుందని సూచిస్తూ 11వ తేదీ

0: అపోహ నాటిక అలరించింది. ఇంకా మీరు ప్రసారం చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా కొత్త ఒరవడి కథానిక, ఉదయ సమీరాల్లో సన్మానం సన్నిబాబు నాటిక, షణ్ముఖాంజనేయ రాజుగారి పండ రంగస్థల పద్యాలు వినిపించరు అని రెండు ప్రశంసలు ఒక సలహాని అందిస్తున్నారు రాచర్ల సుబ్రహ్మణ్యం గారు. అలాగే మిగిలిన అన్ని కార్యక్రమాలు కూడా చాలా బాగున్నాయని వారు చెప్తున్నారు. మీ సూచనలు సలహాలు అధికారులు గమనించారండి. లేఖావళిలో
1: మరి అదేవిధంగా కర్ణాటక రాష్ట్రం నుండి శ్యామల, ప్రకాష్, అశ్విని, ఆనంద్, మన్విత రాస్తున్నారు. ఈ నెల 10వ తేదీన శుక్రవారం ఉదయం 6:10 భక్తి రంజనిలో భక్తి గీతాలు విన్నాం, చాలా చాలా బాగున్నాయి అంటున్నారు. ధన్యవాదాలండి.
0: చాలా ఆనందం అండి మీరు భక్తి రంజన్లో భక్తి గీతాలు విన్నందుకు. ఈమెయిల్ ఉత్తరం కదా ఇది, మరి నా దగ్గర కూడా ఉన్నాయి. సీరాప్ శ్రీనివాసరావు గారు శృంగవరపుకోట నుండి. కథా సంపుటులు వీటి పరిచయ కార్యక్రమం చాలా చాలా చక్కగా మీరు సమీక్షింపజేస్తున్నారు. ఆకాశవాణిలో నాటికలు కూడా మీరు రూపొందించి ప్రసారం చేస్తున్నవి బాగుంటున్నాయి, ధన్యవాదాలు అంటున్నారు. రఘువీర్ సింగ్ సుగుణాబాయి, రాధా, మున్నా ఏలూరు నుండి మంగళవారం ఈ నెల 7వ తేదీ మధ్యాహ్నం కార్టూనిస్టు చిత్రకారుడు ఎస్ రామనరసింహం గారితో వి వెంకటరమణ గారు జరిపిన పరిచయ కార్యక్రమంలో సరసి గారు వేసిన కార్టూన్లు, రామనరసింహం గారే తెలుగు భాష పరిరక్షణలో తమ వంతు పాత్ర గురించి, బాపు గారి లాంటి కార్టూనిస్టులు వారికి ఇచ్చిన కితాబ్ గురించి, వారికి ఇచ్చిన పురస్కారాల గురించి చాలా చక్కటి విషయాలు చెప్పారు అని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రఘువీర్ సింగ్ సుగుణాబాయి, రాధా, మున్న వీరే వాట్సప్ కూడా ఉత్తరం రాసి 8వ తేదీ బుధవారం ఉదయం ప్రసారం చేసిన భక్తిరంజన్లో పాటలన్నీ విని తరించాం. మధ్యాహ్నం ప్రసారమైన ఏటి కొప్పాక బొమ్మల రూపకం కూడా బాగుంది. వెంకటరమణ గారు మంచి విషయాలు తెలియజేశారు. నిర్వహించిన వేద రామసూర్య ప్రకాశరావు గారికి, వ్యాఖ్యానం అందించిన కె గాయత్రి గారికి మా ధన్యవాదాలు వారికి అందించండి. అద్దేపల్లి ప్రభాకర్ గారు కథానిక వినిపించారు, చాలా బాగుంది అంటున్నారు. మరి నీ దగ్గర ఏమున్నది?
1: మరి వాట్సాప్ ద్వారానే మునకపాకు నుండి ఆడారి నాగేశ్వరరావు మనకి పంపించారు. ఈ నెల 8వ తేదీన బుధవారం ఉదయం ప్రసారంలో యోగా ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, చేసే విధానం, వాటి ఫలితాల గురించి చక్కగా చెప్పారు. మరి వారికి ప్రసారం చేసిన మీకు ధన్యవాదాలు అంటూ పంపించారు.
0: లావణ్య గారు కాకినాడ నుండి వారే రాస్తున్నారు. 9వ తేదీ ప్రసారమైన పెళ్లి సందడి, చావుబాజాల నాటికలో పాత్రలు, పాత్రధారుల సంభాషణ ఉచ్చారణ శైలి అద్భుతంగా ఉంది. మనిషిలోని వ్యతిరేక లక్షణాలు చర్చించడంలో, ప్రచారం చేయడంలో చూపించే కొంతమంది వ్యక్తుల ఆత్రం ఎందుకు వీళ్ళకింత ఆనందం అని మనకు అర్థం కాదు. ఆ అర్థం కాని భావనని వాళ్ళలో ప్రతిబింబింపజేస్తూ ఈ నాటిక ఉంది. ప్రసారం చేసిన విశాఖ కేంద్రం వారికి ధన్యవాదాలు అంటున్నారు. ఇంకొక ఉత్తరం, దుద్దుపూడి త్రినాథస్వామి గారు గాజువాక అశోక్ నగర్ నుంచి రాస్తున్నారు. 9వ తేదీ ప్రసారం చేసిన ఉదయ సమీరాల్లో పెళ్లి పందిరి ఇది చాలా బాగుంది, చక్కటి నాటిక. పివివిఎస్ నాగమణి గారి కంఠస్వరం ఆకట్టుకుంది, ధన్యవాదాలు అంటున్నారు. మరొక్క 2 పంక్తుల ఉత్తరం ఏదో ఉన్నట్టుంది.
1: విజయనగరం జిల్లా నుండి రాస్తున్నారు, చిత్తపల్లి నుండి పూడిపెద్ది వెంకట సుబ్రహ్మణ్యం ఇలా రాస్తున్నారండి. ఈ నెల 9వ తారీఖు గురువారం ఉదయం ప్రసారం చేసిన పెళ్లి పందిరి చావు బాజాలు నాటిక ఎంతో అలరించే విధంగా ఉంది. కళాకారులు కె సత్యనారాయణమూర్తి గారికి, కుమారి మేడం గారికి మా థ్యాంక్స్ చెప్పండి అంటున్నారు.
0: తప్పకుండాను, ధన్యవాదాలు చెప్దాము. వాట్సప్ లేఖ ఒక్క లేఖ కలిగాను అన్నట్టుగా ఒక వాట్సప్ లేఖ కూడా మనకి ఇప్పుడే తాజా

0: అందింది. ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న శ్రోత పేరూరు వెంకట సోమశేఖర్ గారు, శుక్రవారం మధ్యాహ్నం 1:30 మహిళావాణిలో జనాభా పెరుగుతున్న సందర్భంలో ఏర్పడుతున్న సమస్యల గురించి, తీసుకోవాల్సిన బాధ్యతల గురించి శ్రీదేవి మానస గారి సంభాషణ ఉపయుక్తంగా ఉంది, ఇలాంటివి ప్రసారం చేస్తూ ఉండండి అని తమ అభినందనలు ఆకాశవాణికి శుభాకాంక్షలు అందజేస్తున్నారు. ఇవి మనకి ఈ వారానికి అందిన లేఖల తోరణం. వచ్చే లేఖావళిలో కలుసుకోవడానికి మరి లేఖలు వారు పంపించాలి అంటే మనం చిరునామాలు చెప్పాలి కదా. తపాలా చిరునామా లేఖావళి, కేరళ స్టేషన్ డైరెక్టర్, ఆల్ ఇండియా రేడియో, విశాఖపట్నం, సిరిపురం కోడలి 5300003. ఈమెయిల్ చిరునామా,
1: మరి ఈమెయిల్ ద్వారా కూడా మీ స్పందన మాకు తెలియజేయవచ్చు. మా ఈమెయిల్ ఐడి aarpcvsp@gmail.com. ఇంకా వాట్సాప్ నెంబర్ ద్వారా కూడా మీ స్పందన మాకు తెలియజేయవచ్చు. మా వాట్సాప్ నెంబర్ 7416167299.
0: 7416167299. ఈ చిరునామాకు తప్పకుండా లేఖలు పంపించండి. 3 చిరునామాలు ఇచ్చాం, 3 మీరు హాయిగా ఈ కార్యక్రమాల మీద మీ అభిప్రాయాలు, సూచనలు, సలహాలు ఇవన్నీ కూడా పంపిస్తారని ఆశిస్తూ మళ్ళీ లేఖావళి కార్యక్రమంలో కలుసుకునే వరకు శ్రోతల వద్ద సెలవు తీసుకుంటూ నమస్కారం.
1: నమస్కారం.
0: ఉదయ సమీరాల కార్యక్రమంలో లేఖావళి విన్నారు. తర్వాతి అంశం పుష్పాంజలి. వినడానికి ముందుగా

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: పుష్పాంజలి జి ఆనంద్, విల్సన్ ఎల్ఆర్ అంజలి, త్రిగళగీతం, కరుణామయుడు చిత్రం నుండి.

పుష్పాంజలిలో కడపటి పాటగా మిస్సమ్మ చిత్రం నుండి పి లీల గళ గీతం వింటున్నారు. కొంచెంసేపట్లో సమాచార్ ప్రభా జాతీయ వార్తా ప్రసారం ఢిల్లీ నుండి రిలీజ్.

0: financial year 2025. In its editorial title, Wayanad Landslide, mountains keep warning us, but are we listening? The Times of India writes that barely 2 years after Wayanad witnessed one of India's worst landslide disasters, another mountain side has collapsed. The immediate cause of the landslide will eventually be established, but mountains are not simply obstacles waiting to be drilled through. They are living landscapes with limits that engineering alone cannot negotiate. And finally, a historic Gurudwara in Lahore associated with Sri Guru Har Gobind Sahib Ji, built in 1923, has been reopened for the first time since partition, ending a wait of nearly 79 years, reports the Sunday Tribune. And with that, it's back to you, Naresh.
1: Thank you, Subhadra. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi concludes his three-nation tour of Indonesia, Australia and New Zealand, departs for India after holding extensive talks with New Zealand Prime Minister Christopher Luxon. Vietnam government orders probe into speedboat tragedy that killed 15 Indian tourists. U.S. launches new round of strikes against Iran after IRGC forces attack container ship transiting Strait of Hormuz. Iranian Navy closes the vital sea corridor until further notice. IMD forecasts heavy rainfall across northern and eastern parts of the country for next 4 days. England beat Norway 2-1 to reach FIFA World Cup semi-finals, and Linda Noskova beats Carolina Muchova to win first Wimbledon tennis title. And with that, we end the morning news. Have a nice day.
2: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు ఆకాశవాణి జిల్లా సమాచార లేఖ.
3: జిల్లా అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించిన సహాయ సహకారాలు, జిల్లాలలో రాష్ట్ర మంత్రుల పర్యటన తదితర అంశాలతో కూడిన కృష్ణా జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర జిల్లా కలెక్టర్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిర్మాణ పనులకు అవసరమైన నిధులను కేంద్ర ప్రభుత్వం అందించిందని, గిడ్డంగుల నిర్మాణం, రహదారుల అనుసంధానం వంటి పనులపై ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్ష నిర్వహించి పురోగతిపై చర్చిస్తున్నామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. పెడన నియోజకవర్గంలో డ్రైనేజీ, అంతర్గత రహదారుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 27 కోట్ల రూపాయల నిధులను కేటాయించిందని పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ తెలిపారు. ఈ నిధులతో ఎస్సీ ఎస్టీ ప్రాంతాలలో ప్రజలకు అవసరమైన మౌలిక వస్తువులు కల్పించడానికి చర్యలు చేపట్టామని తెలిపారు. నియోజకవర్గాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిధులను సమకూరుస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో ఓల్టేజీ విద్యుత్ సమస్యలు లేకుండా ప్రభుత్వం 78 కోట్లతో అవసరమైన ఉప కేంద్రాల నిర్మాణం చేపడుతోందని జిల్లా కలెక్టర్ బాలాజీ తెలిపారు. రైతులకు నిరంతరం నాణ్యమైన విద్యుత్ అందించేందుకు వీలుగా 32 కేవీ కెపాసిటీ కలిగిన స్విచ్చింగ్ కేంద్రాలను అందుబాటులోకి తెచ్చామని, పాత విద్యుత్ స్తంభాలను తొలగించి వాటి స్థానంలో కొత్తవి నిర్మిస్తున్నామని తెలిపారు. మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో ప్రజలకు ఉపాధి కల్పించే విధంగా పారిశ్రామికవేత్తలకు పరిశ్రమలు నిర్మించడానికి అవసరమైన అన్ని సహకారాలు జిల్లా యంత్రాంగం అందిస్తుందని జిల్లా జాయింట్ కలెక్టర్ నవీన్ తెలిపారు. గన్నవరం నియోజకవర్గం మల్లవల్లి ప్రాంతంలో పరిశ్రమలు నెలకొల్పడానికి ముందుకు వచ్చిన యువ పారిశ్రామికవేత్తలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అవసరమైన అనుమతులను సులభమైన పద్ధతిలో అందించామని, తద్వారా 1200 మంది నిరుద్యోగ యువతకు ఉపాధి ఏర్పడుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ తెలిపారు. సమాచార హక్కు చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా ప్రభుత్వ పరిపాలనలో పారదర్శకత, జవాబుదారీతనం బలోపేతం అవుతాయని రాష్ట్ర సమాచార కమిషనర్ రెహనా బేగం తెలిపారు. జిల్లాలో కంకిపాడు ఉయ్యూరు గ్రామాలలో ప్రభుత్వ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేసి స్వచ్ఛంద సమాచార ప్రకటన నిబంధన అమలు, ప్రజా సమాచార అధికారుల నియామకం, సమాచార హక్కు దరఖాస్తుల రికార్డు నిర్వహణ వంటివి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జిల్లాలో ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం నిబంధనలను అమలు చేసి ప్రజలకు సకాలంలో సమాచారం అందించి పారదర్శకతకు పెద్దపీట వేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో ప్రజలకు ఆరోగ్య భద్రతను కల్పించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరం చర్యలు తీసుకుంటున్నాయని ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు. ప్రజలకు ఆరోగ్య సేవలను అందించడానికి గ్రామీణ ప్రాంతాలలో నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా నిర్మిస్తున్నామన్నారు. మచిలీపట్నం నియోజకవర్గంలో సీఎంఆర్ఎఫ్ నిధుల నుండి ఇప్పటి వరకు 9 కోట్ల రూపాయలను లబ్ధిదారులకు అందించామని, ప్రభుత్వం నుంచి అందించే ప్రతి రూపాయి నిజమైన లబ్ధిదారులకు చేరే విధంగా కృషి చేస్తామని తెలిపారు. జిల్లాలో ప్రత్యేక సమగ్ర సవరణలో అర్హత కలిగిన ఏ ఒక్క ఓటరు మిగిలిపోకుండా రాజకీయ పార్టీలు బూతులు ఏర్పాటు చేసుకుని ఏజెంట్లు చురుగ్గా పనిచేసే విధంగా ప్రతి 3 రోజులకు ఒకసారి సమీక్షా సమావేశాన్ని జిల్లా కలెక్టర్ బాలాజీ నిర్వహించారు. ప్రత్యేక సమగ్ర సవరణ, పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ ప్రక్రియపై ఎన్నికల సంఘం

0: సూచించిన మార్గదర్శకాలను అనుసరించి జూలై 14వ తేదీ వరకు ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం, ప్రతి ఓటరుకు ఎన్యూమరేషన్ ఫారం అందజేసి తిరిగి సేకరించి డిజిటలైజేషన్ పూర్తి చేసే వరకు ప్రతి బూత్ లెవెల్ ఏజెంటు బాధ్యతగా విధులను నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ బాలాజీ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో మత్స్యకార కుటుంబాలకు ప్రజాప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. అవనిగడ్డ నియోజకవర్గం పులిబిడ్డ గ్రామంలో మత్స్యకార కుటుంబాలతో ఆత్మీయ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. బోట్లకు వినియోగించే డీజిల్ రాయితీని ప్రభుత్వం 25 రూపాయల నుంచి 35 రూపాయలు పెంచాలని మత్స్యకారులు విజ్ఞప్తిని మంత్రి లోకేష్ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని తెలిపారు. వరదల సమయంలో ఫిష్ ల్యాండింగ్ సెంటర్ ఏర్పాటుతో పాటు వలల కోసం షెల్టర్లు, రాత్రి సమయంలో ఇబ్బందులు లేకుండా ఫ్లడ్ లైట్లను ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. జిల్లాలోని మోపిదేవి గ్రామంలో ప్రభుత్వ, ప్రైవేటు, ప్రజల భాగస్వామ్యం P4 పథకం ద్వారా 2 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన పాఠశాల భవనాన్ని రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, కొల్లు రవీంద్ర, పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కలిసి లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు రూపొందిస్తుందని, ప్రతి విద్యార్థికి అవసరమైన పౌష్టికాహారాన్ని కేంద్ర ప్రభుత్వ సహకారంతో పాఠశాలల్లో అందిస్తున్నామని, ప్రతి విద్యార్థికి సకాలంలో విద్యార్థి కిట్లు అందించామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఇప్పటి వరకు కృష్ణా జిల్లా సమాచార లేఖ విన్నాము. మరిన్ని వార్తా విశేషాలతో ఆగస్టు నెల సమాచార లేఖలో కలుద్దాం. రచన సామా సునీల్, కృష్ణా జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. వ్యాఖ్యానం ఎస్ మణిశ్రీ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: సంగీత సభా కార్యక్రమం వింటారు. ఈనాటి కార్యక్రమంలో శ్రీ ఎన్ఎస్ శ్రీనివాసన్ గారి వేణుగానం వింటారు. శ్రీ ఎంఎల్ఎన్ రాజు మృదంగం. ముందుగా వినండి బ్రోవ భారమ బహుదారీ రాగం ఆదితాళం, శ్రీ త్యాగరాజస్వామి కీర్తన.

ఇప్పుడు వినండి. ఇంత సౌఖ్యమని కాపీరాగం ఆదితాళం శ్రీ త్యాగరాజస్వామి కీర్తన.

కర్ణాటక శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో శ్రీ ఎన్ఎస్ శ్రీనివాసన్ గారి వేణుగానం వింటున్నారు. శ్రీ ఎంఎల్ఎన్ రాజు మృదంగం తర్వాత వినండి. తొలినే చేసిన శుద్ధ బంగాళ రాగం ఆదితాళం శ్రీ త్యాగరాజస్వామి కీర్తన.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో శ్రీ ఎన్ఎస్ శ్రీనివాసన్ గారి వేణుగానం విన్నారు. శ్రీ ఎంఎల్ఎస్ శ్రీ ఎంఎల్ఎన్ రాజుగారు మృదంగం. ఈనాటి కర్ణాటక శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పాటల పల్లకి. పాటల పల్లకి కార్యక్రమం వినడానికి ముందుగా శ్రోతలకు ఒక గమనిక. ఈ ప్రసారంలో 11 గంటల నుంచి 12 గంటల వరకు మధురిమ కార్యక్రమంలో భాగంగా మధుర గానాల నుండి మరలి రాని యానంలో సుప్రసిద్ధ గాయని దివంగత ఎస్ జానక్ గారికి నివాళి కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణలో. గమనిక సమాప్తం.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమానికి డైల్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 2727244 2727288 రెండిటికీ ఒకటే కోడు 0891. హలో
1: హలో నమస్కారం సార్.
0: నమస్కారం అండి, మీ పేరు?
1: నా పేరు కాకి అప్పారావు, చెంగల్పేట తుమ్మలపల్లి వారి వీధి.
0: చెప్పండి అప్పారావు గారు.
1: నా పేరు మీద ఒక పాట ఇచ్చింది.
0: మీ పేరు మీదే కానీ, మీ పేరు మీదే కానీ సినిమా
1: ఏదండి సార్?
0: అవునా, సరే
1: సార్.

0: ముద్దు, కొత్త కూరగాయల చికెన్ అవకాశమా? వావ్, నాన్నకి సర్ప్రైజ్ ఇస్తాను. కొన్ని డీటెయిల్స్ కదా నింపల్స్ ఉంది.
1: ఆగు ముద్దు.
0: ఏంటి?
2: ఇలాంటి పాపప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్కామర్స్ పర్సనల్ డీటెయిల్స్ తో మోసం చేయవచ్చు.
1: నీకు అర్థమైంది కదా, రిలాక్స్.
0: కానీ కార్గిల్ చికెన్ ఉంటే నాన్న హోంవర్క్ చేయమని వరు కాదు.
2: ఆర్బిఐ అంటుంది స్మార్ట్ అవ్వండి,
0: కూల్ గా ఉండండి.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా

0: సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: హలో
2: హలో హలో నమస్తే సార్.
1: నమస్కారం అండి.
2: శరణ్ గారేనా?
1: అవునండి. ఏ సినిమా?
2: నా చెల్లెకు చిత్తమ్మా తొలి చిక్క చన పొద్దు చిక్క చందమాన పాత ఉంటుందండి.
1: ఏం పాట అండి? అది ఒకసారి స్పష్టంగా చెప్పండి.
2: నాకు సరిగా నోట్
1: కాదు. పాట చెప్పండి. మీకు పాట తెలుసు కదా.
2: తొలి చిక్క చందమామ పాత ఉంటుందండి.
1: చుక్కల్లో పెద్ద చుక్క చందమామ.
2: అదేనా?
1: ఏం పర్వాలేదు, నాకు అర్థం అయింది. చక్కగా మీకు కావాల్సిన పాట వినిపిస్తున్నాము. చిల్లర కొట్టు చిట్టమ్మ చిత్రం నుండి వినండి.

0: నమస్కారం అండి, శుభోదయం.
1: శుభోదయం సార్.
0: చెప్పండి.
1: భక్తిని రవికుమార్ శ్రీకాకుళం జిల్లా వజ్రపుకూరు నుంచి మాట్లాడుతున్నాం సార్.
0: అయ్యా,
1: మాకు సీతారాముల చిత్రం నుంచి పాట కావాలి సార్.
0: తప్పకుండా. ఏం పాట?
1: పలికినది.
0: తప్పకుండానండి,
1: అదే ఆ పాట సార్.
0: అలాగే అలాగే,
1: చాలా చాలా ధన్యవాదాలు సార్.
0: అలాగేనండి, తప్పకుండాను.
1: ఉంటాం సార్.

పాటల పల్లకి ఫోన్ లైవ్ కార్యక్రమం విన్నారు. మరిన్ని పాటల్ని ఈ పల్లకి మీకోసం మోసుకొచ్చే సమయం 10:15. 10:30 ఆప్కీ మన్ పసంద్.

11 గంటలకు మధురిమ శీర్షికను మధురగానాల నుండి మరళిరాని ఆనన్లు సుప్రసిద్ధ గాయని దివంగత ఎస్ జానక్ గారికి నివాళి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణలు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 10 గంటలకు వస్తుంది. ప్రకటించిన అంశం వార్తావాహిని. కొద్ది క్షణాల్లో విజయవాడ కేంద్రం నుండి ఢిల్లీ.

0: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం.
1: భువనేశ్వర్లోని ఒడిశా వ్యవసాయ సాంకేతిక విశ్వవిద్యాలయంలో భారతదేశ సముద్ర మత్స్య వనరుల సుస్థిర వినియోగం అంశంపై నిర్వహించిన జాతీయ కార్యక్రమాన్ని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ, దేశ సముద్రపు ఆహార ఎగుమతులు 73,000 కోట్ల రూపాయలను దాటాయని, ప్రస్తుతం 120 పైగా దేశాలకు అవి చేరుతున్నాయని తెలిపారు. సముద్ర వనరుల ద్వారా లభించే ఆర్థిక వ్యవస్థ దేశానికి చోదక శక్తిగా అభివర్ణించారు. వికసిత్ భారత్ కి సముద్ర వనరులు మూలస్తంభమని పేర్కొన్నారు. ఆధునిక సాంకేతికత ఆధారితమైన మత్స్య సంబంధిత వృత్తులను యువత స్వీకరించాలని ఉపరాష్ట్రపతి పిలుపునిస్తూ,
2: ఏరియా అండ్ అవర్ కంట్రోల్ ఓవర్ ది సీ ఏరియా ఈస్ హ్యూజ్. ఇండియాస్ ప్రాసెస్ లార్జ్ అమౌంట్ ఆఫ్ మెరైన్ వెల్త్, యెట్ మచ్ ఆఫ్ దిస్ పొటెన్షియల్ రిమైన్స్ అన్టాప్ అండ్ టుడే ఈస్ అనదర్ డే దట్ వి వాంట్ టు ట్యాప్ ఆల్ అవర్ పొటెన్షియాలిటీ. For decades, most of our fishing activity remained close to the shore. Today, with the launch of this program, we look beyond the horizon.
0: కేరళంలోని కొచ్చిలో ఈ నెల 6వ తేదీ నుంచి 4 రోజుల పాటు నిర్వహించిన బ్రిక్స్ మహిళా మంత్రుల సమావేశం గురువారంతో ముగిసింది. ఈ సమావేశంలో కేంద్ర మహిళా శిశు అభివృద్ది శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, బ్రిక్స్ సభ్య దేశాల మధ్య పరస్పర చర్చలు, సహకారాన్ని మరింత బలోపేతం చేయడంలో బ్రిక్స్ మహిళా మంత్రుల సమావేశాలు కీలక వేదికగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. మహిళా సాధికారత, మహిళల ఆర్థిక స్వావలంబన, విద్య, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ది, నాయకత్వ సామర్థ్యాల పెంపు వంటి అనేక ఉమ్మడి అంశాలపై సభ్య దేశాలు కలిసి పనిచేస్తున్నాయని తెలిపారు. ఈ సమావేశంలో మహిళా సంక్షేమానికి సంబంధించిన ఉత్తమ విధానాలు, విజయవంతమైన కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై సభ్య దేశాల ప్రతినిధులు విస్తృతంగా చర్చించినట్లు ఆమె తెలిపారు.
1: దేశ వ్యవసాయ రంగంపై ఎల్నినో ప్రభావాన్ని అంచనా వేసేందుకు కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బుధవారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఢిల్లీలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎల్నినో సవాళ్లను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ నెల నుంచే ముందస్తు సన్నాహాలు ప్రారంభించిందని వెల్లడించారు. పంటల సాగు, దిగుబడులు, మార్కెట్ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించడానికి ఎల్నినో మానిటరింగ్ సెల్, క్రాప్ వెదర్ వాచ్ గ్రూప్తో పాటు రాష్ట్ర కంట్రోల్ రూములు, నోడల్ అధికారుల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నామని మంత్రి తెలిపారు. తక్కువ నీటితో వేగంగా పండే మొక్కజొన్న, సజ్జలు, పెసర్లు వంటి పంటలను సాగు చేయడం వల్ల నష్టాల ప్రభావాన్ని తగ్గించుకోవచ్చని శివరాజ్ సింగ్ చౌహాన్ రైతులకు సూచించారు.
0: ఢిల్లీలో సోమవారం నిర్వహించిన సహకార మంత్రిత్వ శాఖ 5వ వ్యవస్థాపక దినోత్సవంలో కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ప్రతి ప్రాంతంలోనూ అత్యుత్తమ పనితీరు కనబరిచే 5 సహకార సంఘాలను గుర్తించేందుకు ర్యాంకింగ్ విధానాన్ని ప్రకటించినట్టు పేర్కొన్నారు. సేంద్రీయ వ్యవసాయ పంటల ఉత్పత్తిని పెంచాలని, రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని తగ్గించాలని రైతులకు పిలుపునిచ్చారు. గత 5 ఏళ్లుగా సహకారం ద్వారా సమృద్ది అనే సూత్రాన్ని అనుసరిస్తూ లక్షలాది మంది ప్రజల జీవితాల్లో సహకార మంత్రిత్వ శాఖ మార్పు తీసుకువచ్చిందని అమిత్ షా పేర్కొంటూ,
3: 30 క్షేత్రోకి 8,58,000 సహకారీ సమిత్యా ఔర్ 32 కరోడ్ సదస్య ఏక్ సాథ్ ఏక్ డేటా బేస్ కే అందర్ ఆజ్ ఉపలబ్ధ హై ఔర్ ఇస్మే సభీ కోఆపరేటివ్స్ కా ఆడిట్ కా స్టేటస్, సభీ కోఆపరేటివ్ కా టర్నోవర్ ఔర్ ABC గ్రేడేషన్ భీ ఉపలబ్ధ. ఆజ్ 50,000 ప్యాక్స్ యహీ కార్యక్రమ మే ఈ ప్యాక్స్ కే రూప్ మే ఘోషిత హో గయే హై జిన్కా పురా కారోబార్ ఇలెక్ట్రానిక్ తరికే సే చల్ రహా.
1: బ్రిక్స్ మాదక ద్రవ్య నిరోధక సంస్థల అధిపతుల సమావేశం గౌహతిలో సోమ మంగళవారాల్లో 2 రోజుల పాటు నిర్వహించారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో నిర్వహించిన ఈ సమావేశంలో బ్రిక్స్

0: సభ్య దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. భారత ప్రతినిధి బృందానికి నేతృత్వం వహిస్తున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో డైరెక్టర్ జనరల్ అనురాగ్ గార్గ్ ప్రారంభోత్సవ సమావేశంలో మాట్లాడుతూ, ఆధునిక మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వ్యవస్థలు సముద్ర మార్గాల ద్వారా సరిహద్దులు దాటి పనిచేస్తున్నాయని, వాటి నియంత్రణకు మెరుగైన అంతర్జాతీయ సహకారం అత్యవసరమని ఉద్ఘాటించారు.
1: భారత నౌకాదళంలో మరో అత్యాధునిక స్వదేశీ యుద్ద నౌక ఐఎన్ఎస్ మహేంద్రగిరి శనివారం అధికారికంగా చేరింది. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నేవల్ డాక్యార్డ్లో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ యుద్ద నౌకను జాతికి అంకితం చేశారు. మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ నిర్మించిన ఐఎన్ఎస్ మహేంద్రగిరిలో సుమారు 75% వరకు స్వదేశీ పరికరాలు, అత్యాధునిక వ్యవస్థలను వినియోగించారు. బరాక్, బ్రహ్మోస్ వంటి అత్యాధునిక క్షిపణి వ్యవస్థలతో సముద్రం, గగనతనంలోని లక్ష్యాలను సమర్థవంతంగా ఛేదించే సామర్థ్యం ఈ యుద్ద నౌకకు ఉందని అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, ఆత్మ నిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాలకు అనుగుణంగా దేశీయ రక్షణ తయారీ సామర్థ్యానికి ఈ యుద్ద నౌక నిదర్శనంగా నిలుస్తుందని తెలిపారు.
2: अपनी तेज दृष्टि, अद्भुत धैर्य और सही समय पर निर्णायक प्रहार करने की क्षमता के लिए जाना जाता है. समुद्र में भी एक वारशिप से यही अपेक्षा होती है. वह हर समय अलर्ट रहे, दूर तक देख सके, हर परिस्थिति का सही आकलन करे और आवश्यकता पड़ने पर निर्णायक कार्रवाई करने में भी वह सक्षम हो. यह क्रेस्ट अपने आप में INS महेंद्रगिरी की कैपेबिलिटी का प्रतीक है. इसमें 75% से अधिक इंडिजिनस कंटेंट का उपयोग किया गया है. यह आंकड़ा भारत की डिजाइन कैपेबिलिटी.
0: ఒడిశా రాజధాని భువనేశ్వర్లో 2 రోజుల గిరిజన జాతీయ సదస్సును కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జువాల్ ఓరం మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గిరిజన పరిశోధనా సంస్థలు సంప్రదాయ విజ్ఞానాన్ని ఆధునిక పరిశోధన సాంకేతిక ఆవిష్కరణలతో సమన్వయం చేస్తూ అత్యుత్తమ పరిశోధనా కేంద్రాలుగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. గిరిజన భాషలు, సంస్కృతి, సాంప్రదాయ జ్ఞానాన్ని పరిరక్షిస్తూనే డిజిటల్ సాంకేతికత, కృత్రిమ మేధను ఉపయోగించి పరిశోధన, డాక్యుమెంటేషన్ విధాన రూపకల్పనను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ జాతీయ సదస్సులో దేశవ్యాప్తంగా విధాన నిర్ణేతలు, పరిశోధకులు, విద్యావేత్తలు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు. గిరిజన పరిశోధనా సంస్థలను జ్ఞాన కేంద్రాలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో మంత్రిత్వ శాఖ ఒక నూతన కార్యాచరణను కూడా ఈ సందర్భంగా ప్రకటించింది.
1: వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక మిషన్ గ్రామీణ్ VBG రమ్జీ పథకం కింద తొలి విడతగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2,545 కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నిధుల్లో వేతనాల కోసం 1,414 కోట్లు, సామాగ్రి కోసం 942 కోట్లు, పరిపాలనా వ్యయానికి 188 కోట్ల రూపాయలకు పైగా కేటాయించినట్లు వెల్లడించారు. ఈ నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పనులను విస్తృతంగా చేపట్టి స్థిరమైన జీవనోపాధి అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తుందని పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు.
0: వ్యవసాయ పారిశ్రామికవేత్తలకు సాధికారిత కల్పించాలనే లక్ష్యంతో ప్రగతి ప్రాజెక్టును కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఢిల్లీలో మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా 20,000 మందికి పైగా వ్యవసాయ పారిశ్రామికవేత్తలు, సుమారు 20 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడిన శివరాజ్ సింగ్ చౌహాన్, ప్రగతి కార్యక్రమం కింద దేశవ్యాప్తంగా 26,000 మంది చిన్నస్థాయి వ్యవసాయ పారిశ్రామికవేత్తలకు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలియజేశారు. గ్రామ వ్యవసాయ రంగంలో సాంకేతికత, ఆధునిక పద్ధతులను ప్రోత్సహించి వ్యవసాయాభివృద్ధికి దోహదపడతారని కేంద్ర మంత్రి వివరిస్తూ,
3: ప్రగతి కార్యక్రమం కి అంతర్గత ఈ తయ కియా హై కి లగ్భగ్ అభి తక్ 26,000 కృషి ఉద్యమి ట్రెండ్ కర్కే ఛోటే ఛోటే కృషి ఉద్యమి ఇన్హోనే తయారు కియే హై జో ఏక్ గావ్ మే కామ్ కర్తే ఔర్ గావ్ కి కృషి కో బదల్నే కే లియే 100-200 కిసాన్ కో సాథ్ జోడ్తే ఔర్ కై జగహ్ కిసాన్ జోడ్ కే వో పరివర్తన్ ధీరే ధీరే లా రహే అబ్ వో నయే 20,000 ఔర్ కృషి ఉద్యమి జోడేంగే ఔర్ ఉన్కో కృషి మే మదద్ టెక్నాలజీ ఉన్కో దేంగే అచ్చే బీజ్ మెకనైజేషన్ కా లాభ్ ఆధునిక కృషి పద్ధతి వో సిఖాయేంగే జిస్సే ఉత్పాదన్ భీ బఢేగా లాగత్ భీ ఘటేగీ ఔర్ ఉస్కే సాథ్ సాథ్ కైసే వాల్యూ ఎడిషన్ హో ఇస్ పర్ భీ కామ్ కరేంగే.
1: ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం అయ్యం బొట్లపల్లె సమీపంలో నిర్వహించిన పురావస్తు సర్వేలో 13వ శతాబ్దానికి చెందిన తెలుగు శాసనం లభించినట్లు పురావస్తు శాఖ అధికారులు మంగళవారం వెల్లడించారు. ఈ శాసనం ప్రకారం కాకతీయ సామ్రాజ్య రాణి రుద్రమదేవి, సేనాపతి మల్లికార్జున నాయకుడు అమరావతిలోని బుద్ధదేవునికి

0: వెల్మపల్లి గ్రామాన్ని దానంగా ఇచ్చినట్టు తెలుస్తోందని అధికారులు తెలిపారు. దీనిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందిస్తూ, నల్లమల అటవీ ప్రాంతంలో నిర్వహించిన పురావస్తు సర్వేలో అమరావతి చరిత్రకు సంబంధించిన విలువైన శాసనాలు వెలుగులోకి రావటం చారిత్రక పరిణామమని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ శాసనం అమరావతి బౌద్ధ వారసత్వం, సంప్రదాయాలకు సంబంధించిన కీలక చారిత్రక ఆధారంగా నిలుస్తుందని చెప్పారు. అమరావతి చరిత్రను మరింత సమగ్రంగా అర్థం చేసుకునేందుకు ఈ పురావస్తు ఆధారాలు ఎంతో దోహదపడతాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు.
1: 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026కు తెలంగాణ రాష్ట్రం ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మేరకు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య బుధవారం ప్రకటన చేశారు. దేశవ్యాప్తంగా క్రీడా సంస్కృతిని మరింత బలోపేతం చేయడం, యువతలో క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించడం లక్ష్యంగా ఖేలో ఇండియా కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోందని ఆయన తెలిపారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ యువ అథ్లెట్లకు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు అత్యుత్తమ వేదికగా నిలుస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. ఈ పోటీల ద్వారా దేశం నలుమూలల నుంచి యువ క్రీడాకారులు ఒకే వేదికపై పోటీ పడుతూ తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకునే అవకాశాన్ని పొందుతున్నారని చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో భారత్కు మరిన్ని పతకాలు సాధించే క్రీడాకారులను తీర్చిదిద్దడంలో ఖేలో ఇండియా గేమ్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు.
0: ఆంధ్రప్రదేశ్లో సాగు చేసిన ఫ్లూ క్యూర్డ్ వర్జీనియా ఎఫ్సీవీ పొగాకు మార్కెటింగ్ కార్యకలాపాలపై కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ హైదరాబాద్లో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించింది. వాణిజ్య శాఖ అదనపు కార్యదర్శి నితిన్ కుమార్ యాదవ్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో పొగాకు రైతులు, తయారీదారులు, ఎగుమతిదారులు, డీలర్లు, వాణిజ్య సంఘాల ప్రతినిధులు, పొగాకు బోర్డు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నితిన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ, ఎఫ్సీవీ పొగాకు రైతుల ప్రయోజనాల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులతో పాటు పొగాకు కొనుగోళ్లను వేగవంతం చేయడం, ఎగుమతులకు మరింత ప్రోత్సాహం కల్పించే చర్యలపై సమావేశంలో చర్చించినట్లు చెప్పారు. రైతులు, పరిశ్రమలు, ఎగుమతిదారులు, ఇతర సంబంధిత వర్గాల సమన్వయంతో భారత ఎఫ్సీవీ పొగాకు రంగం దీర్ఘకాలికంగా మరింత సుస్థిరంగా ప్రపంచస్థాయి పోటీతత్వంతో ముందుకు సాగుతుందని నితిన్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు.
1: ఒడిశాలోని పూరి జగన్నాథ రథయాత్ర కోసం ఈ ఏడాది 300కు పైగా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఢిల్లీలో ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ, భక్తులకు సౌకర్యవంతమైన ప్రయాణం, రవాణా సేవలు అందించేందుకు రథయాత్రకు సంబంధించిన రైల్వే శాఖ ఏర్పాట్లను సమీక్షించనున్నామని చెప్పారు. పూరీ రైల్వే స్టేషన్లో 30,000 మందికి పైగా ప్రయాణికులకు వసతి కల్పించేలా తాత్కాలిక ఏర్పాట్లు చేయనున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఓనం పండుగ సందర్భంగా కూడా రైల్వే శాఖ 100కు పైగా ప్రత్యేక రైళ్లను నడపనుందని అశ్విని వైష్ణవ్ తెలియజేస్తూ,
2: రైల్వే హమేషా లో ఇన్కమ్ ఆర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి సవారీ హై, ఇసిలియే బహుత్ ధ్యాన్ దియా గయా హై కి హమారే అఫోర్డబుల్ సర్వీసెస్ జ్యాదా సే జ్యాదా బడే. ఔర్ అబ్ ఆగామీ సమయ మే పూరీ మే మహాప్రభు జగన్నాథ్ జీ కా రథ యాత్ర కా పావన్ పర్వ హై, ఉస్మే 300 సే అధిక స్పెషల్ ట్రైన్స్ కరాయే గయే. ఔర్ ఆనే వాలే సమయ మే to my friends in Kerala, I would like to share with you that we will be running more than 100 special trains during the Onam festival.
0: ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి యూనిసెఫ్ ఇండియా ప్రతినిధి సింథియా మెక్ కాఫ్రే నేతృత్వంలోని బృందంతో నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ జోరం అనియా న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. బాలల కేంద్రీకృత అభివృద్ధి, పాఠశాల విద్య, మానవ అభివృద్ధి రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ సమావేశం జరిగింది. ఆకాంక్షిత జిల్లాలు, బ్లాకుల్లో సురక్షితమైన సమ్మిళిత విద్యా వాతావరణం కల్పించడం, ప్రాథమిక అక్షరాస్యత, ఉపాధ్యాయుల శిక్షణ, విద్యార్థుల సంక్షేమం, సైబర్ భద్రత, డిజిటల్ భద్రత వంటి కీలక అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా డాక్టర్ జోరం అనియా మాట్లాడుతూ, బాలల సమగ్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం, నీతి ఆయోగ్, యూనిసెఫ్ సంయుక్తంగా మరింత సమన్వయంతో పనిచేయాలని సమావేశంలో నిర్ణయించామని వెల్లడించారు.
1: ఉత్తరాఖండ్ దేశంలో 6వ సంపూర్ణ అక్షరాస్యత రాష్ట్రంగా అవతరించింది. జాతీయ విద్యా విధానం 2020 ఉల్లాస్ కార్యక్రమం కింద ఉత్తరాఖండ్ ఈ లక్ష్యాన్ని సాధించింది. కేంద్ర ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలోని పాఠశాల విద్య అక్షరాస్యత విభాగం నిర్దేశించిన ప్రమాణాలను నెరవేర్చిన నేపథ్యంలో ఉత్తరాఖండ్కి ఈ ఘనత దక్కింది. ఈ విజయంతో ఉత్తరాఖండ్ సంపూర్ణ అక్షరాస్యత రాష్ట్రాల జాబితాలో మిజోరం, గోవా, త్రిపుర, హిమాచల్ ప్రదేశ్, సిక్కింల సరసన చేరింది. ఈ విజయాన్ని చారిత్రాత్మకమైనదిగా అభివర్ణిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, ఇది ప్రభుత్వ నిరంతర కృషికి, ప్రజల క్రియాశీల భాగస్వామ్యానికి నిదర్శనమని పేర్కొన్నారు.

0: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమాన్ని ఇప్పటివరకు విన్నారు. వ్యాఖ్యానం ఎస్ మణిశ్రీ, వై ఇందిర. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పాటల పల్లకి 2727244 నంబర్కి లేదా 2727288 నంబర్కి కానీ డైల్ చేసి కోడ్ 0891 జత చేసి ఫోన్ ద్వారా పాటలు అడిగి, రేడియో ద్వారా అడిగిన పాటలు వినే కార్యక్రమం పాటల పల్లకి. హలో హలో హలో హలో

శ్రోతలు, పాటల పల్లకి ఫోనిన్ లైవ్ కార్యక్రమానికి డైల్ చేయవలసిన నెంబర్లు 27272444 27272288. ఈ రెండిట్లో దేనికైనా 0891 కోడ్ డైల్ చేసి కావలసిన గీతాన్ని వినొచ్చు అడిగి

0: కర్ణుడు
1: కర్ణుడు
2: తప్పు తప్పు బలి చక్రవర్తి
1: బలి చక్రవర్తి
2: యూధానికి నిపుణుడు ఎవడు
0: ధర్మజుడు
1: ధర్మజుడు
2: తప్పు తప్పు శకుని అన్నదమ్ముల పోరాటంలో సందు చూచుకుని కూల్చిందెవడో
0: భీముడు
1: భీముడు
2: తప్పు తప్పు

0: హలో,
1: హలో, నమస్కారం సార్.
0: నమస్కారం అండి. మీ పేరు?
1: సుజాత నుంచి ప్రశ్న మాట్లాడుతున్నాను సార్.
0: చెప్పండి ప్రకాశ్రావు గారు.
1: సార్, జానకి గారు ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ ఓహో ఓహో పావురమా పాట కావాలి సార్.

0: మధురిమ శీర్షికనే మధురగానాల నుండి మరళిరాని యానంలో సుప్రసిద్ధ గాయని దివంగత ఎస్ జానక్ గారికి నివాళి కార్యక్రమం ప్రసారమవుతుంది. వ్యాఖ్యానంతో కూడిన చిత్రగీతాలు, నిర్వహణ శ్రీ రాంభట్ల నృసింహశర్మ, సమర్పణ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 10:30 కావస్తోంది. ప్రకటించిన అంశం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: ప్రత్యేక ఓటర్ జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 ఇమ్యూనరేషన్ ఫారం సమర్పణకు చివరి తేదీ 14 జూలై 2026 ప్రియమైన ఓటర్లకు ప్రత్యేక ఓటర్ జాబితా సమగ్ర సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా ప్రతి అర్హత కలిగిన ఓటర్ తమ ఇమ్యూనరేషన్ ఫారం ను తప్పనిసరిగా సమర్పించాలి. ఇది ప్రతి ఓటర్ కు తప్పనిసరి అని గమనించండి. ఫారం ఎందుకు సమర్పించాలి? ఓటర్ జాబితాలో మీ పేరును నిర్ధారించుకోవడానికి, మీ వివరాల్లో ఉన్న తప్పులను సరిదిద్దుకోవడానికి, చిరునామా లేదా ఇతర వివరాలను నవీకరించుకోవడానికి, మీ ఓటు హక్కును పరిరక్షించుకోవడానికి. గుర్తుంచుకోండి, ఫారం సమర్పించడానికి చివరి తేదీ 14 జూలై 2026. ఆన్లైన్ లో ఎలా సమర్పించాలి? voters.eci.gov.in/వెబ్సైట్ ను సందర్శించండి. మీ మొబైల్ నంబర్ తో లాగిన్ అవ్వండి. ఫిల్ ఎన్యూమరేషన్ ఫామ్ పై క్లిక్ చేసి అవసరమైన వివరాలను నమోదు చేసి ఫారం సమర్పించండి. ఆఫ్లైన్ లో మీ బూత్ లెవెల్ ఆఫీసర్ BLO కు ఎన్యూమరేషన్ ఫారం ని అందజేయండి. చివరి రోజు వరకు వేచి ఉండకండి. ఈ రోజే మీ ఫారాన్ని సమర్పించండి. మీ ఓటు మీ హక్కు. మీ భాగస్వామ్యం బలమైన ప్రజాస్వామ్యానికి పునాది. 14 జూలై 2026 లోపు తప్పనిసరిగా ఎన్యూమరేషన్ ఫారం ను సమర్పించండి. జారీ చేయువారు కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి విశాఖపట్నం.
1: दोस्तों, 70 के दशक का ऋषि कपूर और डिंपल कपाड़िया के ऊपर फिल्माया हुआ यह गाना हम तुम एक कमरे में बंद हो आज भी श्रोताओं को उन दिनों की याद दिलाता है जब ऋषि कपूर को उनके पिता राज कपूर ने फिल्मों में लॉन्च किया था. दो प्रेमियों को उस दौर का यह गाना रोमांचित करने में कोई कसर नहीं छोड़ता. आज के इस कार्यक्रम में इस गाने को सुनने की फरमाइश की है गोपीनाथ साई और तेजा जी ने. तो चलिए इस गाने को उनके साथ हम सब आनंद लेते हैं.
2: आ

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మధురిమ శీర్షికన నిన్న మైసూర్లో కన్నుమూసిన సుప్రఖ్యాత గాయనీమణి ఎస్ జానకి గారికి నివాళిగా వ్యాఖ్యానంతో కూడిన చిత్రగీతాల కార్యక్రమం మధుర గానాల నుండి మరలిరాని యానంలో కార్యక్రమం

వాళ్ళిగా వ్యాఖ్యానంతో కూడిన చిత్రగీతాల కార్యక్రమం మధుర గానాల నుండి మరలిరాని యానంలో కార్యక్రమం.

ఆ ఆలాపనలు సాగించే కోయిల ఎగిరిపోయింది. స్వరాల నినాదాల ఊయల భ్రమణాలు మాత్రం మిగిలిపోయాయి. వసంతం వచ్చిందనడానికి చిహ్నంగా కుహుకుహూ రావాలతో సందడి చేసే కోయిలమ్మ ఆమని అటు మళ్ళగానే, ఇది పాడడం లేదు ఏమని అని ప్రకృతంతా విస్తుపోకుండా చేయడానికేమో స్వరదేవి ఒక అపురూపమైన కోయిల్ని సృజించింది మన కోసం. రేపల్లెలో వేణుగానంలాగా పల్లవి పట్ల ఆసక్తితో పల్లపట్ల గ్రామంలో గుంటూరు జిల్లా ప్రాంతంగా 1938 ఏప్రిల్ 23న అపురూపమైన పికం కోయిల ఆవిర్భవించింది. పుట్టిన వేళ విశేషము ఏమిటో, వసంత వేళలతో సంబంధం లేకుండా రకరకాల రాగాలు, గమకాలు, తమకాలు, సొంపులు, వంపులు ఒలికించిన ఆ కోయిల ఈనాడు దేహాన్ని పంచభూతాత్మకం చేసి మేఘాలలో రాగాన్ని నిక్షిప్తం చేసి వెళ్ళిపోతే ఇంతకన్నా రసజ్ఞ హృదయాలు దీనంగా ఏమని కలవరిస్తాయి? మేఘమా అన, దేహమా అనా?

స్వరసప్తకాల గమకాలు ఏ శాస్త్రీయ విద్వాంసుని దగ్గరో ఏళ్ల తరబడి సాధన చేస్తే గాని కంఠానికి పట్టుబడవే. అటువంటిది జానకి గారి సంగీత శిక్షణ. గాడవల్లి పైడిస్వామి గారి దగ్గర కీర్తనలతోనే సంగీతం ప్రారంభించాను అంటారు. సరిగమలు సరళీశ్వరాలు అభ్యాసం లేకుండా సరళమైన స్వరాలతోటి సరిగమల పదనిసల పదాల వెంట తన మనోరథం మేరకు మరో సంగీత రథాన్ని పరుగులు తీస్తూ

మించి ఆమె గానాన్ని 2 నిమిషాల్లో జాకిర్ హుస్సేన్, జవహర్లాల్ నెహ్రూ, మహాత్మాగాంధీ వంటి వేషాలను మార్చే ఫన్ చంద్రశేఖర్ గారి ప్రోత్సాహంతో వేషానికి వేషానికి మార్పు వచ్చేలోగా ఎక్కడిది కలకూజిత ధ్వని అని శ్రోతలు ప్రేక్షకులు విస్తుపోయేలాగా పాటలు పాడుతూ ఉంటే వారి అబ్బాయి రాముగారు ఈ పాటను చూసి, మనం ఏదో ఒకటి చెయ్యాలి నాన్న, ఈ గానాన్ని ఇలా వృధా పోనీయకూడదు అంటే అబ్బాయి రామ్ ప్రసాద్ అని ఆయనకు ఓ మాట చెప్పారట. జెమినీ స్టూడియో వారికి, ఏవిఎం స్టూడియోలకు ఉత్తరాలు రాశారు ఫన్ చంద్రశేఖరం గారు. మా దగ్గర మంచి కంఠం గల ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి స్వరాన్ని మీరు నేపథ్య గానానికి వినియోగించుకోవచ్చని వెంటనే పిలిచారు. ఆర్ఎస్ సుదర్శన్ ఆర్ గోవర్ధనం గారు పర్మనెంట్ స్టాఫ్గా ఉంటూ పాట విని ఎంపిక చేశారు. మొట్టమొదటిసారి టి చరపతిరావు గారి సంగీత దర్శకత్వంలో విధీన్ విళయట్టనే తమిళ చిత్రంలో పేదయ్యన్ ఆశై పాడనదేను అనే పాట పాడారు జానక్ గారు. రామచంద్రరావు గారు ముందు నుంచి తెలుసు కదా, చలపతిరావు గారి దగ్గర తీసుకెళ్ళి పాటలు పాడించారు. వారింటికి వెళ్ళినప్పుడు ఆయన నిద్రపోతూ ఉండగా బయట ఉన్న సిబ్బంది ఏదైనా పాట పాడమ్మా అంటే పాడు అన్న వెంటనే మొహమాటం లేకుండా పాట వినిపించడం జానక్ గారి అలవాటు. ఆ పాట పాడుతూ ఉండగానే ఆయన విని, విన్నాను చాలా బాగుందని మరొక 2 పాటలు పాడించుకొని ఆ తర్వాత ఎమ్మెల్యే చిత్రంలో నీ ఆశ అడియాశ చేయిజారే మణిపూస బ్రతుకంత అమావాస. విచిత్రం ఏమిటంటే తెలుగులోనూ తొలిగా విషాద గీతమే, తమిళంలోనూ అంతే, మలయాళంలోనూ అంతే, కన్నడంలోనూ, సింహళ భాషలో కూడా. ఒకచోట హుషారైన పాట పాడినప్పటికీ విడుదలైన చిత్రంలో ఉన్న తొలి విషాద గీతమే ఆ భాషలో ఆమెకి తొలిపాట కావడం, ఇదేమిటి శుభారంభం అనుకుంటే అని ఆవిడికి ఆవిడిచ్చుకున్న సమాధానం ఇతర గాయనీ గాయకులందరికీ కూడా వచ్చిన అవకాశాలను ఈ రకమైన ఆలోచనతో పక్కదోవ పట్టించుకోకుండా ఉండడానికి ఉపయోగపడింది. ఆవిడ చెప్పిన మాట ఏమిటంటే, 7 పాటలు పాడే అవకాశం వచ్చిందని చింతించకండి, నేను చింతించలేదు. పసిదనంలో పుట్టి పుట్టగానే మనం చేసేది రోదనధ్వనే కదా, అదే అనుకున్నారు. అందుకే అనంతరకాలంలో ఆవిడ పాడినన్ని హుషారైన పాటలు మరెవరూ పాడి ఉండకపోవచ్చు. అవి నీలి మేఘాలలో గాలి కెరటాలుగా వ్యాపించి ఇతరేతర అపశృతుల్ని ఆపించి ఆనందం ఆహ్లాదం కలిగించడం మనకి

కరిగాయి రసహృదయాలు. లతా మంగేష్కర్, ఆశా భోంస్లే గారుల సంగీతాన్ని వింటూ ధ్యాసంతా చలనచిత్ర గీతాల మీద ఉండడంతో తీసుకున్న శిక్షణ అలా అలా తోడై సహోదరి మణులు సంగీతాభ్యాసంలో ఉన్ననాటికే సినిమా సంగీతానికి ఆమె చేరువ కావడం, సంతానం చిత్రంలో లతాజీ పాడిన నిదురపోరా తమ్ముడ, నాగిన్లో మేరా దిల్ ఏ పుకారే లాంటి పాటలు పాడుతూ హాలు హర్షధ్వానాల్లో హోరెత్తుతూ ఉంటే జానకి గారి బంధువు

ఆ పాట వినిపించేది ఒక పూట, ఒక రోజా, అబ్బే, ఏళ్ల తరబడి మైళ్ళ కొలది దూరాలకు ప్రయాణిస్తూ హృదయ భారాలను

పక్కన పెట్టించేస్తూ పేద గుండెను సేదదీర్చేలాగా హాయి హాయిగా, ఇంత లాలిత్యం ఉండే గీతాలు ఎంత హాయిగా ఉంటాయి? హాయిగా ఉండే లలిత గీతాలు మాత్రమేనా? మరి కీర్తనలతోనే సంగీతాన్ని ఆరంభించిన జానకి గారికి గొంతులో పలికే స్వరాలు వినేవారికి వరాలు, ముత్యాల సరాలు. అందుకే ఏ యోగమైనా ప్రయోగమైనా ఆమెతోటే మొదలయ్యేది. ఒకసారి సుబ్బయ్య నాయుడు గారు, గొప్ప సంగీత దర్శకుడు ఆయన, నాదస్వరంతో సరిపోయేలాగా ఫక్తు కర్ణాటక ఫక్కీలో పాట పాడాలి. ఎవరు ఎవరు ఒక మానవ కంఠం నాదస్వరానికి సరిగ్గా సరిపోయేలాగా, దానికోసం సుబ్బయ్య నాయుడు గారు దేశమంతా కూడా వెతికారు. మొదట నాదస్వర విద్వాన్ కార్యకృచి అరుణాచలం గారితో రికార్డులో వినబడే నాదస్వర భాగాలన్నీ జాగాలుంచి రికార్డ్ చేశారు. తర్వాత కంఠాన్ని కలిపి రికార్డ్ చేయదలిచారు. ఆ శృతిలో శృతి కలిపి పాడగలిగిన కంఠం కోసం ఏ మెడ్రాస్ అంతా గాలించారు. బొంబాయి వెళ్ళారు. ఎక్కడా దొరకకపోతే మెడ్రాస్ వచ్చి ఆరా తీస్తూ ఉంటే ఈ ఆరా వారికి దూరంగా కనిపించింది. అరుణాచలం గారికి పి లీలగారు ఒక 3 అక్షరాల పేరు సూచించారు. అదే జాన జానకి నాదస్వరంతో ప్రతిధ్వనించే ఎక్కడో మురిపించే మువ్వల్ని ఇక్కడ సరిగమలు పంచే ఎగిరే గువ్వలుగా విహరింపజేస్తే అది ఎస్ జానకి. గమకాలకు ఎస్ జానకి. సాహిత్యాన్ని భావగాయనిగా పేరు తెచ్చుకున్న ఆమె ఎస్ జానకి, శిష్ట శ్రీరామ జానకి. పాట ఏమిటో చెప్పక్కర్లేదు, ఇప్పటికే ఆ బాటలో మనసు ప్రయాణిస్తూ ఉంటుంది. సుబ్బయ్య నాయుడు గారు జానకి గారి దగ్గరని ఒక సందేశం పంపించి ఒక రికార్డింగ్ థియేటర్లో పాట పాడించి పరీక్షించి ఆశించిన విధంగా, ఇంకా చెప్పాలంటే 100%కి పైగా రావడంతో ఆ గీతాన్ని రికార్డ్ చేశారు. చేసింది ఒక రికార్డు కావచ్చు, సృష్టించింది ఎన్ని రికార్డులో

ఈ పాట. ఇందులో స్వరాలు, ఘటవాద్య దరువులు అన్నీ జాగ్రత్తగా సమయాన్ని తీసుకుని చేశారు. అందుకే ఇప్పటికీ గొప్ప శాస్త్రీయ అంశంగా మిగిలిపోయింది అన్నారు ఎస్ జానకి ఓ సందర్భంలో తన గురించి తను చెప్తూ. విన్నప్పుడు శ్రోతలందరి హృదయాల్లోనూ సంగీత చరిత్రలోనూ అది మోగించింది. సంగీత విజయభేరి, రాగం అభేరి, చలనచిత్ర పరిభాషలో భీమ్ ప్లస్. ఏదైతేనే ఎస్ జానకి చిన్నప్పుడో తల్లి గర్భంలో ఉన్నప్పుడో బుజ్జి సన్నాయి ఏమైనా మింగేశారా? కాదు, బహుశా సన్నాయి వాద్యం తపస్సు చేసి తాను ఒక గాయనిగా పుట్టాలని కోరుకుంటే ఎస్ జానకిగా పుట్టారేమో.

నాదస్వరం వెనుక నాదే స్వరం అన్నట్టుగా రెండిటి మేళవింపుతో డోలు సహకారంతో ఏకంగా చూస్తే ఒక మానవీయ కంఠం పాడుతున్నట్టుండదు. ఆ స్వరం సన్నాయి పలికిస్తున్నట్టు, సన్నాయి మానవ స్వరాన్ని ఒలికిస్తున్నట్టుగా. అంతే, అశ్వత్థామ, పెండ్యాల, కేవీ మహాదేవన్, మాస్టర్ వేణు, ఎంఎస్ విశ్వనాథన్, సుసర్ల దక్షిణామూర్తి లాంటి దిగ్గజాల సంగీత దర్శకత్వంలో ఎస్ జానక్ గారికి పాటలు పాడే అవకాశాలు తామర తంపరగా వచ్చి ఒక్కొక్క కలువ, ఒక్కొక్క చెలువ, ఒక కమలం, ఒక పారిజాతం, ఒక విషాదం, ఒక ప్రమోదం, ఒక మోహనం, ఒక సమ్మోహనం, వీటి సమ్మేళనం కలిపితే మూడక్షరాల సంతకం జానకి. దిగ్గజాల సంగీత దర్శకత్వంలో పాటలు పాడే అవకాశం. ఓసారి రాజేశ్వరరావు గారింటికి తీసుకువెళితే వారి మామగారు, అసిస్టెంట్లు, గురువుగారు వచ్చే లోపల పాట పాడమని అడిగారు. పాడుతూ ఉండగానే రాజేశ్వరరావు గారు వచ్చి పాట వింటూ ఎంత మెచ్చుకొని ఎన్ని అవకాశాలు ఇచ్చారట. చంద్రశేఖరం గారి అబ్బాయి ఈ పాట చూసి, ఆ ఒద్దిక చూసి జానకి గారిని తన సగం చేసుకొని రాగస్వామ్యం, భాగస్వామ్యం, భావస్వామ్యం కలగలిపి ఆమె సంగీత యాత్ర యావత్తూ కూడా ఆయనతోటే గడిచింది, నడిచింది. రాజేశ్వరరావు గారు మాత్రం చేయించిన ప్రయోగాలు సంగీతంలో తక్కువ. ఆరాధనలో ఆడదాని ఓరచూపులో అనే కైపు పాట, ఆ టైపు పాటలు చాలా. భక్త ప్రహ్లాదలో జననీ వరదాయిని, త్రిలోచని, ఘంటసాల గారితో కలిసి రంగుల రాట్నంలో నడిరేయి ఏజాములో, పగలైతే దొరవేర అనగానే బంగారు పంజరం, ఇవన్నీ రాజేశ్వరరావు గారివి. రాజేశ్వరరావు గారు చేయించిన మరొక ప్రయోగం ఇంకొక వాద్యంతో, సుబ్బయ్యనాయుడు గారు సన్నాయితో చేయిస్తే ఈ సన్నని కోయిల గొంతు జానకి గారితో ఆయన పియానో మీద వేరే చెప్పాలా.

ఆ రోజుల్లో హెచ్ఎంవి వాళ్ళు పాటల గ్రామ్ఫోన్ రికార్డు కూడా ఆ పాటనే వినియోగించుకున్నారట. సాలు రాజేశ్వరరావు గారి సంగీత దర్శకత్వంలో వచ్చిన ఈ పాట వింటూ ఉంటే మండు వేసంగిలో కూడా సంపంగి పూల గుబాళింపు హృదయాన్ని తాకుతుంది.

మండు టెండ కూడా పండు వెన్నెల్లా గోచరిస్తుంది. అవును, అందుకేనేమో పగలే వెన్నెల కాదు మరి.

ತೆಲುಗು, ತಮಿಳ, ಕನ್ನಡ, ಮಲಯಾಳ, ಹಿಂದಿ, ಪಂಜಾಬಿ, ಒರಿಯ, ತುಳು, ಕೊಂಕಣಿ, ಬಡಗ, ಸಿಂಹಳ, ಆಂಗ್ಲ, ಸಂಸ್ಕೃತ, ಜರ್ಮನಿ, ಜಪಾನ್ మొత్తం 17 భాషల్లో 16,000 పైచిలుకు పాటలు భాషలు ఆయా భాషలకు సంబంధించి మొత్తంగా చూస్తే 48,000 పాటలు జమ కావడం అంటే మజా కాదు. ఆ కంఠశక్తి, ముఖ్యంగా పాటలో ఒలికే తమకాలు, గమకాలు, వంపులు, సొంపులు పాడుతున్నప్పుడు జానకి గారి దేహంలో ఏమాత్రం కనబడవు. అవన్నీ పాటలో వినబడతాయిగా. చక్కగా అలా నిలబడి మైకు ముందు స్టాండ్ మీద ఆ బుజ్జి పుస్తకం ఒకటి పెట్టుకొని దానివైపు చూస్తూ పాడుతూ ఉంటే, మనం చూస్తూ వింటూ ఉంటే ఏమనిపిస్తుందో, ఒక్కసారి అలా కడ్డు మూసుకుంటే ఒక నాట్యం, ఒక వీణ, ఒక సన్నాయి, ఒక వేణువు, మృదంగం, తబల, అన్ని వాద్యాల మేళవింపులు ఆ ఒక్క కంఠంలోనే మనకు వినబడతాయి. పైగా పగలే వెన్నెల, జగమే ఊయల, ఎవరికి చూసే కన్నులకు ఆస్వాదించే హృదయానికి రసజ్ఞత ఉన్నప్పుడు. పల్లవి లేదు, చరణం లేదు, ఏదో కొద్దిపాటి ఆలాపన మించి ఒకటే నవ్వు. ఆ నవ్వు కూడా ఏకధాటిగా కాదు, శృతిలో సాగడం అంటే మాట కాదు, మాట కాకపోతే పాట కదండి, పాట కూడా కాదు. హాసం తన గాన విలాసం, ఆ హాసం తన గాత్ర వికాసం, ఈ రెండిటి మేళవింపు ఆమె వైభవం, వైభోగం, భాగ్యం. అది రసజ్ఞ శ్రోతలకు యోగ్యం. యావత్తు మమేకమైపోతే మిగిలేది యోగం. ఆ రసయోగంలో ఘంటసాల వారి కంఠం సాహిత్యాన్ని అంటూ ఉంటే ఆ వెనక నవ్వు అప్పుడు పగలు రేయవుతుంది.

చిరునవ్వుకి ధ్వని ఉండదు, శోభా సొగసు తప్ప. మరి ధ్వనితో జ్యోతి చిత్రంలో సిరిమల్లె పువ్వల్లె నవ్వు అన్నప్పుడు సిరిమల్లెకి కానీ నవ్వు వస్తే ఇలాగే వెల్లువెత్తుతుందేమో అన్నట్టు, ఆ తర్వాత కాలంలో ఇలా పాడడమే సంగీత దర్శకుడి అభిలాష అనుకుంటే ఆ అభిలాష తీరేలాగా రువ్విన ఈ నవ్వు

ఈ నవ్వులు పువ్వులు ఇలా రూపించిన సంగీత దర్శకులు, ఆమె కంఠంతో చేసిన ప్రయోగాలు, వాద్యాలు నైవేద్యాలుగా, గానాలు నీరాజనాలుగా అమరి స్టూడియోలే దేవాలయాలుగా మారినప్పుడు ఆ గణంలో పురుషులకు, చిన్న చిన్న పిల్లలకు కూడా పాటలు పాడించాలన్న ఆలోచన ప్రయోగశీలురైన సంగీత దర్శకులకు ఎందుకు కలగదు? ముఖ్యంగా ఇళయరాజా గారు అన్నా కిళి చిత్రంలో శీర్షిక గీతాన్ని పాడించారు. దానికన్నా ముందు ఆయన మాట అన్నారు, ఎక్కువగా జానక్ గారి చేత ఏకస్వర గీతాలు, యుగళ గీతాలు పాడించారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కూడా ఒక మాట అన్నారు, జానక్ గారి నుండి నేను చాలా స్ఫూర్తి పొందాను అన్నారు. మనం ఆంగ్లంలో ఈజ్ అంటామే, అంటే ఆ సౌలభ్యం, అది స్వరంలోకి ఎక్కువగా తెచ్చుకొని అంతర్గతంగా ఉన్న శక్తిని ఉపయోగించుకోవడం అన్నది జానక్ గారి నుండి నేర్చుకున్నానంటే ఇళయరాజా గారు ఓ మాట అన్నారు, ఎస్ జానక్ గారికి పెద్ద ఖర్చు ఏమి ఉండదనుకుంటాం, కానీ ఆవిడ ఖర్చు అంతా ఒక్క చోట పెట్టేస్తారండి. దేనికి అంటే తేనెకు. రోజు మరి ఎంతెంత తేనె తాగుతుందో ఈవిడ, లేకపోతే ఈ మాధుర్యం ఎలా వస్తుంది అని చమత్కరించారు. ఓ ఫంక్షన్కి ఆవిడకేం ధ్వని అనుకరణ రాదు, కానీ నేను అలా పాటలు పాడేస్తాను అని అంటారు. ప్రత్యేకంగా కొన్ని శక్తులు నేర్చుకోకర్లేదు, అవి మన లోపల ఉంటాయి, అవసరార్థం అవి బయటకు వస్తాయి. ఎవరి అవసరార్థం అంటే కోరిన వారి అవసరార్థం కాదు, వారికి అనిపించాలి, అప్పుడు ఆ శక్తులు బయటికి కనిపించాలి. అలాగా పిల్లలందరూ కూడా అక్కడ బోర్ ఫీల్ అవుతూ ఉంటే వాళ్ళకి హుషారు చేయడానికి పిల్లలు పాటలు పాడాను అని ఆవిడ చోట చెప్పారు. దానికి ఓ తమిళ నిర్మాత వచ్చి రుచికండ పుణై అన్న సినిమా తీస్తున్నాం, అందులో మీరు ఇలాగే పాడాలి అన్నారు. ఇళయరాజా గారు కూడా ఒక ఆరేళ్ల పాప గొంతు పాడించారు. కె విశ్వనాథ్ గారు, ఆయన ఏమి పాడించారు? ఆ కంఠంలో వాడి తగ్గకుండా వాడి మనకి ఎలా చూపించారు అంటే ఇదిగో ఇలా.

గోధూళి సంగతేమో గాని గోపకాంతకైనా పసి గోపబాలునికైనా క్షణంలో స్వరం మార్చి శ్రోతను ఏమార్చి ఏవేవో రసవల్లోకాలలో విహరింపజేయడం చాలా క్లిష్టమైన పద్ధతి, శిష్లకి మాత్రం కాదు అని జానకి గారు నిరూపించిన సందర్భాలు కోకొల్లలు. సంగీతం రాదు రాదు, సంగీత దర్శకత్వం అనేది పూర్తిగా మేథకు సంబంధించిన పని, సమయం కేటాయించాలి అని ఆవిడ అన్నప్పటికీ కూడా త్యాగరాజ కృతులు, మీరా భజన్లు స్వీయ సంగీత నిర్దేశకత్వంలో పాడారు. 20 త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలకు వరుసగా 3 గాత్ర కచేరీ చేశారు. నాదస్వరంతో డోల్ కలిపి ఒక ప్రయోగం కూడా చేశారు. అలాగా కృష్ణరవళి సంగీత కంపెనీ వాళ్ళు విడుదల చేశారు నాద ప్రవాహం. ఇంకా పిబి శ్రీనివాస్ గారు తెలుగులో రాసిన భక్తి గీతాలు, వెంకయార్య ప్రభాతం, అయ్యప్ప గీతాష్టకం, షిరిడీ సాయి గీతమాలక, ఎన్నో క్యాసెట్లు ఉండే రోజుల్లో, అవన్నీ తర్వాత కంప్యూటర్ విధానంలో కూడా మారి ఇప్పటికీ మనం వినొచ్చు. పాటలు పాడడమే కాదు, గీతను పాటలుగా రాస్తే గానం చేశారు, గీతలు గీశారు, బొమ్మలు వేశారు. తమిళ చిత్రానికి కన్నాని ఎంగే అనే ఒక పాట కూడా రాశారు. ఇలాగా సంగీత సాహిత్య సమలంకృతే అన్నట్టుగా జావళీలు సినిమాల్లో కూడా దానిని శుద్ధమైన శాస్త్రీయ విధానంలో ఘనం సీనయ్య పదం ఆమె పాడితే ప్రతి నట్టువరాలి పదం గజ్జకట్టి లలిత లలితంగా విరహాన్ని అభినయిస్తూ చెలికాడిని రమ్మని వద్దని రావద్దు రా వద్దు వద్దు రా అనడంలోనే వద్దు రా అనడం కూడా, ఈ మేళవింపులన్నీ కూడా ఆమె గొంతులో వంతులు వేసుకొని మధుపుంతల్లాగా మన చెంతన నిలుస్తూ ఉంటే

ఇన్ని స్వరాల మట్లు, సంగతుల గుట్లు తెలుసు కనుకనే, ఈ విషయాన్ని కూడా తెలుసుకున్నవారు కనుకనే ఓ చిత్రానికి సంగీత దర్శకత్వం చేయమన్నారు. ఎప్పట్లాగే అన్నారు, ఆహా కుదరదన్నారు. దాని ఫలితంగా మౌన పోరాటం. మౌన పోరాటం కన్నా ముందు వచ్చిన చిత్రం అదే పతాకం మీద వేటూరి సుందరరామూర్తి గారు పల్లవి చరణం ఇలా రాయకుండా ఒక ఆవేశంతో ఒక అధ్యాపకురాలిని తరగతి గదిలో విద్యార్థులంతా కూడా అశ్లీల చిత్రాలతో అవమానిస్తే ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో రక్తాస్త్రులు చిందిస్తూ రాస్తున్న శోకంతో మరో మహాభారతం ఆరవ వేదం పుడుతూనే పాలకేడ్చి పుట్టి జంపాలకేడ్చి పెరిగి పెద్ద కాగానే ముద్దు మురిపాలకేడ్చి తనువంతా దోచుకున్న తనయులు మీరు. ప్రతి భారత సతిమానం చంద్రమతి మాంగళ్యం మర్మస్థానం కాదది నీ జన్మస్థానం మానవతకు మోక్షమిచ్చు పుణ్యక్షేత్రం. ఈ గీతాన్ని ఆలపించారు. ఆ ఉద్వేగం అవన్నీ కూడా ఒక మాతపడే యాతన ఏమిటి అన్నది నిర్మాతగా ఆ పతాకం వారు గ్రహించి ఎలాగైనా సంగీతం చేయిస్తే ఆ మౌన పోరాటం నుండి ఆవిర్భవించిన గీతం.

అదే మౌన పోరాటం ఎస్ జానక్ గారి సంగీత నిర్దేశకత్వంలో వచ్చిన చిత్రం. సాధారణంగా బాణి ఇస్తే సాహిత్యం రాయడం ఈ రోజులలో పరిణామం. గతంలో సాహిత్యం అంటే పాట పూర్తి చేసి ఇచ్చేస్తే సంగీత దర్శకులు బాణి కట్టడం, తర్వాత గాయని గాయకులు దాన్ని ఆలపించడం ఆ పద్ధతి. ఇప్పుడు అప్పుడప్పుడు

ఆ పద్ధతి ఉంది. ఎప్పుడు బాణీకి వాణిని సమకూర్చే పద్ధతి. ఇది తెర వెనుక ముచ్చట. తెర మీద కూడా తననాలకు రాయడం అనే పద్ధతి. కథానాయిక తత్కారాలు చెబుతూ ఉంటే దానికి సాహిత్య సత్కారం కథానాయకుడు చేయడం. ఇలాంటి సాంస్కృతిక పరమైన ఆకలి రాజ్యం చేయాలి అంటే ఉత్తమాభిరుచి ఉండాలి. ఉత్తమ అభిరుచిని పక్కన పెట్టేస్తే ఆ ఆకలి, ఈ రాజ్యం రెండూ కలిపితే సినిమా శీర్షిక వచ్చేస్తుంది కదా. పాట నేవిటి రాంది పాట కూడాను.

నననలు చాలా వాటికి చెప్పారు. అంటే అవి వద్దండి, కాదండి, అవదండి, లేదండి అని. పాట విషయంలో కాదు, పారితోషికం విషయంలోనూ వాటిలోనూ చాలా మొహమాటం. వాటన్నిటికన్నా పాట నేర్చుకోవాలి, సంగీత దర్శకులకి సంతృప్తికరంగా పాడాలి, శ్రోతల హృదయాన్ని గెలుచుకోవాలి. ఈ గెలుచుకోవడం విషయంకి వస్తే 1956 నుండి ఆరంభమైంది ఎస్ జానక్ గారి విషయంలో. అప్పటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారి చేతుల మీదుగా ఆమె ద్వితీయ బహుమతి అందుకున్నారు. అది ఆకాశవాణి వారి పాటల పోటీల్లో మరిచిపోలేని అనుభూతి అంటారు. 1976 ఆమె నేపథ్యగానం చేసిన చాలా పాటలకి చాలా పురస్కారాలు. బయలుదారి అనే కన్నడ చిత్రంలో గీతాన్ని పురస్కరించుకుని కర్ణాటక చలనచిత్ర రసిగర సంఘే వారు, లావణ్య వారపత్రిక వారు ఉత్తమ నేపథ్య గాయనిగా ఎన్నిక చేశారు. కేరళ ఫిల్మ్ ఫ్యాన్స్ వారు ఆలింగనం చిత్రంలో పాడిన పాటకు ఉత్తమ మలయాళ నేపథ్య గాయనిగా బహూకరించారు. తమిళనాడుకు చెందిన వివిధ సాంస్కృతిక సంస్థలు అన్నక్కిళి చిత్రంలో పాడిన పాటలను పురస్కరించుకొని నేపథ్య గాయనిగా ఎన్నిక చేశారు. తర్వాత ఎన్ని పురస్కారాలు, 13 కేరళ రాష్ట్ర ప్రభుత్వం పురస్కారాలు ఇచ్చింది, 6 తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం సత్కారాలు చేసింది, ఆంధ్రప్రదేశ్ 6 రాష్ట్ర ప్రభుత్వ పురస్కారాలు. కలైమామణి 1980 పిలిచారు అభిమానంగా. సిర్ సింగార్ అన్నారు 1987 సింగర్ ఆఫ్ ద సెంచరీ భారతీదాసన్ పురస్కారాలు.

ఒడిశా రాష్ట్ర ప్రభుత్వ పురస్కారాన్ని కూడా పొందారు. 1998లో ఫిల్మ్ఫేర్ సినీ పత్రిక వారు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు జీవన సాఫల్య పురస్కారాన్ని ఇచ్చారు. గాయనిగా ఎదిగి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవడం వెనక తన భర్త సహకారం ఎంతెంతో ఎంతో ఉంది. ఎంత సాధించినా నేను భర్తచాటు భార్యనే అన్నారు పరిచయ కార్యక్రమంలో. వైద్యుల రాంప్రసాద్ గారు వారిని అభిమానించి అనురాగంతో చేసుకున్న వివాహం, ఆమె అణువణువున పెళ్ళుబికే రాగాలకు సహకారాన్ని అందించి మొట్టమొదటి పాట రికార్డు నుండి రికార్డు స్థాయి పాటల నమోదు వరకు సంగీతం సాహిత్యం కళగలిసినట్టుగా సాగిపోవడం ఎక్కడోగానే జరగదు. అది వింత, ఇది సత్యం.

చలనచిత్ర గీతాల పురస్కారాల విషయానికి వస్తే, శంకరాభరణంలో పాడిన పాటలు, సప్తపది, స్వాతిముత్యం ఇత్యాది చిత్రగీతాల మకరందాలను ఆనందంగా గ్రోలేము. జన పురస్కారాలు, జేజేలు, వేనోళ్ల పొగడికలు, కోకొల్లలు, మలయాళం ఒప్పోల్ చిత్రగీతానికి, తమిళంలో 1993లో దేవర్మగన్, ఇక 1984లో మనం మామూలు గోదారిని చూస్తాం, వెన్నెల్ని చూస్తాం. వెన్నెల్లో గోదారి అందం,

ఆ సితారలలో ఈ ఆలాపన మెరుపులాగా చమక్ చమక్మంటూ ఉంటే పురస్కారాన్ని ఇవ్వక తప్పింది కాదు 1984 సితార చిత్రంలో ఈ పాటకి. ఇన్ని చెప్పుకుంటున్నాం, అన్నిటినీ ఒప్పుకొని తీరవలసిందే. ఒప్పుకొని వారు ఒక్కరే ఉంటారు. ఆమె పేరు ఎలాగా? జానకి గారులేండి. మరొక అపురూపమైన గీతం తమిళంలో, 16 వయదినిలే, తెలుగులో కూడా వచ్చింది. ఈ పాటికే ఆ పాటని మనస వాచ స్మరిస్తూ ఉంటూ ఉంటాం, ఇప్పుడు వింటూ ఉంటాం కూడా.

ఘంటసాలతో కలిపి జంటగా పాడిన పాట ఎప్పటికీ తన స్వరస్మృతి అని చెప్పే ఎస్ జానక్ గారు, ఏ నడిరేయి, ఏ జాములు, భర్త రామ్ ప్రసాద్ గారు, కాలగతికి వెళ్ళిపోయిన సంగీతం సంగతిలాగా అలా మళ్ళీపోయిన కుమారుడు ఇటీవలే తనకన్నా ముందే వెళ్ళిపోయిన సుడిదిరిగిన నడిరేయి ఏ జాములో ఏ ఆలాపన చేశారో ఏ ప్రార్థన గానయానంగా మలిచారో కానీ

సంగీతంలో ఆరోహణతో పాటు అవరోహణ కూడా తప్పదు. తప్పదేమిటి? ఆ రెండూ కలిస్తేనే రాగ సంభరితమవుతుంది. అందుకేనేమో ఏదైనా అందం ఆనందం దాని పరమావధి. శృతి ఉంటే ధృతి, ధృతి లేనప్పుడు శృతి కూడా ఉండకపోతే అది గానం కాదని కాదు. ఆ రెండిటికీ అతీతమైన ఏదో ఒక పరమ పద సోపాన పదానికి యానమని.

నిన్న మైసూర్లో తుదిశ్వాస విడిచిన జానకి గారిని, జానకి గారు విడిచిన తుదిశ్వాసలో ఆరిపోయిన పాటల ఆశను తలుచుకుంటూ ప్రతి ప్రేక్షక శ్రోతృహృదయం పల్లవి చరణాలను పట్టుకుని, చరణాలు పల్లవించే దారి లేక అయోమయంలో సుడిగాలిలోని దీపంలాక కొట్టుకుంటూ ఉంటే ఆ సవ్వడే ఈ పాటలో వడి సడి అనిపించట్లేదు.

పాదాలు ధ్వనిస్తూనే ఉంటాయి. అందుకే వసంతంలో వచ్చిన కోయిల ఆ మాసాంతం తర్వాత మరి వినిపించకపోయినా స్వరదేవి తన కుమారుగా తన కుమారిగా సృజించిన ఈ కోకిల వెళ్ళిపోయినా ఇలా తనకొక పూమాల మన అందరి అశ్రు కణాల వెంట జాలువారుతూ ఆ స్మృతులు మధుర గానాల నుండి మరలిరాని యానంలో సాగిపోతున్న సుప్రసిద్ధ గాయని దివంగత ఎస్ జానక్ గారికి స్వర నివాళిగా ఆ ఆషాఢ మేఘాలని ఆనంద రాగాలని అనూహ్య భోగాల్ని ఆ పాట రూపంలో ఈ బాట వైపు మళ్లించమని అర్థించడం తప్ప ఏం చేయగలం? అక్కడ కూడా సాయం ఆమె పాటే.

జానకమ్మ, నువ్వొక స్వర జ్ఞాపకమమ్మ. పాట ఉన్నంతకాలం చిరాయురస్తు స్థిరాయురస్తు కాదు స్వరాయురస్తు అని కాలనాళిక నాళిక మీద ఈ స్వర బీజాక్షర

మధురిమ శీర్షికను మీరింతవరకు మధుర గానాల నుండి మరళిరాని యానంలో సుప్రసిద్ధ గాయని దివంగత ఎస్ జానక్ గారికి నివాళి కార్యక్రమం విన్నారు. నిర్వహణ శ్రీ రాంభట్ల నృసింహశర్మ. సమర్పణ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 11:59:49 కావస్తోంది. మరికొద్ది క్షణాలలో జాతీయ వార్తా ప్రసారం ఢిల్లీ నుండి రిలే.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాథ్ మే విశాల్ శర్మ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియా, ఆస్ట్రేలియా ఆర్ న్యూజిలాండ్

0: ధారావాహికలు, పాడ్కాస్ట్, సంగీత కార్యక్రమాలు మొదలైన విభాగాలలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో రూపొందించే కార్యక్రమాలను రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో ప్రసార నిమిత్తం ఆహ్వానించడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు ప్రసార భారతి ఆకాశవాణి వెబ్సైట్లో కంటెంట్ సోర్సింగ్ విభాగాన్ని సందర్శించండి. ముఖ్య గమనిక: ఈ పద్ధతిలో నిబంధనలకు అనుగుణంగా నిర్ధారించిన కార్యక్రమాల ప్రసారాలపై చివరి నిర్ణయం ఆకాశవాణిది మాత్రమే.
1: మధుమంజరి చిత్రగీతాల కార్యక్రమంలో ముందుగా బాలమిత్రుల కథ ఈ చిత్రం నుండి ఎస్ జానకి పాడిన పాట వింటారు.

మధుమంజరి చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత బావమరదళ్ళు ఈ చిత్రం నుండి యశ్ జానకి పాడిన పాట.

0: తర్వాత మౌనగీతం. ఈ చిత్రం నుండి ఎస్ జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు.
1: హలో.
2: హాయ్.
1: గుడ్ మార్నింగ్.
2: గుడ్ మార్నింగ్.
1: హౌ డు యు డు?
2: ఫైన్, థాంక్యూ.
1: హౌ అబౌట్ జాయినింగ్ మీ?
2: ఓకే, ఇట్స్ ఏ ప్లెజర్.

తర్వాత రామచంద్రుడు ఇతడు, ద్విజావంతి రాగం, ఆదితాళం, శ్రీ అన్నమయ్య కీర్తన.

చివరగా వినండి. వెంకటాచల నిలయం, సింధుభైరవిరాగం, ఆదితాళం, శ్రీ పురంధరదాసు కీర్తన.

ఈనాటి భక్తి సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీమతి బలిజేపల్లి లీల గానం విన్నారు. వాద్య సహకారం వయలిన్ శ్రీ హెచ్ రామ్చరణ్, మృదంగం శ్రీ ఆనంద శ్రీహరి. ఈ పూట భక్తి సంగీతం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ఆ ఒక్కడు చిత్రం నుండి డాక్టర్ నారాయణ పాడిన పాట.

ముకుంద చిత్రం నుండి చిత్ర పాడిన పాట విన్నారు కార్యక్రమంలో. తర్వాత రాక్షసుడు ఈ చిత్రం నుండి ఎస్ జానకి బృందం పాడిన పాట.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. నిలయంలో సమయం 1:19 దాటి 27 సెకండ్లు. మరికొద్దిసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇందిర. ముందుగా ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వం రాయలసీమను రతనాల సీమగా మారుస్తోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సహాయం అందిస్తున్నట్లు రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. ఈ నెల 14వ తేదీతో ఎస్ఐఆర్ కార్యక్రమం గడువు ముగుస్తుందని నంద్యాల జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జి రాజకుమారి పేర్కొన్నారు. ప్రముఖ నేపథ్య గాయని ఎస్ జానకి మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. వార్తల వివరాలు. కూటమి ప్రభుత్వం రాయలసీమను రతనాల సీమగా మారుస్తోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం గ్రామీణం రాజపల్లి వద్ద హంద్రీనివా కాలువ విస్తరణ పనులను హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణతో కలిసి మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 750 కోట్ల రూపాయలతో హంద్రీనివా కాలువ విస్తరణ పనులు చేపట్టినట్లు తెలిపారు. 2014-19 సంవత్సరాల మధ్యకాలంలో రాయలసీమకు ఇరిగేషన్ రంగంలో 12,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు చెప్పారు. కుల, మత, ప్రాంత, పార్టీలతో సంబంధం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి సహాయనిధి సీఎంఆర్ఎఫ్ ద్వారా సహాయం అందిస్తున్నట్లు రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో

0: మంది లబ్ధిదారులకు 59,42,204 రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను నిన్న అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదల పాలిట ముఖ్యమంత్రి సహాయనిధి కల్పతరువుగా నిలిచిందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంలో నిరుపేదల ఆరోగ్యానికి సీఎంఆర్ఎఫ్ అండగా నిలుస్తోందని చెప్పారు. ప్రజాస్వామ్య మనుగడకు అర్హులైన వారికే ఓటు హక్కు ఉండాలని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు 25 ప్రచార ఆటోలను కేంద్ర మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరసాపురం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ప్రజలను చైతన్యపరిచేందుకు ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కరపత్రాల పంపిణీతో పాటు పార్టీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ఓటర్లకు అవగాహన కల్పించాలన్నారు. 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు ఓటు హక్కు నమోదు చేసుకోని వారు వెంటనే ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసేందుకు ప్రతి అర్హత కలిగిన ఓటరు తన ఎన్యూమరేషన్ ఫారంను తప్పనిసరిగా సమర్పించాలని నంద్యాల జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జి రాజకుమారి కోరారు. నంద్యాలలో జరిగిన సమావేశంలో ఈరోజు కలెక్టర్ మాట్లాడారు. ఈ నెల 14వ తేదీతో ఈ ప్రత్యేక కార్యక్రమం ముగుస్తుండటంతో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. పారదర్శకమైన తప్పులు లేని ఓటర్ జాబితా కోసం ప్రజలు, పార్టీలు, అధికారులు సహకరించాలని కలెక్టర్ రాజకుమారి తెలియజేస్తూ,
1: ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేర ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని నంద్యాల జిల్లాలో చేపడుతున్నాం. ఈ కార్యక్రమం 14 జూలైతో పూర్తి అవుతుంది. బూత్ లెవెల్ అధికారులు ప్రతి ఒక్క ఓటర్ ఇంటికి వచ్చి 2 ఎన్యూమరేషన్ ఫార్మ్స్ అందజేయడం జరిగింది. బూత్ లెవెల్ ఏజెంట్స్ సహకారంతో డెత్, డూప్లికేట్, పర్మనెంట్లీ షిఫ్టెడ్ ఓటర్స్ ను కూడా గుర్తించాం. 55,449 మందిని ఈ ఫార్మ్స్ ను కూడా మనం డిజిటైజ్ చేయడం జరిగింది. ఇంకా మనకి నంద్యాల జిల్లాలో 259,272 ఫార్మ్స్ వెనక్కి రావాల్సి ఉంది. ఈ రోజు శనివారం మరియు రేపు ఆదివారం మనం స్పెషల్ డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తూ ఉన్నాం.
0: తిరుపతిలో జరుగుతున్న ప్రత్యేక ఓటర్ జాబితా సమగ్ర సవరణ ప్రక్రియను భారత ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్ కుమార్ ఈరోజు పరిశీలించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించి త్వరితగతిన ఓటరు నమోదు పూర్తి చేసేయాలని అధికారులను ఆదేశించారు. ఆన్లైన్లో కూడా ఓటరు సవరణ చేసుకోవచ్చునని, 2002 సంవత్సరంలో ఎక్కడైతే ఓటు వేశారో ఆ ఓటరు కార్డుకు సంబంధించిన వివరాలను తప్పనిసరిగా బీఎల్ఓల వద్దకు తీసుకువెళ్లాలన్నారు. వియత్నాం పడవ ప్రమాదంలో మృతదేహాలను, గాయపడిన వారిని, ఇతర తెలుగు పర్యాటకులను స్వస్థలాలకు తీసుకొచ్చేందుకు త్వరితగతిన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రమాద ఘటనకు సంబంధించి ఆయన అధికారులతో ఈరోజు సమీక్ష నిర్వహించారు. ప్రమాదంలో గాయపడిన గెల్లే కిషోర్ ప్రస్తుతం వియత్నాం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలు స్వస్థలాలకు తరలించేందుకు వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం ఒక ఏజెన్సీని నియమించినట్లు అధికారులు చెప్పారు. భౌతిక కాయాల అప్పగింత, తరలింపు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైనట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన పర్యాటకులను ఇవాళ విమానాల ద్వారా తమ స్వస్థలాలకు తరలించేలా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రముఖ నేపథ్య గాయని ఎస్ జానకి వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో చికిత్స పొందుతూ మైసూరులోని అపోలో ఆసుపత్రిలో నిన్న తుదిశ్వాస విడిచారు. గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పల్లపట్ల గ్రామంలో 1938వ సంవత్సరం ఏప్రిల్ 23వ తేదీన జన్మించిన ఎస్ జానకి 6 దశాబ్దాలకు పైగా భారతీయ సినీ సంగీత రంగానికి విశిష్ట సేవలందించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో పాటు పలు భాషల్లో 48,000కు పైగా పాటలు ఆలపించి విశేష గుర్తింపు పొందారు.

0: ఎస్ జానకి మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. ప్రజల సందర్శనార్థం ఆమె పార్థివ దేహాన్ని సాయంత్రం వరకు మైసూరులోని మహారాజా కళాశాల మైదానంలో ఉంచుతారు. ఈ సాయంత్రం మైసూరులోని బోగాది సమీపంలో కణియర్హండి గ్రామంలో అధికారిక గౌరవ లాంఛనాలతో అంతిమయాత్ర అంత్యక్రియలు నిర్వహిస్తారని కుటుంబ సభ్యులు తెలిపారు. వేలాది మధుర గీతాలతో సంగీతాభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన ఆమె అభిమానులు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. విశాఖపట్నంలో ఈరోజు తెల్లవారుజామున పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు చోటు చేసుకున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. సీతమ్మధార, సాగర్ నగర్, తాటిచెట్లపాలెం, ఈస్ట్ పాయింట్ కాలనీ, హెచ్బీ కాలనీ, మాధవధార, పెదవాల్తేరు తదితర ప్రాంతాలలో భూమి ఒక్కసారిగా కంపించిందని పేర్కొంది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 4.5గా నమోదైందని వెల్లడించింది. గాజువాక, ఎంవీపీ కాలనీ, అప్పుఘర్ ప్రాంతాల్లో 7 సెకండ్ల పాటు భూమి కంపించిందని ఆ ప్రాంతవాసులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి, పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్ర అధికారి ఎల్ నారాయణ పేర్కొంటూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. వడగాలులు 1 లేదా 2 చోట్ల వీచే అవకాశం ఉంది. ఇక రేపు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. వడగాలులు 1 లేదా 2 చోట్ల వీచే అవకాశం ఉంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమి ప్రభుత్వం రాయలసీమను రతనాలసీమగా మారుస్తోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సహాయం అందిస్తున్నట్లు రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. ఈ నెల 14వ తేదీతో ఎస్ఐఆర్ కార్యక్రమం గడువు ముగుస్తుందని నంద్యాల జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జి రాజకుమారి పేర్కొన్నారు. ప్రముఖ నేపథ్య గాయని ఎస్ జానకి మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: విశాఖపట్నం కేంద్రం మహిళావాణి. ముందుగా వాణిజ్య విరామం.

0: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
1: చెప్పండి.
0: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
1: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
0: కానీ ఇది ఎలాగవుతుంది?
1: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
0: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
1: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
0: అంతేనా?
1: అంతే.
0: అర్థమైంది.
1: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న

0: ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ప్రకటన. ప్రసార భారతి అర్హులైన ప్రొడక్షన్ హౌసెస్, ప్రొడ్యూసర్స్, కంటెంట్ క్రియేటర్స్ నుండి రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో రేడియో కార్యక్రమాల నిర్వహణ, ప్రసారాలకు ప్రపోజల్స్ని ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా డ్రామా సీరియల్స్, రేడియో డాక్యుమెంటరీ సీరియల్స్, రేడియో కథాధారావాహికలు, పాడ్కాస్ట్, సంగీత కార్యక్రమాలు మొదలైన విభాగాలలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో రూపొందించే కార్యక్రమాలను రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో ప్రసార నిమిత్తం ఆహ్వానించడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు ప్రసార భారతి ఆకాశవాణి వెబ్సైట్లో కంటెంట్ సోర్సింగ్ విభాగాన్ని సందర్శించండి. ముఖ్య గమనిక: ఈ పద్ధతిలో నిబంధనలకు అనుగుణంగా నిర్ధారించిన కార్యక్రమాల ప్రసారాలపై చివరి నిర్ణయం ఆకాశవాణిది మాత్రమే.
2: నీ స్నేహం చిత్రం నుండి పాట వింటారు.

నీ స్నేహం ఈ చిత్రం నుండి ఆర్పి పట్నాయక్ పాడిన పాట విన్నారు. మహిళావాణి

0: ఈనాటి కార్యక్రమంలో డాక్టర్ ఎం ఉమాగాంధీ గారి స్వీయ కవితలు వింటారు.
1: నా కవిత నా జ్ఞాపకం. నా జ్ఞాపకం నిధి కన్నా అమూల్యం. మిద్దింటిలో నా బాల్యాన్ని రంగులు వెలసిన గోడలపై అమ్మ ఆవు రాసుకుంటూ పచ్చని అక్షరాలుగా దిద్ది పిల్లల పాటల్లో గుబాలింపజేస్తూ మురిసిపోయాను. నా జ్ఞాపకం నిధి కన్నా అమూల్యం. నీడను చూస్తూ నడిచే నడకలు, అల్లరి మోకల ఆకతాయి ఈలలు, చెవిలో గింగిరాలు కొడుతుంటే నా అడుగులతో దారి పొడుగునా ప్రాయాన్ని ప్రాసలలో రాసుకొని కన్నవారి కనురెప్ప

0: కలల సుమాలపై సీతాకోక చిలుకనై పాడుకున్నాను. నా జ్ఞాపకం నీది కన్నా అమూల్యం. మట్టిని నమ్మిన నేను మట్టినే పులుముకుంటూ అక్షరాల భవంతుల కోసం భగవంతుని ఆశీస్సులను అద్దుకుంటూ పునాదుల వైపే నా దృష్టి నిలుపుకుంటూ మనసు అందించే అనుభూతులను మననం చేసుకుంటూ నేలందించిన విత్తులతో జ్ఞాపకాల మొలకలను నాటుకున్నాను. నా జ్ఞాపకం నిధి కన్నా అమూల్యం. ప్రకృతి సౌందర్యాన్ని రసాత్మక రంగులతో తెలిమంచుకు తూగు. చిగురుటాకు నాట్యాలతో పొద్దు పువ్వుపై వాలే కిలకిలా రావాలతో అనునిత్యం మనసు వాలిపోతోంది. రేపటి సందేశం కోసం ఈ కావ్యవృక్షాలలో నేను నా జ్ఞాపకాలు ఓ పచ్చని చెట్టులా పల్లవించి నిటారుగా నిలబడాలని, నా కావ్యం పరుల కోసం పుష్పించి ఫలించి పది కాలాలు నిలవాలని, అంతవరకు నా జ్ఞాపకాలతో నేను ప్రకృతితో పరవశిస్తూ ప్రకృతిలో పరిమళిస్తూ కవిత్వీకరిస్తాను. నా జ్ఞాపకం నిధి కన్నా అమూల్యం. నా అచ్చు పుస్తకంలో అచ్చుగట్టిన ఓ నమలేఖల. నా కవిత మన విశాఖ నగరం.
1: ఏ కుంచెతో గీసిన చిత్రమో, ఏ బ్రహ్మచేతి సౌందర్యమో, ఇలా కుదించగా వలపు రంజుగా సంద్రపు తీరపు అలలై కలలై ఎగసినది సొగసులది సంధ్యా.

గుహలు అందాల కెంపులు అరకులోయలు, తూర్పు బంగారు బొర్రా గుహలు అందాల కెంపులు అరకులోయలు, అవి కదలక చూసెను కైలాసగిరులు, అవి కదలక చూసెను కైలాసగిరులు, బౌద్ధారామం తొట్ల కొండలు.

ఇలకు దించగా వలపురంజుగా సంద్రపు తీరపు అలలై కలలై ఎగసినది సొగసులది సంధ్యా సమీరము విశాఖనగరము మన విశాఖనగరము. శ్రీశ్రీ ఆరుద్ర కవనంలో ప్రకృతి సంస్కృతి పండినది అల్లూరి విల్లెత్తు నెత్తుటెరుపులో విప్లవ సత్తువ విరిసినది. శ్రీశ్రీ ఆరుద్ర కవనంలో ప్రకృతి సంస్కృతి పండినది అల్లూరి విల్లెత్తు నెత్తుటెరుపులో విప్లవ సత్తువ విరిసినది. తెలుగు వెలుగులో భారతి సిగలు మురిసినది.

ఇల కుదించగా వలపురంజుగ సంద్రపు తీరపు అలలై కలలై ఎగసినది సొగసులది విశాఖ నగరము మన విశాఖ నగరము. సంపెంగ సొంపుల సింహపుగిరులు చందన సిరులు తులసీవనములు, సంపెంగ సొంపుల సింహపుగిరులు చందన సిరులు తులసీవనములు, వరాల వరాహ నారసింహులు వరాల వరాహ నారసింహులు ధరించి ధరించి స్మరించు మాలలు, కనువిందు చందనోత్సవాలు ఏ కుంచెతో గీసిన చిత్రమో ఏ బ్రహ్మచేతి సౌందర్యమో. ఇలా కుదించగా వలపురంజుగా సంద్రపు తీరపు అలలై కలలై ఎగసినది సొగసులది సంధ్యా సమీరమో విశాఖ నగరము మన విశాఖ నగరము. కవిత: నా స్త్రీ స్వాతంత్ర్యం అర్హతి. హే రామ్ అంటూ నేల కొరిగిన గాంధీజీతోనే సమస్త మగజాతి మానవత్వానికి సమాధి జరిగిందేమో. కికారణ్యంలో ఆకలితో తిరిగే మృగాలు మానవ తలకాయలతో తిరుగుతున్నాయేమో. ఎక్కడ చూసినా ఆడపిల్లల నగ్న శకలాలే, ఆర్తనాదాలే, అరణ్య రోదనలే. పువ్వుల్లా నవ్వుతూ పుడుతూనే చావుకు సంతకాలు పెడుతున్నాయి. పసిప్రాయం నుండే

పశుతత్వానికి బలై నిర్జీవ శవాలై నేల రాలుతున్నాయి. ఇంతింతే ఎంతో ఎత్తుకు ఎదగాలన్న ఆమె స్ఫూర్తిని ఒక్కసారిగా ఆదిలోనే కిందికి తోసేసి చిత్తు చిత్తు చేస్తున్నాయి. నస్త్రీ స్వాతంత్రమర్హతి అని ఆమె చావు ఫలకాలపై అధికారికంగా అక్షింతలు జల్లుతున్నాయి. ఆత్మీయత బాంధవ్యాలు అరాచకత్వంతో నరుకుతూ నలిపేస్తున్నాయి. ఆచార సంప్రదాయాలను అపూర్వమైన ప్రాచీన చరితను మంటగలిపేస్తున్నాయి. అంగడి సరుకుల్లా సంతల్లో బొమ్మల్లా విదేశాలకు అమ్మేస్తూ అభివృద్ధి పదంలో నడుస్తున్నామని దేశాన్ని చూపిస్తూ మురిసిపోతున్నాయి. నిర్భయ గృహహింస చట్టాలకు భయపడని కాలనాగుల కోరలలో కాలం కరాలలో భగభగమండే అగ్నిగోళమై ఆదిశక్తి అయి అపర చండి అయి నారీభేరిని వినిపించాలి. స్త్రీ పవిత్రతను చాటి చెప్పుతూ ప్రతి ఇంటా దేవతలా పూజించబడుతూ రెప్ప ఎత్తి చూస్తే రెక్కలు విరిచేంత శక్తి స్వరూపునిలా మారాలి. ప్రతి స్త్రీని నోరారా అమ్మా అని పిలిచేలా చట్టం తేవాలి. కవిత చెట్టు. మట్టిలో నా పుట్టి మట్టిలో నా పెరిగి మట్టి ఒడిలో ఒదిగే భుజీవా, కట్టెలా పొయ్యిలో కాలేటి బతుకులు చెట్టు లేకుంటేను జీవా. చెట్లను కొట్టేసి సౌధాలు కట్టేసి అలసిపోతున్నావు జీవా. సేద తీర్చే తల్లి నీడనిచ్చే తండ్రి నేల సమాధి చేసేవు జీవా. చచ్చిన ప్రతి చెట్టు వంద మనుషుల పెట్టు వేల పిట్టలకు పుట్టిల్లు జీవా. చచ్చిన ప్రతి చెట్టు వంద మనుషుల పెట్టు వేల పిట్టలకు పుట్టిల్లు జీవా. అడవంత పచ్చగా మనిషి బతకాలంటే జీవికి పచ్చని చెట్లేవి జీవా. కంటి చూపులోన పచ్చదనమే లేకుంటే మంటల్లి కాలేవు జీవా. సమ్మెట మోతల్లో సిమ్మెంటు గోడల్లో ఊపిర్లు సమాధి చేసేవు జీవా. సమ్మెట మోతల్లో సిమ్మెంటు గోడల్లో ఊపిర్లు సమాధి చేసేవు జీవా. రేపటి జీవాలకు గాలేది జీవా, భావితరాలకు బ్రతుకేది జీవా. సెట్ల శాపాలు నీకు తగిలేను జీవా, పిట్ట ఉసురు నీకు అంటేను జీవా. చెట్ల శాపాలు నీకు తగిలేను జీవా, పిట్ట ఉసురు నీకు అంటేను జీవా. మట్టిలో నా కలుపు మొక్క ఓలే నిన్ను కలిపేసుకుంటాది జీవా, నిన్ను కలిపేసుకుంటాది జీవా, మట్టి కలిపేసుకుంటాది జీవా. నా కవిత గురువు. పొడిసేటి పొద్దుల్లో నేను, మెరిసేటి దారుల్లో నేను. పొడిసేటి పొద్దుల్లో నేను, మెరిసేటి దారుల్లో నేను. పొడిసేటి పొద్దుల్లో నేను, మెరిసేటి దారుల్లో నేను. వెళ్ళెల్లో నేను, వాగుల్లో నేను, ఏరువాక పాట పైటమ్మ నేను. మరువల్లే నేను, విరిజల్లో నేను, మారాకు తొడిగిన సొగసమ్మ నేను. పొడిసేటి పొద్దుల్లో నేను, మెరిసేటి దారుల్లో నేను. పొడిసేటి పొద్దుల్లో నేను, మెరిసేటి దారుల్లో నేను. వేకువ కాటు కలది తూరుపు కుంకుమదిద్ది, వేకువ కాటు కలది తూరుపు కుంకుమదిద్ది. తుషార హారాలు పొదిగి హుషారు పాటల్లో ఒదిగి, తుషార హారాలు పొదిగి హుషారు పాటల్లో ఒదిగి. కలకాల కిలకిల పలుకుల కువకువలో సాగేటి గోదారి నేను, చిందేసే సిరిమువ్వ నేను. సాగేటి గోదారి నేను, చిందేసే సిరిమువ్వ నేను. అక్షరాల కొమ్మ నేను, లక్షణాల గుమ్మ నేను. అక్షరాల కొమ్మ నేను, లక్షణాల గుమ్మ నేను. జగతికి వెలిగిచ్చి విలువాల మనులిచ్చి లలితా కళల సిరుళ్ళ కవితలల్లేను. భవితాను మార్చేటి గురువును నేను. లాలా లాలా లాలా లాలా.

0: కవిత. పుస్తకం. పుస్తకం నా ప్రియనేస్తం. నన్ను నవ్విస్తుంది, ఒక్కొక్కసారి ఏడిపిస్తుంది. పుస్తకం నా మాతృహృదయం, అలసే మనసును లాలిస్తుంది, అలంకారాలతో మురిపిస్తుంది. పుస్తకం నా ప్రియసఖుడు. ఓ వర్షం కురిసిన రాత్రి ఊహలు గుసగుసల్లో ఊపేస్తుంది. పుస్తకం నా గురువు, కానరాని దైవంలా అక్షరాలలో తలుక్కున మెరుస్తుంది. పుస్తకం నా జీవన సారథి, అప్పుడప్పుడు కవిత్వమై కదిలి రాబోయే విపత్తు నుండి రక్షిస్తుంది. అప్పుడప్పుడు కవిత్వమై కదిలి రాబోయే విపత్తు నుండి రక్షిస్తుంది. నా కవిత అందమైన తెలుగు.
1: అందమైన తెలుగు, ఆనందరవలి తెలుగు, సుందర పదముల పొందిక వందిత వాగ్దేవి పలుకు. అందమైన తెలుగు, ఆనందరవలి తెలుగు, గోధూలి వేలలోన గోపాలుని వేణువున, గుమ్మ పాల వెన్నలోన ముద్దు గుమ్మ స్వగసులోన, గోధూలి వేలలోన గోపాలుని వేణువున, గుమ్మ పాల వెన్నలోన ముద్దు గుమ్మ స్వగసులోన.

0: పలుకుని పలుకు అందమైన తెలుగు ఆనందరవలి తెలుగు. అల్లసాని జిలుగు పులుగు రాయల రాయంచ పొరుగు అమ్మ ఒడిని తలపించి కమ్మనైన పిలుపు తెలుగు. అల్లసాని జిలుగు పులుగు రాయల రాయంచ పొరుగు అమ్మ ఒడిని తలపించి కమ్మనైన పిలుపు తెలుగు. నెమలి నడక కులుకులోన వాన చినుకు తలుకులోన నెమలి నడక కులుకులోన వాన చినుకు తలుకులోన జగతిని జాగృతి చేసే జీవనది మన తెలుగు. జగతిని జాగృతి చేసే జీవనది మన తెలుగు అందమైన తెలుగు ఆనందరవలి తెలుగు. సుందర పదముల పొందిక వందిత వాగ్దేవి పలుకు అందమైన తెలుగు ఆనందరవలి తెలుగు.
1: ఈరోజు నా కవిత స్వశక్తి స్వరూపాలం. కొత్తగా ఏముందులే, కొత్త కుండలో పాత నీరే. కొత్త ఆవిష్కరణతో జరుపుకుందాం అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఆదిగా అనాదిగా, తల్లిగా చెల్లిగా, కుటుంబ కల్పవల్లిగా అడుగడుగులో సేవలందిస్తూ అన్నింట అందరికీ ఆనందవల్లిగా ప్రకృతి పయనంలో నడయాడే దేవతలం. పొద్దుకు నిద్రలేపి సూర్యుడికే వెలిగిస్తాం, ఇల్లంతా మెరిపించి ముగ్గులతో మురిపిస్తాం, నిద్రమత్తును మేల్కొలుపుతూ పూజ కోసం పువ్వులేరుతూ సృష్టి లయలలో తిరుగుతూనే సహస్రనామార్చన చేసే స్వశక్తి స్వరూపాలం. ఇంటి చాకిరిలో వివిధ రుచులు అందిస్తూ శిక్షణ పొందే సుశిక్షిత సైనికురాళ్ళం. మురికి అంతు చూసేటి యంత్రదేవతలం. ఎంగిలంట్లు మెరిపించే మంగళ స్వరూపాలం. అపరిచితుల చేయి పట్టి అర్ధాంగిగా మారిపోతాం, అధిక భాగం ఆక్రమించి అమ్మగా మారతాం. ఉద్యోగిని అయినా ఊడిగాలు చేస్తూ ఉద్వేగ భరిత భారాలను గుండెల్లో దాచేస్తాం. కాలకంటునికి ముందే కాలకూటం మింగిన అర్ధనారీమణులం. కాలకంఠునికి ముందే కాలకూటం మింగిన అర్ధనారీమణులం. పసుపు కుంకుమతో పువ్వులు గాజులతో కలకలలాడే కాళీమాతలం. మహిళలంటే జన్మ జన్మలకు తీర్చుకోలేని రుణం. పునర్జన్మ ఉంటే దైవాన్ని కోరుకోవలసిన తొలివరం. పునర్జన్మ ఉంటే దైవాన్ని కోరుకోవలసిన తొలివరం. యదవీణ. తీరని దాహమిది, దాగని మోహమిది.

మదిమోహన రాగం పాడినది. చిరుగాలి సంవడి విన్న సరిగంచు చీర కదిలిన, చిరుగాలి సంవడి విన్న సరిగంచు చీర కదిలిన, చిరుతాకిడి నీదనుకున్న కొనగోటికి రగులుతూ ఉన్న, మది దేనియ పొర్లుతుంటే మధుకరములు మూగుతూ ఉంటే, మది దేనియ పొర్లుతుంటే మధుకరములు మూగు

కవిత. ఆమె ఒక ఇంధనం, చైతన్య ప్రకాశం. ఆమె ఒక ఇంధనం, మండే అగ్నికణం. అగ్నిసాక్షిగా నీతో చేయి కలిపే రోజు నుంచి ముప్పూటలా మెక్కి కక్కేటి నీ మాటల చీదరింపుల నుంచి ఆమె ఒక ఇంధనం, మండే అగ్నికణం. నాటి తరం నుంచి నేటి తరం వరకు, తప్పటడుగుల నుంచి సప్త పది వరకు ఆమెది పరాయి బతుకు, పరాధీన బతుకు. ఆమె అడుగులకు ఆంక్షలు కట్టి, చేతకానిదని చేతులు కట్టి, ఆమె ఊహలకు హద్దులు పెట్టి, కాళ్లకు సెకండ్ల గడియారాన్ని కట్టి, నీవు పరిగెత్తిస్తూనే కుటుంబ మర్యాదలని, పరువు ప్రతిష్టలని నాలుగు వైపులా లక్ష్మణరేఖల మధ్య బందీ చేసే మధ్యతరగతి మహిళలకు మండే గుణమే కాదు, మండించే గుణం ఉందని, అస్తిత్వాన్ని కాదు వ్యక్తిత్వాన్ని చాటగలదని నీవు తెలుసుకుంటే సృష్టించగలదు ప్రేమతత్వ లోకాన్ని, విస్తరింపగలదు చైతన్య ప్రకాశాన్ని, ఎగురవేయగలదు మాతృస్వామ్య దినోత్సవ పతాకాన్ని, ఎగురవేయగలదు మాతృస్వామ్య దినోత్సవ పతాకాన్ని. తేట తెలుగు. భరత జాతి మదిలో వెలుగు తెలుగు తేజ దీపమా, భరత మాత నొసట మెరిసె తెలుగు కుంకుమ. భరత జాతి మదిలో వెలుగు తెలుగు తేజ దీపమా, భరత మాత నొసట మెరిసె తెలుగు కుంకుమ. నన్నయ తిక్కన ఎర్రన కలమున పంచామృతమా, పంచమ వేదము చిలికిన ఆది ప్రణవనాదమా. తెలుగు భాష అక్షర

0: నిరతి తెలుగు శక్తి పొట్టి శ్రీరాముల త్యాగ నిరతి తెలుగు శక్తి భరత జాతి మదిలో వెలుగు తెలుగు తేజ దీపమా భరత మాత నొసట మెరిసే తెలుగు కుంకుమ.
1: ఈనాటి

అహిలావాణి కార్యక్రమంలో మీరింతవరకు డాక్టర్ ఎం ఉమాగాంధీ గారి స్వీయ కవితలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఇప్పుడు కార్తీక దీపం చిత్రం నుండి యజానికి పడిన పాట.

0: ఈనాటి బాలభారతి చిన్నపిల్లల కార్యక్రమంలో మోయిదా విజయనగరం స్కూల్ విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు.
1: విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం జడ్పిహెచ్ఎస్ మోయిదా విద్యార్థిని విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం మీరిప్పుడు వినబోతున్నారు. నా పేరు దివ్య, నేను 10th క్లాస్ చదువుతున్నాను. ముందుగా గణితం మీద ఒక పాటను పాడబోతున్నారు. 7th క్లాస్ చదువుతున్న ఏ మేఘన, ఆర్ అన్విత, వై ప్రవళిక, బి ప్రసన్న, ఎస్ మానస, ఎం తేజస్విని, పి నీలిమ, ఎస్ మానస.

0: చాలా బాగా పాడారు కదూ. ఇప్పుడు 6th క్లాస్ చదువుతున్న ఎన్ గోపాల్ ఒక కవిత చెబుతాను అంటున్నాడు. ఏంటో అది, విందామా మరి?
1: ఎలా ఉన్నారిప్పుడు విద్యార్థులు, ఎలా ఉన్నారిప్పుడు? ఎర్రెర్రని ఒత్తులు వేసుకొని నిద్రలెరుగని రాత్రులు వెళ్ళదీస్తూ ఉరి తాడుకు ఆత్మహత్యలే వేలాడుతూ హాస్టల్ గదుల్లు అనుమానపు చావులవుతూ ఎలా ఉన్నారిప్పుడు విద్యార్థులు, ఎలా ఉంటున్నారిప్పుడు విద్యార్థులు? ఉపాధి తాయిలాలిచ్చే కోర్సులకు ఎగబడుతూ ఎటో వెళ్ళిపోతున్నారు. ఏ కోర్స్ చదవడానికి టైం చాలక ఉక్కిరి బిక్కిరి ఉక్కపోతల మధ్య పేరెంట్స్ అంచనాల కొరకు అగ్ని నిచ్చెనలపై ఎగబ్రాకుతూ నేరసాల్ని నిస్సత్తువుల్ని విటమిన్ ట్యాబ్లెట్లతో సముదాయిస్తూ అమానవీయతలోకి అనునాదమైపోతున్నారు. ఎలా అయిపోతున్నారు విద్యార్థులు, ఎలా అయిపోతున్నారు విద్యార్థులు?
0: భలే చెప్పాడు కదా గోపాల్. ఇప్పుడొక దేశభక్తి గేయం పాడబోతున్న వారు 7th క్లాస్ చదువుతున్న ఏ మేఘన, ఆర్ అన్విత, వై ప్రవళిక, బి ప్రసన్న, ఎస్ మానస, ఎం తేజస్విని, పి నీలిమ, ఎస్ మానస.

0: ఇప్పుడు చదువు యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ ఒక పద్యం చెబుతాను అంటుంది. 8th క్లాస్ చదువుతున్న CH ద్రాక్షాయిని. ఆ మాధుర్యాన్ని విందామా మరి.
1: చదువది ఎంత గల్గిన రసజ్ఞత ఇంచుక చాలకున్న, నా చదువు నిరార్ధకంబు గుణ సంయుతులెవ్వరు మెచ్చరెచ్చటంబదునుగా మంచి కూర నలపాకము చేసినైన నందును పోదవేడు. నుప్పులేకరుచి పుట్టగా నేర్చునట్టయ్య భాస్కర. దీని యొక్క భావం, భాస్కర ఎంత చదువు చదివినా అందులోని అంతరార్థాన్ని మనోజ్ఞతను గ్రహించలేనప్పుడు ఆ చదువు వ్యర్థం, దాన్ని గుణవంతులు మెచ్చుకోరు. ఎన్ని పదార్థాలు వేసి బాగా వంట చేసినా దానిలో తగినంత ఉప్పు లేకపోతే అది రుచించదు కదా.
0: బాగా చెప్పింది కదూ ద్రాక్షాయిని. తరువాత ఒక నాటికను విందాం. పాల్గొంటున్న వారు 7th క్లాస్ ఏ మేఘన, 8th క్లాస్ ఎల్ ప్రవళిక, జి యామిని.
2: అమ్మా యామిని ఏం చేస్తున్నావు?
3: ఇప్పుడే వంటైందక్క, నువ్వేంటి అలా ఉన్నావు?
2: ఏం చెప్పమంటావమ్మా, ఈ మధ్య నా కూతురు ఎవరి మాట ఇంతంది కాదు, ఏం చెప్పినా చేస్తంది కాదు, అదేనమ్మా నా బాధ.
3: ఓ సంతేనా?
4: ఏటర్రా అంటే ఇంటే అనుకుంటాను.
2: రా రాములమ్మా, నా కూతురు గురించే మాట్లాడుకుంటున్నా.
4: నీ కూతురికేమమ్మా చక్కని చొక్కా బుద్ధిమంతరాలు, నా కొడుకే మరి ఎవరి మాట ఎంతండు కాదు, తింటండు తిరుగుతండు, అడిగితే కోపం అడగకపోతే ఏ పని చేస్తాడు కాదు.
3: ఓ సంతేనా?
4: మా బాధలు నీకేం తెలుసమ్మా.
3: నా ఉద్దేశం ఇది పెద్ద సమస్య కాదు, ఒక విషయం చెప్పండి, మీ పిల్లల వయసు ఎంత?
2: 13, 17.
3: ఓహో, వీళ్ళు కౌమార దశలో ఉన్నారన్నమాట.
2: కౌమార దశ అంటే ఏటమ్మా?
3: కౌమార దశ అంటే శరీరంలో మార్పులు వల్ల ఆకారంలో నడకలో చాలా మార్పులు వస్తాయి.
4: ఇంకా?
3: ఇంకా ఈ వయసులో విరోధి భావం కలిగి ఉండి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు ఇతరులు ఎన్ని మంచి మాటలు చెప్పినా వినరు, సరికదా? వారిని శత్రువులుగా చూస్తారు.
4: ఆహా, అందుకే కావాల ఈ మధ్య మా వాడు బొత్తిగా మా మాట పట్టించుకుంటాడు కాదు.
3: ఇంకా పగటి కలలు కంటూ ఏవో ఆలోచిస్తూ ఒంటరిగా గడుపుతారు.
4: నిజమేనమ్మా, ఆ ఫోన్ ఒట్టుకుని గదిలో ఒంటరిగా ఉంటాడు. చదువుకోరా అంటే నేను చదువుతాను వెళ్ళు అని అంటాడు.
3: సరే విను, ఇంకా మనం ఏదైనా విషయం అడిగినా సూటిగా సమాధానం చెప్పరు, అంతేకాకుండా అబద్ధాలు కూడా ఎక్కువగా చెబుతారు.
2: నిజమేనమ్మా, ఒకప్పుడు నా కూతురు చాలా బుద్ధిమంతురాలు, ఇప్పుడైతే నోరిప్పితే చాలు అబద్ధాలు. ఎందుకిలా తయారైందో ఏటో.
3: అదే చెబుతున్నాను విను, ఇది కూడా వారి శరీరంలో వచ్చే మార్పు. ఇంకా ఈ వయస్సులో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
4: అమ్మా ఇంతేనా ఇంకేమైనా జరుగుతాయా?
3: ఇంకా వీరి శరీరంలో వివిధ హార్మోన్ల ప్రభావం వల్ల అబ్బాయిలు అమ్మాయిలు పట్ల, అమ్మాయిలు అబ్బాయిలు పట్ల ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది.
4: ఓహో, అదా సంగతి.
3: ఇంకా వీళ్ళు మనతో కన్నా స్నేహితులతోనే ఎక్కువగా ఉండడానికి ఇష్టపడతారు.
4: ఓహో, అందుకేనా నా కొడుకు వీధిలో కుర్రాళ్ళతో బలా దూరుగా తిరుగుతండా. ఇంకా?
3: ఇంకా

0: వినోదాలు, అలంకరణల మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తారు.
1: అందుకే కావాలా నా కూతురు అద్దం ముందు నిలబడి గంటల కొద్ది ముత్తాబవుతూ ఉంటుంది.
0: ఒక గొప్ప విషయం ఏమిటంటే, కొన్ని సందర్భాల్లో ఇతరులకు సహాయపడే మంచి పనులు చేస్తూ అందరూ తనను గుర్తించాలని అనుకుంటారు.
1: నిజమేనమ్మా, ఒక్కోసారి ఎన్ని మంచి పనులు చేస్తాడో అప్పుడు నాకెంత ఆనందమేస్తుందో.
0: ఇంకో బాధాకరమైన విషయం ఏమిటంటే, వీరికన్నా తెలివైన వారు, పెద్దవారు వీరిని సులువుగా మోసం చేస్తారు. అయితే పిల్లలు వీరి మోసాన్ని గ్రహించలేరు, వారి మాటలు నమ్మి మోసపోతుంటారు. కొంతమంది అయితే కొంత వయస్సు పెరిగినంత వరకు ఆ మోసాన్ని తెలుసుకోలేరు. తీరా తెలుసుకున్నాక ఆ విషయాన్ని ఎవ్వరికీ చెప్పలేక ఆత్మహత్యలకు పాల్పడతారు.
1: అవునమ్మా, మా వీధి చివర నచ్చి మీ కూతురు ఎంత మంచి పిల్ల, ఏం జరిగిందో ఏటో పాపం పురేసుకుంది. సరే గాని మరి సమస్యలకు పరిష్కారం ఏటమ్మా?
0: ఈ సమస్యలకు పరిష్కారం ఏమిటంటే, ఒక విషయాన్ని మనం ఆలోచించేటంత లోతుగా వీరు ఆలోచించరు అనే విషయం మనం ముందు గ్రహించాలి.
1: అదేటమ్మా, వాళ్ళకి బోల్డ్ విషయాలు తెలుసు కదా.
0: అదే తప్పు, వాళ్ళకి విషయాలు తెలియచ్చు కానీ అనుభవంతో నేర్చుకున్న విషయాలు తెలియవు. కనుక పిల్లల్ని ఒంటరిగా ఉండనివ్వకూడదు. ఆడపిల్లలనైతే ఒంటరిగా ఎక్కడికి పంపించకూడదు.
1: అయితే మేమేం చెయ్యాలి?
0: మీరు సాధ్యమైనంత వరకు వారితో ఉండే ప్రయత్నం చేయాలి. వారికి తెలియకుండా వారిని గమనిస్తూ ఉండాలి. ఖాళీ సమయంలో అయితే సంగీతము, యోగా, కుట్లు, అల్లికలు నేర్చుకునేటట్టు చేయాలి. దానివల్ల వారి ఆలోచనలు వేరే విషయాల వైపు మళ్ళదు. మనిషి ఖాళీగా ఉంటేనే అనేక ఆలోచనలు వస్తాయి. అయినా ఈ సమస్యలు ఎంతకాలం? కొంతకాలం మాత్రమే. ఎందుకంటే వయస్సు పెరుగుతున్న కొద్దీ హార్మోన్ల ప్రభావం తగ్గుతాయి, అలాగే అనుభవాలు పెరుగుతాయి. కొన్ని రోజులు మనం జాగ్రత్తగా వ్యవహరిస్తే సమస్యలు తగ్గిపోతాయి. అర్థమైందా?
2: మాకు తెలియని విషయాలు చాలా బాగా చెప్పావమ్మా. నీ కడుపు చల్లగుండా.
1: అమ్మో, మాటల్లో పడి మా ఇంటి ఆయనకు వంట చేయడం మర్చిపోయాను. వస్తానుండమ్మా.
2: నేను వస్తానుండమ్మా.
0: సరే వెళ్ళి రండి.
3: ఈ రోజుల్లో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లల మీద చదువు చదువు అనే పెద్ద బరువును మోపుతున్నారు. ఆటలు వద్దు, పాటలు వద్దు, చదివే ముద్దు అని అంటున్నారు. మరి పిల్లలేమంటున్నారో విందామా?

0: ఇప్పుడు స్వతంత్ర సమర యోధుడైన సర్దార్ ఉద్ధమ్ సింగ్ గురించి 8th క్లాస్ చదువుతున్న యామ్ని చెబుతుంది.
1: తానొక్కడు అయినా దేశభక్తికి గీటురాయిలా మిగిలాడు. ఒక్కటే శ్వాస జలియన్వాలా బాగ్ ఉద్ధమ్తానికి కారకుడైన డయ్యర్కు గట్టిగా బదులివ్వాలి. ఒక్కటే ఆర్తి బంగారు దేవాలయం నెలకొన్న నేలపై నెత్తుటి చారలు నింపిన సామ్రాజ్యవాదాన్ని తుదిముట్టించాలని. ఒక్కటే అడుగు రవి అస్తమించని తెల్లవాడి భుజకీర్తిపై భారతీయుడు పదఘట్టనలను నమోదు చేయాలని. భరతగడ్డను దాటి పరాయి సొమ్ముతో పురుడుపోసుకున్న నేలపై ముఖం చాటేసిన జాత్యహంకారపు జాడలపై జాతి చైతన్యపు జెండాను ఎగరువేయాలని. పడిన ముందడుగది ఆ అడుగెవరిది ఎవరిది? ఎవరిదో కాదు, సర్దార్ ఉద్ధమ్ సింగ్ది. జాతి పౌరుషాన్ని యూనియన్ జాక్కి రుచి చూపిన భరత జాతి వీరుడిది.
0: భలే చెప్పింది కదా యామిని. ఇప్పుడు 6th క్లాస్ చదువుతున్న గోపాల్ భాష యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ ఒక కవిత చెబుతాను అంటున్నాడు. విందామా మరి?
2: భాషను ప్రేమించరా, భాషను ప్రేమించరా, బతుకును పండించరా. భాష నేర్చుకుంటే నీ బతుకే బంగారురా. భాషే మన మెతుకురా, భాషే మన బతుకురా. భాష రాకపోతే మన బతుకే అగమ్మురా. మాతృభాష మాధుర్యం అది నిండా నింపరా. హృదిలోని భావాలను అలా ఓకగ తెలుపరా.
0: ఇప్పుడు కార్బన్ యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ చక్కటి గీతాన్ని విందాం. పాడుతున్న వారు 7th క్లాస్ విద్యార్థులు.

0: ఇప్పుడు ఇంగ్లీష్ పోయంను 7th క్లాస్ చదువుతున్న పి ఆసిత్ చెబుతాను అంటున్నాడు. వినేద్దామా మరి?
1: హోమ్ ది బ్రాడ్ హెయిర్ వారియర్ డెడ్ సినార్ స్వోర్ నార్ అటర్డ్ ఏ క్రై ఆల్ హెయిర్ మేడన్స్ వాచింగ్ సెల్ సి మస్ట్ వీప్ ఆర్ సి విల్ డై దెన్ దే ప్రెజడ్ హిమ్ సాఫ్ట్ అండ్ లో కాల్ హిమ్ వర్ది టు బి లవ్డ్ ట్రూయెస్ట్ ఫ్రెండ్ అండ్ నోబ్లెస్ట్ ఫో యట్ సి నైదర్ స్పోక్ నార్ మోర్ స్టోర్ ఎ మేడన్ ఫ్రమ్ హెయిర్ ప్లేస్ లెట్ ఇట్ టు ద వారియర్ స్టెప్డ్ took the face cloth from her place yet she neither moved nor wept rose a nurse of 90 years set his child upon her knee like summer tempest came her tears sweet my child I live for thee.
0: ఇప్పుడొక సూక్తిని విందాం. చెబుతున్న వారు ఏ మేఘన.
2: గెలవకపోవడం వాటమి కాదు, మళ్ళీ ప్రయత్నించకపోవడమే నిజమైన ఓటమి.
0: తరువాత ఒక పొడుపు కథ విందాం. చెబుతున్నది ఎల్ ప్రవళిక.
3: అక్క చెల్లెల అనుబంధం, ఇరుగు పొరుగు సంబంధం, మధ్యలో గోడ, పక్క పక్కనే ఉంటారు కానీ ఎప్పుడూ కలవలేరు, ఏమిటది? కళ్ళు.
0: ఇప్పుడు ఒక చక్కటి పాటను విందాం. పాడుతున్న వారు 7th క్లాస్ చదువుతున్న ఏ మేఘన, ఆర్ అన్విత, వై ప్రవళిక, బి ప్రసన్న, ఎస్ మానస, ఎం తేజస్విని, పి నీలిమ, ఎస్ మానస.

0: ఇంతవరకు విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం జడ్పీహెచ్ఎస్ ముయిద విద్యార్థిని విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమాన్ని విన్నారు. దీనికి సంగీతం తబలా కంజీర బి రాములప్పుడు గారు, నిర్వహణ ప్రధాన ఉపాధ్యాయులు ఎం శ్రీనివాసరావు గారు.
1: బాలభారతి ఈనాటి చిన్నపిల్లల కార్యక్రమంలో మీరు ఇంతవరకు మోయిద విజయనగరం స్కూల్ విద్యార్థిని విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు. ఇప్పుడు అంజలి చిత్రం నుండి ఒక పాట.

0: ఈనాటి బాలభారతి చిన్నపిల్లల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 3 గంటలు కావస్తుంది. ప్రకటించిన కార్యక్రమం మరికొద్దిసేపట్లో విజయవాడ కేంద్రం నుండి రిలే.
1: ఆకుపచ్చని కోరికలు నాటకం వింటారు. రచన నిర్వహణ శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ, సహకారం శ్రీ సి రామ్మోహన్ రావు, సాంకేతిక సహకారం శ్రీ ఐవి రావు. ఇందులో పాల్గొన్నవారు శ్రీయుతులు పి రామచంద్ర కాశ్యప్, ఎన్వీఆర్ సాంబశివరావు, సి రామ్మోహన్ రావు, జె సదాశివరావు, ఎంవీఎల్ నరసింహారావు, విన్నకోట విజయరామ్, కోట శంకర్రావు, బోయినపల్లి రామారావు, శ్రీమతులు మందలపు ఇందిర, వి కల్పన, మద్దాలి సుశీల, ఎం నాగరత్నమ్మ. వినండి ఆకుపచ్చని కోరికలు నాటకం.

హలో విఠల్ గారేనా? నేను శ్యామ్ చందుని. నమస్తే నమస్తే. చిన్న సమాచారం కావాల్సి వచ్చింది. క్లియరింగ్ ఏజెన్సీలోకి కొత్త కుర్రాడు ఎవడో వచ్చాటేమిటి? ఆహా, మీరే పట్టుకొచ్చారా? గుడ్ గుడ్. ఇండివిజువల్గా దూసుకుపోయేట్టున్నాడే. అబ్బే, మరేం లేదు, మా తాలూకు మనిషికి షిప్ మీద స్పేస్ పాడటంలో ఎదురు వచ్చి ఎక్కువ స్పేస్ బుక్ చేశాట. నో నో నో నో, నేను అఫెండ్ అయ్యే ప్రసక్తే లేదు. నేను ఎందుకు ఫోన్ చేస్తున్నానంటే, నాకు అటువంటి కుర్రాడు మా కంపెనీల అభివృద్ధికి కావాలి. మంచి జీతం ఇస్తాను, కమిషన్లు ఇస్తాను. ఓసారి నా దగ్గర పంపండి. వాయిస్ మీ విషయంలో కూడా నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయనుకోండి. ప్లీజ్. ఎస్, థ్యాంక్ యూ.

0: Yes, come in. Mr. Raghava, what can I do for you?
1: You can't do anything for me, sir, because I came here to do something for you.
0: Is it? Fine, fine, fine. Where are you coming from?
1: I am from this city, Calcutta.
0: I mean, your native state, or place, or what you please.
1: I was from Andhra, a part of Madras province. But now I am from Calcutta. I don't want to label myself with any state, religion, or perhaps caste also. I was.
0: Ah. Neeku naaku madhya English endukaya babu. నేను తెలుగు వాడినే.
1: ఐ సీ.
0: శ్యామర్తి చంద్రరావు వల్ల శ్యామ్ చంద్రన్ అయిపోయాను.
1: ఐ సీ.
0: నువ్వు పనిచేసే షిప్పింగ్ కంపెనీ మేనేజర్ విఠలరావు నాకు మంచి ఫ్రెండ్. నువ్వేమిటి, గ్రాడ్యుయేషన్ చేసావా?
1: అవును సార్. మీరు తెలుగు వారే కావడం నా అదృష్టం. వస్తూనే కొంచెం విసురుగా మాట్లాడానేమో, మన్నించండి.
0: విసురంటే గుర్తొచ్చింది
1: సార్,
0: నువ్వే నాకేదో చేస్తానంటూ వచ్చావు.
1: ఏం లేదు సార్, తమాషా కన్నాను. సాధారణంగా ఏమి చేయదలుచుకొని వాళ్లే వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అని ఊతపదంగా అంటారని నాకు తెలుసండి. మీరు ఉద్యోగం ఇస్తే చేస్తాననే ఉద్దేశంతో ఐ కేమ్ హియర్ టు డూ సంథింగ్ ఫర్ యూ అన్నాను.
0: ఫైన్ ఫైన్.

0: ఆ మాత్రం విగరు పొగరు ఉండాలే. చాదస్తంగా అడుగుతున్నాను అనుకోకు. ఇంత దూరం ఉద్యోగం కోసమే వచ్చేసావా? మీ ఫ్యామిలీ అది?
1: ఎక్కువ వివరాలు ఏమీ లేవు సార్. ఇంట్లో చచ్చిపోతాననే భయం కొద్దీ బయట బతుకుదామని పారిపోయి వచ్చేసాను. గతం నాకొద్దు సార్, అదంత గొప్పదైనా సరే మీరు ఇంకా మంచి భవిష్యత్తు చూపించగలరని విఠలరావు గారు మీ దగ్గరికి పంపారు సార్. 4 ఏళ్ల క్రితం హౌరా స్టేషన్లో భయపడుతూ దిగాను. ఏం తెలీదు, భాష రాదు, డబ్బులు లేవు. ఆయన గారు రైలు దిగి ఎవరితోటో తెలుగులో మాట్లాడుతుంటే ఆయన కాళ్ళు పట్టుకుని నన్ను రక్షించమన్నాను. ఆయన సామాను నేనే మోశాను. నా గురించి, నా కుటుంబం గురించి నా ఏడుపు అంతా చెప్పుకున్నాను. ఆయన నన్ను అగ్ని పరీక్షలు చేశారు, సొంత కొడుకులాగా చూసుకుంటున్నారు. నన్ను ఈపాటి మనిషిని చేసి నిలబెట్టారు. హీఈస్ మై ఫ్రెండ్, ఫిలాసఫర్ అండ్ ఫర్ ఎవర్ హీఈస్ మై గైడ్.
0: ఆవేశం, ఆక్రోశం, ఆదర్శం అన్నీ నీలో ఉన్నాయి మిస్టర్ రాఘవ్.
1: సార్,
0: పైకి రావాలంటే ముఖ్యం 3 సూత్రాలు గుర్తుంచుకో.
1: చెప్పండి సార్.
0: వ్యవహారాన్ని బాగా అనుమానించు
1: సార్.
0: నిదానించి నిర్ణయించు. నేను నా బిజినెస్ చాలా పెంచాను. నిజంగా నమ్మకంగా నాకు ఇవాడ ఒక మనిషి కావాలి. డబ్బు ఇవ్వనని కాదు, నేనిచ్చే డబ్బుకి నమ్మకాన్ని, చురుకైన పనిని ఆశిస్తాను. నాకు నీ అంత వయసు కొడుకున్న ఈ పాటికి నా బిజినెస్ ఎంపైర్ని ఎలా ఎక్స్పాండ్ చేసేవాడినో తెలుసా? గ్రాడ్యుయేషన్ చాలు మన వృత్తికి. నోట్లో 4 ఉండాలి, పక్కన 4 ఉంటే 10 లక్షలు నెల తిరిగేసరికి జేబులోకి వస్తాయి. చూడు రాఘవ్, ఒక్కటే ఉదాహరణ
1: సార్.
0: స్టాక్ ఎక్స్చేంజ్ వ్యాపారం చూడు, 1 గంటలో 1000 లక్షలు చేతులు మారి నవాబులైన వాళ్ళు ఉన్నారు, గుండెలు లేక గరీబులైన వాళ్ళు ఉన్నారు. రాఘవ్, నా ప్రపోజల్ విను. నాకు చాలా కంపెనీలు, వ్యాపారాలు ఉన్నాయి. నా వ్యాపారాల్లో తోడుగా ఉంటావా?
1: మీరు అవకాశమే ఇవ్వాలి కానీ.
0: ఇచ్చాను, నీకు 3 ఏళ్ల టైం కూడా ఇస్తున్నాను. బిజినెస్ ఈస్ బిజినెస్. మెళుకువలు ఎరిగి బతికావో పెరిగావన్నమాట. యు మస్ట్ డూ సంథింగ్ ఫర్ మీ యాజ్ యూ ప్రామిస్డ్.
1: సర్టెన్లీ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.

0: మహారాజు నన్నులా కట్టెలా విడిచి వెళ్ళిపోయి అన్న. రాఘవుడు నిర్వహించవలసిన పితృతిథి ఈ కాడికి వచ్చింది. ఇలా అనాథ బతుకై పొందనుకోలేదు నాన్న నాది.
1: అమ్మాయి పార్వతి, పిల్లాడి కోసం వచ్చి నీ ఒక చేయిన లాభం చెప్పమ్మా. నా మాట విని భూపిక పట్టు. రాఘవుడు ఎప్పుడో ఒకప్పుడు వచ్చి తీరతాడమ్మా. ఈ ఇంటిని వదిలావో నీకు నీ కొడుక్కి ఏమీ దక్కదు. అల్లుళ్ళన్న అల్లుళ్ళు కారే, ఆ ఇద్దరు కరడక దమనకుల్లాగా గొప్పగా కుదిరారు. కానీ కొంపా కంపా దక్కిన చాలు నీకు. అమ్మా, నా ఇంటికి వస్తానని మాత్రం పట్టుపట్టకు. పెద్దవాణ్ణి, కోర్టు వ్యవహారాల్లో నలిగిన వాణ్ణి కనుక చెబుతున్నా. మనం రాఘవ ఆచూకీ తెలుసుకోవాలి. ఇప్పట్లో వాడు ఇక్కడికి రాని రాకపోని మన కుటుంబంలో అందరికీ వాడి ఉనికి తెలుస్తూ ఉండాలి. ఎంత పిత్రార్జితం కాకపోయినా, తన ఆస్తి మీద హక్కున్నా, ఏడేళ్ల పాటు గనక వాడి సంగతి సందర్భాలు కుటుంబానికి తెలియకపోతే న్యాయశాస్త్ర ప్రకారం వాడు గతించినట్టే లెక్కమ్మా. తెలిసిందా? కనుక మైనర్గా వాడు బయటికి జీవిక నిమిత్తం వెళ్ళాడు. ఈలోగా వాడి పక్షాన నువ్వున్నావు ఇక్కడ. నీ అల్లుళ్ళున్నారే, వీళ్ళు ఊరికే గార్డియన్ల బాపతగా లెక్కపత్రాలు మనం చూపించాలి. అది ముఖ్యం.
0: కూతుళ్ళే ఈసడించి పారేసి వాళ్ళలో వాళ్ళు కుళ్ళు చేస్తూ ఉంటే, నా బంగారం కోసం కొరుకు తినేస్తూ ఉంటే నేను ఇంక ఏడవలేనన్న. ఈ అమ్మకాలు అప్పులు నాకు అర్థం కావటం లేదు నాన్న.

0: మనసు చచ్చి బతుకుతున్నాను.
1: బతుకు బతుకు, పుచ్చినట్టు బతుకు, చచ్చిన మొగుణ్ణి తలుచుకు ఏడవడానికి బ్రతుకు. నీ కొడుకు ఎప్పటికైనా వచ్చి ఈ పీనుగుల్ని ఈడ్చి తంటే చూడటానికి బ్రతుకు. పడవ వేళ మించిపోతే ఆంగ్వర బస్సు దొరకదు, వస్తా.
0: మంచిది నాన్న, గూట్లో దీపం పెట్టించాను, చవరున్నంతసేపు కొట్టుకుంటుంది, ఆ పైన కొండెక్కుతుంది. మంచిది.

0: థ్యాంక్ యూ థ్యాంక్ యూ.
1: రాఘవ, మీట్ మిస్టర్ సుందరరాజన్, ఏ బ్రిలియంట్ బాయ్. సుందరరాజన్, మీట్.

0: Street.
1: అడుగు, మా విఠలి ఇక్కడే ఉన్నాడు. థ్యాంక్ యూ మిస్టర్ సుందరరాజన్, యూ హ్యావ్ కమ్ ఆల్ ది వే టు సీ మీ. వెరీ కైండ్ ఆఫ్ యూ. చూడు రాజు, సుందరరాజన్ గారిని హోటల్ దగ్గర దింపి నువ్వు వెళ్ళిపో. 11 కుట్టి విల్ డ్రాప్ హిమ్ ఎట్ ది ఎయిర్పోర్ట్. మిస్టర్ సుందరరాజన్, రాత్రికి మీతో ఫోన్లో మాట్లాడతా. ఓకే.

0: సుందర్రాజన్ దిగలేదేం డాడీ?
1: సుందర్రాజనా? ఈ వర్క్ స్పాట్ ఇదివరకే చూపించాం కదా, చాలా బిజీగా ఉన్నాడు. ఇవాళ ఢిల్లీ పోవాలట. అతనికి ఫ్లైట్ టికెట్ అది ఏర్పాటు చేయించావా? వెర్ ఈజ్ అవర్ మేనేజర్ మిస్టర్ దాస్?
0: అన్ని ఏర్పాట్లు జరిగాయి డాడీ, మీరేం వరీ కాకండి. దాసు కాకపోతే మరో బోస్ చేస్తాడు, పనులు ఆగవు.
1: వెరీ గుడ్, బిజినెస్ మ్యాన్ అంటే అంత షార్ప్గా ఉండాలి.
0: డాడీ, ప్రస్తుతం ఈ ఊరు పెరిగిపోతున్న ఈ సమయంలో మనకి ఈ ల్యాండ్ చాలా చౌకగా వచ్చినట్టే లెక్క. బెటర్మెంట్ ఛార్జీలు వేసుకున్నా మనకేం నష్టం లేదు. ఇక్కడ మన స్పిన్నింగ్ మిల్ వస్తుందా, అవతల ఆ వైపున జీవన్ ప్రసాద్ గారు 2 థియేటర్లు కడుతున్నారని విన్నాను.
1: అవుతుందిరా, ఊరన్నాక అది పెరగాలి, అందులో మనుషుల రాకపోకలు పెరగాలి, వాళ్ల వల్ల మనము పెరగాలి. చూడు, నువ్వు రేపు కలకత్తా వెళ్ళాలి, అక్కడ మన షిప్పింగ్ ఏజెన్సీ మేనేజర్ లేడు.
0: అవును, ఖన్నా.
1: ఖన్నా, అతనితో మన సదరన్ నెట్వర్క్కి సంబంధించి నిన్న ఫోన్లో మాట్లాడాను. లైసెన్స్ ప్రాబ్లమ్స్ ఏవో డిస్కస్ చేయాలంటున్నాడు. అవేవో నువ్వు చూడు, మద్రాసులో విశాఖలో మనకి ఏజెన్సీలు కావాలి, ఎవరితో ఎలా వ్యవహారాలు నడపాలో అతనే చెబుతాడు.
0: పెద్దవాడు, అనుభవం ఉన్నవాడు కదా, వింటాను. అవసరాన్ని బట్టి సమయాన్ని బట్టి పని జరిగేటట్టే చూద్దాం.
1: ఈ దాసిడి కనిపించడు, మన పనులు చేయడానికి మనం మేనేజర్లని సూపరింటెండెంట్లని సూపర్వైజర్లని పెట్టుకుంటే వాళ్ళు మన కార్లు పట్టుకుపోయి మనం నడిచి వెళ్ళే దశలో పెట్టేస్తారు.
0: డాడీ, మీ వయసు ఎంత ఇప్పుడు?
1: ఎంత అనుకుంటున్నారా?
0: 52 53.
1: మరొక్క ఏడాది కలుపు 54. అవును, ఎందుకు అడిగావు?
0: ఏమీ లేదు, ఇప్పటికే ఇంత చాదస్తం అయితే ఎలా కాని.
1: చాదస్తం కాదురా, అతి జాగ్రత్త.

0: అడుగో దాసు వచ్చేశాడు.
1: రావయ్యా దాసు రారా, ఏమిటి మన భవిష్యత్తు?
2: వస్తాను డాడీ, మళ్ళీ కలకటా నుంచే మీతో మాట్లాడేది. బాయ్
1: బాయ్.
3: మీరు వస్తారనుకోలేదు సార్ పొద్దుటే. విఠల్ గారు చెప్పారు మీరు సాయంకాలం వస్తారనుకుంటున్నా. మన ఆఫీస్కి వెళ్ళి లేఅవుట్, బిల్డింగ్ ప్లాన్లు, ప్రపోజల్స్ ఈ స్పాట్లో ఉండి చూస్తామన్నారని తెచ్చారు.
1: గుడ్. ఆ ఫైల్ ఇలాగే
0: డాక్ చూసావా? ఇంపార్టెంట్ లెటర్స్ ఏమైనా ఉన్నాయా?
3: ఆఫీస్ డాకు, చూడవలసినవన్నీ ఫైల్లో పెట్టి మన ఆఫీసులో మీ రూమ్లో ఉంచానండి. ఇవి మీ పర్సనల్ లెటర్స్. అవతల వైపు చిన్న టెంటు, రెండు కుర్చీలు వేయించాను. అక్కడ కూర్చుందిరు గాని సార్. ఈ ఎండలో తిరగడం
1: చూడవయ్యా. ఎండలో తిరగడం ఇష్టమే, మరి కాస్త దూరం తిరిగి చూసి అప్పుడు వెడదాం. దాసు, ఈ చెట్లు కొట్టడం, తుప్పలు నరకడం ఎప్పటికవుతుంది? కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఇక్కడికి చేర్చడం ఎప్పుడు? షెడ్యూల్ టైం దాటి ఒక్క రోజు ఆలస్యమైనా నేను సహించను.
3: రేపు సాయంకాలానికి సైట్లో ఉన్న కలప కంప క్లియర్ చేసేస్తాం సార్. ఎల్లుండి నుంచి సైట్ని ఇంజనీర్ గారి చేతుల్లో పెట్టేస్తాం.
1: సాయంకాలం ఇంజనీర్ కేశవరావు గారిని నాతో మాట్లాడమను.
3: అలాగే సార్.
1: అమృతవల్లి, ఈ పేరు బాగా గుర్తు. పెద్ద కళ్ళు, తాంబూలం పెదవులు, కొద్దిగా నిరిసిన వంకీల జుట్టు. మరే మరే, ఇన్నేళ్ల తర్వాత ఏమిటి ఉత్తరం? ఏముంటుంది?
4: నాయనా రాఘవ, ఈ అక్షరాల్లోంచి నీకు నన్ను జ్ఞాపకం చేసుకోవలసిన అవసరం కలిగింది గనక తప్పలేదు. నా వయస్సు ఇప్పుడు 70. నేను నీకు తల్లిని కాకపోవచ్చు, వృత్తిరీత్యా వేసని కావచ్చు. నన్ను ఆదరించి దగ్గరకు తీసిన నీ తండ్రికి కొడుకుగా నువ్వు నా బిడ్డవే. మీ తండ్రి ధర్మాజీరావు గారు నన్ను ఆదరించిన గుర్తుగా 10 ఎకరాల కొబ్బరి తోట బహిరంగంగానే రాసిచ్చారు. మీ చిన్న బావగారు కామేశం గారు ఇప్పుడు ఈ ఊరికి పెద్ద మనిషి, సర్పంచో ఏదో అంటారట, ఆ పేర్లు నాకు రావు. వారు, మీ పెద్ద బావగారు వెనక ఈ భూమి ఎలాగైనా కాజేయాలని చూశారు. నీకో పేరు గుర్తు చేస్తున్నాను, గవర్రాజు గారు.
1: గవర్రాజు?
4: వారు నీ తండ్రిని చంపి జైలుకు వెళ్ళారనే వరకు నీకు తెలుసు. 1969 కాబోలు విడుదల పొంది బయటకొచ్చి దువాయి కాబోలు వెళ్ళి తిరిగి ఈ ఊరి చేరారు. ఈ చల్లని పచ్చని ప్రాంతం కొంత నాశనం చేసి ఎరువులు, రసాయనాలు ఆ ఫ్యాక్టరీ పెట్టబోతున్నారట వారు. అందు నిమిత్తం పచ్చని తోటలు కొనేస్తారు. వారికి మీ తండ్రి నాకు రాసిచ్చిన తోట కావలసి వచ్చింది. మీ తండ్రి జ్ఞాపకం, ఆయనతో స్నేహం నాకే అర్థమైనవి, అనుబంధంగా మిగిలినవి. ఆ పెద్ద మనిషి ఇచ్చిన జ్ఞాపకంగా ఆ భూమి వదలాలని లేదు. ఒక్కసారి వీలైతే ఈ ముసలదాన్ని చూడటానికి రాగలవా? చంద్ర నీకు నమస్కారాలు చెబుతోంది.
1: చంద్ర
4: ఉండనా మరి? అమ్మా అమృతవల్లి అన్నట్టు అమ్మంటే గుర్తుకొచ్చింది. మీ తల్లిగారు 2 ఏళ్ల నాటి కాలం చేశారు.

0: ఒక్కసారి నువ్వు వస్తే సకలము మాట్లాడుకోవచ్చు.
1: అమ్మ కాలం చూసింది అమృత మిగిలింది. ఎప్పటి వా జ్ఞాపకాలు, ఏనాటి కోనసీమ, ఏమి పచ్చని గాలి అది, ఏమి చల్లని కాలవలవి, వర్షంతో తడిసిన ఏమి నేల వాసనలవి, ఏమి వరిచేలవి. అమ్మలాంటి అమ్మ వెచ్చని ఒడిలాంటి ఏమి కార్తీక మాసపు గోదావరి అది. అరటి దొప్పల్లో ప్రయాణం కట్టే కార్తీక దీపాలు, రథసప్తమికి చిక్కుడుకాయలతో చిన్న చిన్న రథాలు కట్టించి తులసమ్మ దగ్గర అమ్మ పూజలు చేసి చిక్కుడాకుల్లో పిల్లలకు పంచిన ఏమి వెచ్చవెచ్చని బియ్యపు పాయసాలవి. ఇంకా ఇంకా వెనక్కి కాలువ నీళ్లల్లో ఈ తాలాటలు, తులిశాకులు కొబ్బరి వేళ్ళు కలిపి తాంబూలాలు తిని పోటీలుగా నాలుకల ఎరుపులు చూసుకున్న ఓ ఏమి కేరింతలవి. అమ్మ పూజ వేళ వెండి గిన్నె నీళ్లలో తేలియాడి అధిక చక్కని చామంతి పువ్వంతా అందమైన అమాయకమైన ఏమి రోజులవి. పసిరి వాసన వేసే చేతులు, బురద కాళ్ళు, ఊలు జడలు, చెంపలు తడుక్కుమనే బుట్టలోలకుల పసిపిల్లల వెర్రి ఆనందపు పరుగులు కేకలు, వేసవి మధ్యాహ్నాల వడగాల్పులు, తలుపుల కళ్ళు మూసుకున్న ఇళ్ళు, తిరగళ్ళ చప్పుళ్ళు. ఓ ఇంకా ఇంకా వెనక్కి ఈ నెలలోంచి ధూళిలోంచి పరిగెత్తి భూగోళాన్ని వెనక్కి తిప్పి చిన్నతనంలోకి పారిపోతే ఎంత బాగుండు.

0: سار
1: سار ఎవరు? దాస.
0: అవును సార్, ఏదో మీలో మీరే నవ్వుకుంటూ కళ్ళు మూసుకుని పడుకున్నారు. కలేదైనా వచ్చిందా?
1: మరి అదంతా కలలాగే ఉంది.
0: ఏమిటి సార్, మంచినీళ్ళేవనా? ఏమిటి అలా పరాగ్గా ఉన్నారు?
1: ఏం లేదులే, పద ముందు ఇంటికి వెళ్ళాలి. చూడు దాసు, ఖన్నాకి ఒక కాల్ బుక్ చేసి విఠల్ అక్కడికి చేరగానే అర్జెంటుగా నన్ను కాంటాక్ట్ చేయమన్నానని చెప్పు.
0: తప్పకుండా సార్.
1: ఎల్లుండి నుంచి ఓ 10 రోజులు నేనుండను. ఇంపార్టెంట్ పేపర్స్ ఏమున్నా ఇవాళ రేపు పట్టురా, సైన్ చేస్తాను.
0: మరి ఫ్లైట్ టికెట్ అది?
1: ఏమీ అక్కర్లేదు లేవయ్యా, కావలిస్తే నేనే చెప్తాను కదా. వెళ్ళు వెళ్ళు.

0: ప్రాజెక్టు మంచిదే, మరి మనం ఇంత దూరం నుంచి నిర్వహించగలమా అని.
1: నిక్షేపంలాగా చేయగలం. నేను కోనసీమలో పుట్టాను, 16 ఏళ్ళు అక్కడ పెరిగాను. ఇండస్ట్రియల్గా అది అన్ఎక్స్ప్లోర్డ్ ఏరియా. ఏ, ఇన్నేళ్ల తర్వాత వెళ్ళి అక్కడ మనం ఫ్యాక్టరీ పెట్టకూడదా? ఓయ్, వెనకట్లా లేదు ఇప్పుడు కోనసీమ. రైల్ రూట్ లేకపోయినా ట్రాన్స్పోర్ట్ రోడ్వేలో బాగా పెరిగే ఉండాలి. వీ విల్ స్టార్ట్ దేర్ ఎన్ ఇండస్ట్రీ.
0: ఓ తప్పకుండా. మన చంద్రం కెమికల్ టెక్నాలజీ కదా, అమెరికా నుంచి రప్పించేద్దాం, వాడికే ఒప్పగిస్తే సరి.
1: గుడ్ ఐడియా కమల. నాకు ఆ ప్రాంతంతో ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది. కొందరు ఇంకా బతికుంటే వాళ్ళ మీద కసిగా కూడా ఉంది. ఇవాళ విఆర్ రాఘవ అంటే అక్కడ ఎవ్వరికీ తెలీదు, ఇండస్ట్రియలిస్ట్గా కూడా తెలిసే అవకాశం లేదు.
0: వెళ్ళండి, కానీ ఈ రహస్యం ఎందుకు? హాయిగా దర్జాగా వెళ్ళి ఎవరినైనా ఆజ్ఞాపించగల దశలో ఉన్నారు మీరు.
1: నిజమేను, అక్కడ వాళ్ళని కొన్నాళ్ళు ఏడిపించి హఠాత్తుగా కౌంట్ ఆఫ్ మౌంట్ క్రిస్టోలాగా ఆశ్చర్యపరచాలని చిన్న చాపల్యం ఉంది. దాన్ని తీరనిద్దు. మామూలు రైళ్లల్లో, బస్సుల్లో, జట్కా బళ్ళ మీద కాలినడకన ప్రయాణం చేయాలనుంది. ఇదో సరదా అంతే.

0: మీ ఇష్టం. కాశీ మజిలీ కథలోలాగా రొట్టె మూటగట్టి మనకపోతే చాలు. మీరు రేపు కదూ బయలుదేరేది, రహస్యంగా ఉంచుతాలండి. విఠలేమన్నాడు?
1: నువ్వన్నట్టే అన్నాడు ప్రాజెక్టు మంచిది అని.
0: ఈ 10 రోజులు మీ ముద్రాధికారం నాకిచ్చేశారన్నమాట.
1: మౌన ముద్రాధికారం భర్తది, ముద్రాధికారం భార్యది, ఏమంటావు?
0: చాలండి, నేర్చుకుపోయారు.

0: சால்ரா பாய் சால், ஒழு பட்டம் ஆபேசே ஏ நீள் தொலுப்பு. ஒரு நோக்கராஜோ இல்லரா
1: காவேஷம் கூட மாய்காடுரா பாபு.
0: ஜெகபதி கார்தே பவுர்னாலே தாத்தினம் பெட்டு ஓடு தோமுள்ளாக்கா தோடலுக்கு தாதிகணுத்தோ.
2: சூடுரே, ஆ சந்திரவதன தள்ளி தர்மாஜீரவு தானம் வதுலுதா அனி காமேஷும் கூட கோதிகாடின அக்கலாக பதக்கராலு லாகேதாமன் சோத்தன்னாடரே.
0: அமிர்த வல்லே ஆடிக்கே தெரிசு புல்லாண்டி தர்மாஜீரவுன்
2: பொக்கனெட்டேசింది. దీంతస కొయ్య పదెకరాల తోట ముక్క చున్ను ముక్కలా పట్టుకోకుంది కదరా బాబు.
0: జామని రోడ్డుకు ఆనుకుంది తోట, దాని తోట దాటి వస్తే గాని మన సైట్లోకి నేరుగా రోడ్లోంచి రాలేం కదా. పొలంలోకి అయితే పర్లేదు, ఫ్యాక్టరీ ఎడితే తోట నుంచి సరాసరి మెయిన్ రోడ్లోకి లింక్ అడిపోద్ది. ఓ పక్క చల్లగా గెట్ హౌస్ అడేసామనుకో, ఏదో కట్టడానికి సుఖానికి పడి ఉంటుందని నా గోళా. ఎవరన్నా ఒకరాజు వెళ్ళి చెప్పు అమృతవల్లికి తోట ఏదో కాడికి కట్టుకుని ఇచ్చేయమను, కాదంటే దత్తావేజులు సరిపేద్దాం, సింపేద్దాం, తోట కలిపేద్దాం. ఎవరన్నా ఒకరాజు.

0: ఇదే కదా ఇల్లు. ఇదే, ఏమీ మారలేదు.
1: ఎవరది?
0: నువ్వు
1: లోనకి రండి.
0: నువ్వు చంద్రవదన కదూ?
1: అవునండి, చంద్రవదన ఇంట్లో చంద్రవదనే ఉంటుందండి.
0: నేనెవరు పోల్చుకో చూద్దాం.
1: ఎరిగినట్టు ఉంది, ఎరగనట్టు ఉంది, అయినా వృత్తి మానేశానండి.
0: చంద్ర, నేను నేను రాగలనే
1: ఎన్నేళ్ళకి
0: రా,
1: ఎన్నేళ్ళకి వెతుక్కుంటూ వచ్చావా? పద అమ్మా, నీ ఉత్తరం కోసం తెగ ఎదురు చూస్తుంటే నువ్వే వచ్చేసావు. అవును, అన్నం తిన్నావా?
0: లంచ్లు, డిన్నర్లు, బ్రేక్ఫాస్ట్ల నాగరికతలోంచి అన్నం తిన్నావా అనే నాగరికతలోకి వచ్చేసా. అవును, ఇప్పుడు వండి పెట్టాలే.
1: ఎంతసేపు? అమ్మ దగ్గర కూర్చో, క్షణంలో పిలుస్తాను. అమ్మయ్య, నువ్వు వచ్చేసావు, అమ్మ గురించి బెంగలేదు.
2: ఎవరే చంద్ర వచ్చింది? దీపం వెయ్యి, కనపడటం లేదు.
0: అమ్మా, నేనమ్మా రాఘవని. నీ రాఘవని?
2: రాఘవి నా నాయనే.
0: అమ్మా
2: వచ్చావా నాన్న?
0: వచ్చానమ్మా.
2: ఉత్తరం ముక్క రాసే తీరుపడి ఉంటుందో ఉండదో అనుకున్నా, మనిషి మీ వచ్చావా నాన్న?
0: వచ్చానమ్మా.
2: నాన్న చూసావా, ఇదిగో ఇలా ఉన్నాను. నాన్న ఏమనుకోకు నాన్న, చిన్నప్పుడు చనువు కొద్దీ

0: నవ్వు అనేస్తున్నాను.
1: అమ్మా, నీకు గుర్తుందో లేదో, నిన్ను మీరు అని నేను ఒకసారి పిలిస్తే అమ్మని మీరనొచ్చునా అని మందలించావు. మరి కొడుకుని మీరు అనొచ్చునా? మరి చెప్పు.
0: నాయనే, మా రాఘవుడే.
1: నీ రాఘవుడినేనమ్మా.
0: నాన్న, అన్నం తిన్నావా?
1: తింటాలి అమ్మా, నువ్వు అలా కూర్చో. ఎన్నో కబుర్లు నేను అడగాలి, నువ్వు చెప్పాలి.
0: ఒకటి రెండు కాదు, 40 ఏళ్ల కబుర్లు చెప్పాలి. 2 పూటలు 2 వేళ్ళు
1: 10 రోజులు ఉంటా చాలా. అయితే నేరెవరైంది అప్పుడే ఎవ్వరికీ చెప్పకూడదు.
0: అలాగే నాన్న, అలాగే.

0: బాబాయ్ బాబు కామేశం గారే, ఓరు ఓరు ఓరు ఓరు, జగపతి గారు కూడా దయచేశారు. రాండి రాండి రాండి రాండి రాండి. నోకరాజా, కొబ్బరి బొండాలు కొట్టించే.
1: అబ్బే ఏమొద్దు, ఇప్పుడే కాఫీలు పుచ్చుకొచ్చాం, కొంచెం మాట్లాడాలి.
2: తమరు మాట్లాడాలి అన్నారంటే అక్కడ లిటికేషన్ ఉందన్నమాట. చిన్న శ్రేణికి ఇసిరాను అంతే.
0: ఏటి సంగతులు చెప్పండి. హైదరాబాద్ అన్నారు, పూణె అన్నారు, ఏదో మీరు చెయ్యేసి కలిసి వస్తే మన ఏరియాలో ఫ్యాక్టరీలు గుద్ది అనుకున్నాను.
3: అదే మాట్లాడదామని తమ్ముడు గారు అంటున్నారు.
1: మీరే చెబుతురు, గవర్రాజు గారు ఫ్యాక్టరీ పెట్టారు అంటే షేర్లకి సంచడు రూపాయలు ముందు పరవగలిగింది మీరే.
0: లౌక్యాలు వద్దయ్యో కామేశం గారు, కథలోకి రండి.
3: హైదరాబాదు, ఫోను అన్నీ అయ్యాయి. ఈ ఫ్యాక్టరీ వ్యవహారానికి చాలా తతంగం ఉంది. ఇది కోట్లతో వ్యవహారం కదా, ముందు కేంద్ర ప్రభుత్వం వారు లైసెన్స్ మంజూరు చేయాలి.
0: అవును, మనకీ తెలుసు,
1: బ్యాంకులు ఒకటి కాకపోతే రెండు మూడు కలిసి అప్పిస్తాయట. దీనికి రిజర్వ్ బ్యాంకు అనుమతి కూడా కావాలట.
0: అది మనకే తెలుసు,
3: మరి ఇకనే ముందుకు పోవడమే.
0: చూసుకుని వెళ్ళాలండి బాబు. కేంద్రంలో మీ చుట్టాలన్నారు, స్టేట్లో మీ స్నేహితులు అన్నారు, అదేదో పద్ధతి అనుకునే కేంద్రం నుంచి లైసెన్స్ కొట్టుకు రావాలండి బాబు. ఈ పట్టీని మనకి పోటీ నిలిచేవాళ్ళు ఏడుగానండి అయ్యా. బ్యాంకు రుణాలు గట్రా అంటే ఏదో తంటాలు అడచ్చు.
1: అక్కడే చిన్న మెరికి ఉంది, మీరు గనక మాకు కాస్త అడ్డం పడి ఒడ్డుకెక్కిస్తే మీ పని క్షణాల మీద జరిపించుకురాము.
2: కామేశం గారంటే లిటికేషన్ అన్నది అందుకే. పని తీరాలంటే పచ్చినెత్తురు తాగేవోడి పాదాలాడతారు, అరేబియా ఓడి డేరాలోకి ఒంటి సొరబడ్డట్టు శత్రు శిబిరంలోకి ఎంటర్ అయిపోతారు. చిన్న పరాశికం అంతే.
1: అమ్మమ్మమ్మమ్మ, అంత మాటొద్దు. మనం శత్రువులు ఏమిటి, ఏవో పొరపాట్లు గ్రహపాట్లు ఎవరి వలనైనా ఉంటాయి. కాలం అన్నింటినీ హరిస్తుంది, అలా ఒక్కనాటికి భావించొద్దు గవర్రాజు గారు.
0: సర్లేవయ్యా బాబు, చెప్పండి.
3: విఆర్ రాఘవ పేరు విన్నారా? బిజినెస్లో పెద్ద చెయ్యి, ఫ్యాక్టరీలు గిక్టరీలు షిప్పింగ్ ఏజెన్సీలు ఓ చాలా ఉన్నాయి. వాడు మా కామేశానికి నాకు రెండు ప్లేటరీ నోటీసులు ఇప్పించాడు.
2: వాడెవడో మన ఏరియా కాదు, మన గొడవ కాదు, మీకేట్ నోటీసు?
1: అబ్బా వాడెవడో కాడండి బాబు, మా బావుమరిది రాఘవరావు.
2: అప్పుడెప్పుడో పారిపోయిన కుర్రోడా? అబ్బా అంత పెద్దోడయ్యాడన్నమాట. ఏటంటాడు?
3: తరాలుగా సంక్రమించిన తమ తండ్రి గారి స్థిరచరాస్తుల్ని మేమిద్దరం తను మైనరుగా ఉన్న కాలంలో పడేసుకున్నామని సారాంశం. ఆ ఆస్తుల పత్రాలు, రుణధన వివరాలు అట్టుపుట్టాలు పెళ్లగిస్తున్నాడు.
0: శబాస్, ఎన్నాళ్ళు మెదలకున్నాడేం పాపం. ఏయ్, ఏది ఏమైనా తండ్రి స్వార్జితం కాదు గనక
2: అడు గొడబెడితే సిక్కేనే.
1: అందుకే మీరు, నేను, మా అన్నగారు ఆయన్ని దర్శించుకుని మీరు కొంచెం అటు ఇటు కలిగించుకుని భూములున్నవి మా ఏరియాలోనూ మీరేమో వేరే చోట, అందుకని కుటుంబాల్లో కుటుంబాల్లో ఏవో సర్దుబాట్లు చేసుకోండి అని అవసరమైతే బెదిరించి నచ్చ చెప్పాలి.
0: తండ్రిని చంపినోడిని కొడుకు దగ్గరికి రెకమందీసం, పులిని మేకని పాలు తాగించినట్టు చేశాను.

0: అనుకో, ఆ మృతువాలి గొడవ తీర్చేస్తావా?
1: అదెంతసేపు? వాడి చేతే చెప్పిస్తే సరి, మిగిలినవన్నీ మనేరియాలో భూములై ఆ తోటొక్కటి కాకపోతుందేమిటి?
0: వాయ్ వాయ్ వాయ్ వాయ్ కామేశం గోరా, జగపతి గారికి కూడా పొర్రప్పు ఏం చేశావే? ఇదిగా ఇందువల్ల నాకే తొరిగేది.
2: ఒకే దెబ్బకి రెండు పిట్టలు. కేంద్రం వాళ్ళు ఒట్టినే మన పెట్టుబడులు చూసి మురిసిపోయి లైసెన్సులు ఇవ్వరు. ఫ్యాక్టరీ పెట్టే వాళ్ళ పూర్వానుభవం ఏమిటి? ఇంతకు పూర్వం పరిశ్రమలు పెట్టాడా? ఏ పాటి ముడి సరుకు తెప్పించుకుంటున్నాడు? అది ఎన్ని రోజుల్లో ఆ ఫ్యాక్టరీలో మనకు కావలసిన సరుగ్గా ఉత్పత్తి అవుతోంది? ఎన్ని రోజుల్లో మార్కెట్కు పెడుతోంది? నాణ్యం అమ్మకంలో వేగం ఎలా ఉన్నాయి? ఇవన్నీ ఆరాలు కావాలి వాళ్ళకి. మనకి పొలాల అనుభవం ఉంది, రాఘవకి ఫ్యాక్టరీల అనుభవం పలుకుబడి ఉన్నాయి. అతని చేత కొన్ని షేర్లు పెట్టించి రుణాలు గట్రా సంపాదిద్దాం. భూముల విషయంలో అడ్డు రాకుండా చూద్దాం. ఎలా ఉంది?
0: మీ దెబ్బకి మీ ఇద్దరం ఎగిరిపోతాం. ఎలాగంటారా, ఫ్యాక్టరీ పెట్టుబడుల లెక్కల్లో మెలికిలెట్టి ఆయన నన్ను ముంచేస్తాడు, భూముల కథల్లో మెలికిలెట్టి నేను ఆయన్ని ముంచేస్తాను. మీరిద్దరూ సేపుగా ఒడ్డును కూకుని సోద్యం సూద్దురు కాని గొప్ప రాయబారానికి వచ్చారులే.
1: అది కాదు, చెప్పేది పూర్తిగా వినండి.
0: వినలేనయ్యా బాబు, పాయింట్ దొరికేసింది. డెబ్బయ్యో పడిలో పడ్డా పర్లేదు. ఓరు నోకరాజో, అయ్యగాళ్ళని ఇద్దరిని బండి కట్టి ఇంటికాడ దించేసిరా. కామేశం బాబు, ఇండియాలో ఫ్యాక్టరీలు ఎట్టింది రాఘవ గారు ఒక్కరే కాదండి అయ్యా. నేను దేశం తిరిగాను, దెబ్బలు వేశాను, తిన్నాను. తలుచుకుంటే అమెరికా వెళ్ళి ఐడియాలు కొనియగలను. ఒరే నోకరాజా, ఆ తెలుగు తాత్పర్యాల సూత్రాల బుక్ తేరా కాసేపు చదువుకుందాం.

0: రాఘవా, అదిగో ఆ హద్దు చూసావా? అంతవరకు గవర్ రాజు గారి భూములు, ఈ తోట మనది.
1: చాలా బాగుంది చంద్ర, ఇంత చల్లదనం ఇంత పచ్చదనం కంటి నిండా చూసి ఎన్నీళ్ళైపోయింది. ఒక ఇంగ్లీషు రచయిత ఏమన్నాడో తెలుసా, మనుషుల్ని చూసిన వికారం పోవాలి అంటే కాసేపు పచ్చని చెట్లకేసి చూడమన్నాడు.
0: ఎవరో పాపం బాగా చెప్పాడు.
1: అవును, గవర్రాజు గారు ఏం ఫ్యాక్టరీ కడతాట ఇక్కడ?
0: రసాయనాల ఫ్యాక్టరీ అనుకుంటా.
1: ఇంత చక్కని వ్యవసాయాన్ని ఫలసాయాన్ని తీసేసి ఇక్కడ ఫ్యాక్టరీ కట్టబోతే ఏమిటి అని.
0: దాంట్లో ఎక్కువ లాభాలు వస్తాయేమో కదా.
1: ఒక లాభం కోసం అంతకు పూర్వం మంచిగా ఉన్నదాన్ని పాడు చేసుకోనక్కర్లేదు కదా.
0: ధనాశ అలా ఆలోచించనివ్వదు
1: చంద్ర. నేను ఫ్యాక్టరీలు పెట్టాను, వ్యాపారాలు చూస్తున్నాను. పంటలు పండని, నీటి వసతి ఎక్కువగా లేని భూములైతే ఎకరాలకు ఎకరాలు కొని ఎంత పెద్ద పరిశ్రమలైనా పెట్టాల్సిందే. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క తూకం ప్రకృతిలోనూ పరిసరాల్లోనూ ఉంటుంది. దాని పరిధిలో అది కొన్నింటినే ఇముడుచుకుంటుంది. గవర్రాజు గారు ఇక్కడ ఫ్యాక్టరీ పెడితే ఆ తూకం చెడగొడతాడు.
0: నువ్వేమీ ఇక్కడ అడ్డుపడలేవు.
1: ఫ్యాక్టరీకి లైసెన్స్ అంటే ఎన్నో విషయాలు చూస్తారు. అవన్నీ నెరవేరినప్పుడు కదా ఈయన ఫ్యాక్టరీ కట్టేది.
0: ఏమో రాక్షసుడు అసాధ్యుడు ఆయన, లైసెన్స్ తీసుకొచ్చి తీర్తాడు.
1: అప్పుడు అడ్డుకోవడానికి నేనున్నాను. చూడు, ఇది అమృతవల్లి భూమి వ్యవహారం కాదు, ఇది వాతావరణ సమస్యకు సంబంధించిన వ్యవహారం. కానీ చూద్దాం.
0: 10 రోజుల్లో 5 రోజులు అయ్యేపోయాయి, మరో 5 రోజుల్లో వెళ్లే పోతావు.
1: వెళ్ళనుగాక వెళ్ళను, వెళ్ళినా తిరిగి వస్తాను. ఈ చుట్టుపక్కల భూములు కొంటాను, వ్యవసాయం చేస్తాను. చూద్దాం, తొందర ఉంది, పద ఇంటికి పోదాం.
2: తమ్ముడు గారు, చంద్రవదన ఓ ముసలి సరసుని చేరదీసినట్టుంది. నిన్న వాళ్ళ కొబ్బరి తోట మలుపులో ఇద్దరు కనిపించారు.
3: నా మొహం ప్రాణం విసిగిపోతుంది అన్నగారు. ఆ రాఘవగాడి కాళ్ళ మీద పడి, ఒరే తప్పైందిరా బాబు అని, ఖర్చు పెట్టేసిన డబ్బును వదిలేయమని, గవర్రాజు మనల్ని అమ్మమని అడిగిన 25 ఎకరాల ఖండం వీళ్ల నాన్నది వీడికి అప్పగించేద్దాం. బంగారం విషయంలో వాడి సొంత అక్కలను కాదనడు కదా. ఇల్లు మనమేం ముట్టుకోలేదు. వాడి ఆచూకీ తెలియక పాడు పెట్టి ఉంచడం ఇష్టం లేక మనం వాడుకుంటున్నాం, అంతే. ఎలా ఉంటుంది కదా?
2: బేషుగ్గా ఉంటుంది. మనం మనం కలిస్తే గవర్రాజు తగ్గుతాడు. బుసలు కొట్టగలడు గాని కాటేసే వయస్సు అయిపోయింది.

0: చంద్రవదన ఎవరినో చేరదీసిందంటున్నారు. తల్లి భూమి రక్షించుకోవడానికి అయి ఉంటుంది. అయినా ఆ మనిషి ఎవరో ఆరా లాగండి, చెప్తాను.
1: రాఘవా.
2: ఏమ్మా?
1: ఏదో ఉత్తరం కాబోలు, కవర్ వచ్చింది.
3: ఏది ఇలాతే? ఎక్కడి నుంచి?
2: మా పెద్దాడు రాశాడు. వాడు సుందర్రాజన్ అనే ఒక ఆఫీసర్ ద్వారా మేమిక్కడ ఫ్యాక్టరీ కట్టడానికి కేంద్రం నుంచి లైసెన్స్ సంపాదించడం వరకు మాట్లాడేశాట. మాకు ఈ రంగంలో అనుభవం ఉంది కనుక లైసెన్స్ పొందడం, ఆర్థిక శాఖ నుంచి అనుమతి పొందడం పెద్ద కష్టమైన పనులేం కావు.
3: ఏమిటి, నువ్వు ఇక్కడ ఫ్యాక్టరీ కడతావా? నిన్న ఏమన్నావు నాతో?
2: అదే ఇప్పుడు అంటున్నాను. ఆ ప్రయత్నమే విరమించుకుంటున్నాను. మొదట అమ్మ ఉత్తరం చూడగానే గవర్రాజు మీద కసితో ఇక్కడ రంగంలోకి దిగి ఎదుర్కోవాలి అనే వచ్చాను. కానీ ఈ ప్రాంతం వాతావరణం పరిశ్రమల్లే, అందున భారీ ఫ్యాక్టరీల్ని ముడుచుకోదు. ఇంకేదో మంచి పని చేయాలనుంది మరి.
1: నాయన చల్లని మాట అన్నావు. నువ్వు అదే చేస్తే మీ నాన్న నాకిచ్చిన తోట నీకే రాసేస్తాను, రేపే ఏర్పాటు చేయించు.
2: అమ్మా, అది నేను చంద్రకి ఇచ్చేస్తున్నాను, నా చెల్లెలు కదా, ఇంకా రాత కోతలు ఏమీ అక్కర్లేదు.
3: రాఘవా, ఒరే రాఘవుడు.
2: చంద్ర,
3: ఓ మీరా?
4: అవునమ్మా, మేమే. రాఘవుడు?
2: ఎవరా రాఘవుడు?
5: నువ్వే, నువ్వే మా రాఘవుడు. నీ కాళ్ళు పట్టుకుని బతుకుదామని వచ్చాం.
6: ఇగో కోర్టులు, కేసులు, నోటీసులు ఏమీ వద్దు.
4: అక్షరశ మీ నాన్న ఆస్తి వివరాలన్నీ తెచ్చాను. కానీ అయితే కొంచెం ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో పోతే బాగుంటుందని నా ఊహ.
2: కూర్చోండి, చూడండి. ఇచ్చిపుచ్చుకునే ధోరణి అన్నారు, ఇవ్వడం బెటకండి, పుచ్చుకోవడానికే వచ్చాను. పుచ్చుకుంటాను, వదలడం వదలకపోవడం నా ఇష్టం.
4: లెక్కలు, దస్తావేజులు, బంగారాది వస్తు వివరాలు ఇవి. ఇవి ఇంటికి సంబంధించిన కాగితం కరామత్తులు. ఆ పైన నీ చిత్తం, మా భాగ్యం. నోకరాజు, ఎన్నావంట్ర కథ? చంద్రవదన ఇంటో దిగిన ముసలాయన ధర్మాజీరావు కొడుకంట. తోడళ్ళు ఇద్దరు వెళ్ళి భగవంతుడు పేచచ్చమైనప్పుడు ధర్మకర్తలాగా చేతులు కట్టుకుని నిలబడ్డారంట. ఇది బాగానే ఉంది. ఫైటింగ్లోంచి నక్కలు రెండు జారుకున్నాయి. శబాస్. ఉండు ఒకసారి బలాబలాలు చూద్దారే. బామ్మర్దితో రాజీకొచ్చి ఆయన్ని ఫ్యాక్టరీకి పోటీ ఎడతన్నారన్నమాట. ఆయన కసి కోసమేనా నాకు అడ్డొస్తాడు. ఆపోజిషన్లో మనం ఉన్నా అంతే కదా. ఇద్దరెదవల పోరు సడిశాడు గనక ఆ రాఘవ గారికి ఓ పాయింట్ వేద్దాం. మనం కార్డు తిప్పాలంటే ఏటి చెయ్యాలా? ఏటోటి చెయ్యాలా? సేద్దరి
2: అది కది అలాగన్నారు, బాగుంది. ఫ్యాక్టరీలు కావాలి కానీ ఇలాంటి చోట కాదండి. మీ దారికి నేను కానీ నా దారికి మీరు కానీ అడ్డు రానక్కర్లేదు. వేరే చోటనండి, నేను చేసే సాయం కూడా చేస్తాను.
4: రాఘవ బాబు, నేను మీకు అపకారం చేసింది యథార్థమే.
7: దేవుడు నా పిల్లాన్ని, పిల్లదాన్ని అట్టుకుపోయాడు.
8: నా భూములు కూడా నీకే అమ్మంటున్నావు, తీసుకో. పది ఇటో అటు
4: ఫ్యాక్టరీ అవ్వడం మాత్రం ఏదోలా చూడాలనే ఉంది.
2: అయితే గొడవలేదు, మీ భూములు మీకే అట్టు పెట్టుకున్నా నేను ఈ ప్రాంతంలో మరో చోట కొని నేను కోరుకున్న ఈ చల్లని ప్రాంతంలో స్థిరపడతాను.
4: మీరే తీసుకోండి.
2: అలాగే, సంతోషం.
9: ఏమిటమ్మా, డాడీ మొత్తం ప్రపోజల్ అంతా మార్చేశారు. అక్కడ ఫ్యాక్టరీ వద్దుట, వ్యవసాయం అంటారేమిటి, మనకేం తెలుసు?
10: మనకి తెలియనివి ఆయనకి చాలా తెలుసు, ఆయన ఇష్ట ప్రకారమే. కానీ
9: ఇదేమిటమ్మో, నిన్న రాత్రిదాకా ఆయనతో దెబ్బలాడతానన్నదానివి, తెల్లారేసరికి అభిప్రాయం మార్చేసుకున్నావా?
10: అవును, మార్చుకున్నాను.

0: మా నాన్న ఆయనకి పరిచయం అయిన కొత్తల్లో 3 సూత్రాలు చెప్పారట.
1: ఏమిటో అవి?
0: వ్యాపారంలో ఆవేశపడకూడదట, ప్రతి మనిషిని వ్యవహారాన్ని బాగా అనుమానించాలట, నిదానించి నిర్ణయించాలట. ఈ సూత్రాల సారాంశం తన ప్రస్తుత నిర్ణయంట. మనం కాదన్నా, ఆయన సోర్సెస్ ఆయనకున్నాయన్నమాట.
1: డాడీ చాలా జాగ్రత్త మనిషమ్మా. ఓకే, ఆయన ఏం చేయమంటే అలాగే చేద్దాం.
2: ఒరే నోకరాజు, చేతులు కడుక్కున్నానరా. ఎన్నాళ్ళు ఆ కుర్రోడు ఏమైపోయాడా అని లోపల పీకుతోనే ఉందోరే. మా ఆవిడ కూతురు ఒకేసారి చచ్చిపోయినప్పుడు మరీ మరీ గుర్తొచ్చాడ్రా.
3: నాయన, నువ్వు ఇక్కడే స్థిరపడతావా?
4: అవునమ్మా.
3: వ్యాపారాలు కొడుకులకిచ్చేస్తావా?
4: నీ కోడలు కూడా వస్తున్నానని రాసిందమ్మా. మా నాన్న కట్టిన ఇంట్లో కాలక్షేపం చెయ్యాలనుంది. ఆకుపచ్చదనంలోంచి నగరాల యంత్రనాగరికతలోకి వెళ్ళాను, విజయాలు సాధించాను. మళ్ళీ పచ్చదనంలోకి, పసితనమంత అందమైన పచ్చని లోకంలోకి రావాలని ఉంది. పరుగులు మానేసి నిలబడాలని ఉంది. పొగగొట్టాల కాలుష్యం నుంచి బయటపడి తడిసిన ఈ పొలాల తోటల మట్టివాసన పీల్చుకోవాలనుంది. భవనాలు విడిచి పల్లెవాగిట్లోకి రావాలనుంది. ఋతువులు మారే సొగసు, నీలాకాశం కింద ఆకుగుబురుల్లో అల్లరి చేసే పిట్టల సందడి వినాలనుందమ్మా. అడివంత స్వేచ్ఛగా, ఆకాశమంత విశాలంగా బతకాలని ఉంది. తెల్లవారుజామున నక్షత్రాలు విలిసిపోతూ ఎర్రెర్రని ఉదయాల్ని చల్లగా పట్టుకొచ్చే పగడాల పొద్దులు చూడాలని ఉంది. కలతలతో నలిగిన యవ్వనాన్ని, ఆలోచనలతో పండిపోయి ఎండిపోతున్న వయస్సుని అవతల పారేసి హాబగా తాగబోతే ముఖమంతా చిమ్మి ఉక్కిరి బిక్కిరి చేసి తల్లిపాలంత స్వచ్ఛమైన నా పసిరి పచ్చని ఈ సీమను కౌగలించుకొని ఆదమరచి నిద్రపోవాలనుందమ్మా.

0: వరకు ఆకుపచ్చని కోరికలు నాటకం విన్నారు. రచన నిర్వహణ శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ, సహకారం శ్రీ శ్రీ రామమోహన్ రావు, సాంకేతిక సహకారం శ్రీ ఐవి రావు. ఇందులో
1: పాల్గొన్నవారు శ్రీతులు పి రామచంద్ర కశ్యప్, ఎన్విఆర్ సాంబశివరావు, సి రామమోహన్ రావు, జె సదాశివరావు, ఎంవిఎల్ నరసింహారావు, విన్నకోట విజయరామ్, కోట శంకర్రావు, బోయినపల్లి రామారావు. శ్రీమతులు మందలపు ఇందిర, వి కల్పన, మద్దాలి సుశీల, ఎం నాగరత్నమ్మ.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

ఆనంద్ చిత్రం నుండి హరిహరన్ చిత్ర పాడిన పాట విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 4:32. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్పై తర్వాత ప్రసారం సాయంత్రం 4:58 ప్రారంభమవుతుంది. అంతవరకు 102 మెగాహెర్ట్స్పై ప్రసారాలు కొనసాగుతాయి. శ్రోతలు వినవచ్చు. నమస్కారం.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్పై సాయంత్రం ప్రసారం ప్రారంభం. నిలయంలో సమయం 5 గంటలు దాటి 9 సెకండ్లు అయింది. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. యువవాణి యోజన కార్యక్రమం. ముందుగా ఒక ప్రకటన.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఈనాటి కార్యక్రమంలో యువత ఆత్మవిశ్వాసం అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. యువతలో ఆత్మవిశ్వాసం అనేది వారి విజయానికి, వ్యక్తిగత ఎదుగుదలకు అత్యంత ముఖ్యం. ఇది కేవలం నమ్మకం మాత్రమే కాదు, మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి ఒక బలమైన పునాది. యువత ఆత్మవిశ్వాసం అనేది ఆత్మగౌరవం, దృఢత్వం మరియు ఆత్మకరుణల కలయిక. ఇది యువతకు తమ నిర్ణయాలను నమ్మడానికి, తోటివారి ఒత్తిడిను ఎదుర్కొనడానికి మరియు జీవితంలో సవాళ్లను అధిగమించడానికి శక్తినిస్తుంది. దీనిని పెంపొందించుకోవడానికి ఫలితాల కంటే కృషిపై దృష్టి పెట్టడం, సాధించగల చిన్న చిన్న లక్ష్యాలను నిర్దేశించుకోవడం మరియు తప్పుల ద్వారా పాఠాన్ని నేర్చుకునే లేదా స్వీకరించడం అత్యంత అవసరం. అయితే ప్రతి ఒక్కరిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి కొన్ని పద్ధతులు లేదా వ్యూహాలు అనుసరిస్తూ ఉంటారు. యువతలో ఆత్మవిశ్వాసాన్ని లేదా ఆత్మగౌరవాన్ని సమర్థవంతంగా పెంపొందించుకోవడానికి నిర్దిష్టమైన మరియు ఆచరణీయమైనటువంటి పద్ధతులు అత్యంత ప్రభావితంగా ఉంటాయి. ఎప్పుడు కూడా ఫలితాలను మాత్రమే కాకుండా కృషిని కూడా మనం ప్రోత్సహించాలి. చదువు, క్రీడలు, కళలు కోసం చేసే కృషిని, అంకిత భావాన్ని గుర్తించండి. వారి యొక్క కృషిని గుర్తించండి. కేవలం ఫలితాలను మాత్రమే ప్రశంసించడం ఒత్తిడిని, వైఫల్యాల పట్ల భయాన్ని సృష్టిస్తుంది. మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం. యువతలో ఆత్మవిశ్వాసాన్ని ఏ విధంగా పెంపొందించుకోవచ్చు అన్న విషయం మీద మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఇప్పుడు మంచి పాట విందాం. అభినందన చిత్రం నుండి SP బాలసుబ్రహ్మణ్యం, S Janaki పాడిన పాట.

యువతలో ఆత్మవిశ్వాసం గురించి మాట్లాడుకుంటున్నాం. ఎప్పుడు కూడా విజయాలు సాధించినప్పుడు మాత్రమే ప్రశంసించడం లేదా అపజయాలు ఎదురైనప్పుడు వారిని నిరుత్సాహపరిచే విధంగా మనం మాట్లాడకూడదు. దీనివలన వారిపై ఒత్తిడి పెరిగి వైఫల్యం పట్ల భయాన్ని సృష్టిస్తుంది. అలా కాకుండా వాళ్ళ చేసినటువంటి ఎఫర్ట్, కృషిని ముందుగా మనం గుర్తించి ఆ విధంగా ప్రోత్సహిస్తే విజయం మన సొంతమవుతుంది. ఆత్మవిశ్వాసం అనేది మన సామర్థ్యాలపై, మన నైపుణ్యాలపై మనకు ఉండే అచంచలమైనటువంటి నమ్మకం. యువత అనేది అపారమైన శక్తికి, ఉత్సాహానికి మరియు సృజనాత్మకతకు ప్రతీక. ఈ దశలో ఆత్మవిశ్వాసం తోడైతే అసాధ్యమైనది కూడా సుసాధ్యమవుతుంది. స్వామి వివేకానంద గారు చెప్పినట్లుగా, మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ద్వారానే మీరు బలవంతులవుతారు. అంటే మన తాలూకా స్ట్రెంగ్త్ని మనం గుర్తించాలి. ఆ విధంగా ప్రయత్నం చేసినప్పుడు తప్పకుండా విజయాన్ని మనం చేరుకోవచ్చు. యువత కెరీర్, చదువు లేదా వ్యాపారంలో ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకుంటారు. ఆత్మవిశ్వాసం మెరుగ్గా ఉన్నప్పుడు వారిని ఆ లక్ష్యాల వైపు వెళ్ళడం అడుగులు వేయిస్తుంది. ఇప్పుడు ఒక పాట విందాం. స్టైల్ చిత్రం నుండి కార్తీక్ పాడిన పాట.

యువత ఆత్మవిశ్వాసం గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవడానికి ముందుగా సానుకూల దృక్పథం ఉండాలి. ఇతరులతో మిమ్మల్ని మీరు పోల్చుకోవడం మానేయాలి. ప్రతికూల ఆలోచనలు పక్కన పెట్టి సానుకూల అంశాలపై దృష్టి పెట్టాలి. మనం ఏర్పరచుకున్నటువంటి లక్ష్యాలను చిన్న చిన్న భాగాలుగా విడదీసుకొని ఆ లక్ష్యాలను చేరడానికి అవసరమైన కృషి పట్టుదలతో సాధన చేస్తే విజయం తజ్జ్యమవుతుంది. ఓటమిని తట్టుకుని వాటిని పాఠాలుగా నేర్చుకోవాలి. జీవితంలో ఎదురయ్యే కష్టాలను వైఫల్యాలు ఎదుర్కోవాలి. ఆత్మవిశ్వాసం ఉన్న యువత ఓటమిని చూసి భయపడదు, దాన్ని ఒక పాఠంగా స్వీకరించి తిరిగి ప్రయత్నం చేస్తారు. అలాగే నిర్ణయాలు తీసుకునే శక్తి కూడా ఉంటుంది. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఆత్మవిశ్వాసం ఎంతో ముఖ్యం. ఇది ఇతరుల ప్రభావంతో పడకుండా

0: స్వతంత్రంగా ఆలోచించేలా చేస్తుంది. ఆత్మవిశ్వాసం గురించి మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఇప్పుడైతే ఒక వాణిజ్య ప్రకటన.
1: సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
3: తాతయ్య, ఇది ఏం మొక్క?
4: టాంజరీన్. చాలా తీగ ఉంటుంది, పీకేయదు. ఫ్రీ ఫారెన్ ట్రిప్? లింక్ పై క్లిక్ చేయండి, ఇప్పుడే చేస్తాం.
3: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
4: ఎందుకు?
3: ఇది SMS స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
4: ఓ, థాంక్స్ గబ్బు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
3: RBI అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
0: ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం. అడవిరాముడి చిత్రం నుండి SP బాలసుబ్రహ్మణ్యం, P సుశీల పాడిన పాట.

ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పుడు లేదా కొత్త పనులు చేయడానికి నాయకత్వం వహించడానికి భయపడకండి. తప్పులు చేయడం ద్వారానే మనిషి చాలా విషయాలు నేర్చుకుంటాడు. ఆరోగ్యం, శరీరం, దృఢత్వం మెరుగుపరచుకోవడానికి వ్యాయామం లేదా యోగా వంటి వాటి ద్వారా, అలాగే మంచి ఆహారపు అలవాట్ల ద్వారా శరీర దృఢత్వాన్ని ఇవ్వడంతో పాటు మానసిక ఉల్లాసాన్ని అందిస్తాయి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి మంచి పుస్తకాలు చదవడం, నిపుణుల సూచనలు పాటించడం, అలాగే సద్గుణ సాంబత్యం ఉండాలి. అంటే మంచి వారితో స్నేహం చేయాలి. నేటి ఆధునిక ప్రపంచంలో యువత అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో పోలికలు, విఫలమవుతామేమన్న భయం మరియు సమాజం నుండి వచ్చే ఒత్తిడి వారి ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తున్నాయి. వీటిని అధిగమించడానికి నిరంతరం శ్రమించడం, సానుకూల దృక్పథాన్ని అంటే పాజిటివ్ యాటిట్యూడ్ని అలవర్చుకోవడం చాలా చాలా అవసరం. ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం. నా ఆటోగ్రాఫ్ చిత్రం నుండి కేఎస్ చిత్ర పాడిన పాట వింటారు.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సంధ్యారాగాలు, మధుర గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా జ్యోతి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట వింటారు.
2: సిరిమల్లె పూవల్లె నవ్వు.

శరీర అవయవాలన్నీ సక్రమంగా పనిచేస్తున్నటువంటి వారందరూ కూడా ఇంకా ఏదో కావాలనుకుంటూ కాలాన్ని వృధా చేయకుండా సరైన లక్ష్యాన్ని నిర్దేశించుకొని

0: తిరుమల్లె పువ్వల్లె నవ్వు, చిన్నారి పాపల్లె నవ్వు.
1: తర్వాత నిరీక్షణ చిత్రం నుండి ఎస్ జానకి పాడిన పాట వింటారు.

0: అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే గుమ్మాడి పువ్వులాగా అమ్మాడి నవ్వవే అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే. ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ముద్దు, కొత్త కర్గల చికెన్ అవకాశమా? వావ్, నానకి సర్ప్రైజ్ ఇస్తాను. కొన్ని డీటెయిల్స్ కదా నింపల్స్ ఉంది.
3: ఆగు ముద్దు.
2: ఏంటి?
3: ఇలాంటి పాపాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్కామర్స్ పర్సనల్ డీటెయిల్స్ తో మోసం చేయవచ్చు.
4: నీకు అర్థమైంది కదా, రిలాక్స్.
2: కానీ కార్గిల చికెన్ ఉంటే నానా హోంవర్క్ చేయమని వరు కాదు.
3: ఆర్బిఐ అంటుంది స్మార్ట్ అవ్వండి,
2: కూల్ గా ఉండండి.
0: కార్యక్రమం తర్వాత మయూరి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి బృందం ఆలపించిన పాట వింటారు.

కార్యక్రమం తర్వాత జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి బృందం ఆలపించిన పాట వింటారు.

సంధ్యా రాగాలు, మధుర గీతాలు విన్నారు. ఇదే ప్రసారంలో రాత్రి 7:45 స్వరమాలిక శీర్షికన మరికొన్ని తెలుగు సినిమా పాటలు వినవచ్చు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమాచారవాణి. ఇదే ప్రసారంలో సాయంత్రం 6:30 సాయం సమీరం కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర వికాసం శీర్షికన జీరామ్జీ పథకం గురించి కొన్ని వివరాలు, ప్రేరణ, వ్యక్తిత్వం మొదలైన అంశాలుంటాయి. 7:15 పల్లెసీములు వ్యవసాయదారుల కార్యక్రమంలో వ్యాపారశాలల్లో పశుపోషణ అవకాశాలు, విశాఖపట్నం అడిషనల్ డైరెక్టర్ స్మైల్ శ్రీ వై సింహాచలం గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి. అనంతరం జానపద గీతం, తర్వాత జీడి మామిడి తోట విలువ ఆధారిత ఉత్పత్తులు, వ్యవసాయ సమాచారం ఉంటాయి. 7:45 స్వరమాలిక తెలుగు సినిమా పాటలు, 8:30 జాతీయ వార్తలు తెలుగులో, 9:30 జాతీయ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.

రేపటి ప్రసారంలో ఉదయం 7:15 ప్రసారమయ్యే ఉదయ సమీరాలు కార్యక్రమంలో నీటిమాట శీర్షికన వెదిరే రామచంద్రారెడ్డి గారి జయంతి, వారి యొక్క జీవిత విశేషాలు క్లుప్తంగా, తర్వాత పాత్రికేయుడు స్వాతంత్ర సమరయోధుడు గుత్తి రామకృష్ణ గారి జయంతి, వారి యొక్క జీవిత విశేషాలు క్లుప్తంగా, అనంతరం డాక్టర్ గూటం స్వామి గారి స్వీయ కవితలు, పుష్పాంజలి సినీ భక్తి గీతాలు, సమాచారవాణి మొదలగు అంశాలు రేపటి ప్రసారంలో ఉదయం 7:15 ప్రసారమయ్యే ఉదయ సమీరాలు కార్యక్రమంలో వినవచ్చు. 8:30 ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖ రచనాశ్రీ కె నవీన్ కుమార్, 8:35 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ కె సంపత్ సాయి బృందంచే నాదస్వరం ప్రసారమవుతుంది. 10:00 ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.

ఇప్పుడు వాతావరణ వివరాలు. వాల్తీర్ వాతావరణ పరిశోధన కేంద్రం వారు అందచేసిన వివరాల ప్రకారం వాల్తీర్లో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 33.6 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 28.9 డిగ్రీల సెల్సియస్, గాల్లో తేమ 71%. పౌర విమానాశ్రయంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 38.8 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 28.4 డిగ్రీల సెల్సియస్, గాల్లో తేమ 53%. వాతావరణం. ఆకాశం సాధారణంగా మేఘావృతమే ఉండి ఒక దప్ప వర్షం కానీ ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. ఆంధ్ర తీర ప్రాంతంలో చేపలు పట్టే మత్స్యకారులకు ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. వాతావరణ వివరాలు విన్నారు. ఈనాటి సమాచార వాణి ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

ఇదే ప్రసారంలో సాయంత్రం 6:30 ప్రసారమయ్యే సాయం సమీరం కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర గురించి కొన్ని విశేషాలు, అనంతరం వికాసం శీర్షికన జీ రామ్జీ పథకం గురించి వివరాలు, ప్రేరణ, వ్యక్తిత్వం మొదలైన అంశాలు ఉంటాయి. ఇదే ప్రసారంలో సాయంత్రం 6:30 ప్రసారమయ్యే సాయం సమీరం కార్యక్రమంలో

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. ముంబై ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పరామర్శించారు. బీసీ బిడ్డల విద్యకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని మంత్రి ఎస్ సవిత తెలిపారు. అమృత్ భారత్ పథకం కింద దేశంలోని రైల్వే స్టేషన్లను అభివృద్ది చేయాలన్నదే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యమని ఎంపీ కేశినేని శివనాథ్ తెలియజేశారు. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లో రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక వార్తల వివరాలు. ముంబై కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రిలో కుడి భుజానికి ఆపరేషన్ చేయించుకుని చికిత్స పొందుతున్న రాష్ట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పరామర్శించారు. ముఖ్యమంత్రి ఈరోజు ముంబై ఆసుపత్రికి వెళ్లి పవన్ కళ్యాణ్తో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితిని, ఆపరేషన్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. రొటేటర్ కఫ్ గాయంతో పాటు భుజానికి అవల్షన్ ఫ్రాక్చర్ ఉండటంతో కుడి భుజానికి శస్త్రచికిత్స చేశామని, కొన్ని రోజుల తర్వాత ఎడమ భుజానికి శస్త్రచికిత్స జరగనుందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండల కేంద్రంలో ఈరోజు పర్యటించారు. ఎంజేపీ గురుకుల పాఠశాలలో 75 లక్షల రూపాయలతో P4 విధానంలో నిర్మించిన డైనింగ్ హాల్, డార్మిటరీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బీసీ బిడ్డల విద్యకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ చేపట్టిన సంస్కరణల ఫలితంగా 10th ఇంటర్లో గతంలో ఎన్నడూ లేని విధంగా మంచి ఫలితాలు వచ్చాయని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 109 గురుకులాలు ఉన్నాయని, ఈ ఏడాది కొత్తగా మరో 10 గురుకులాలను స్థాపిస్తున్నామని, 6 ఎంజేపీ బాలికల గురుకుల పాఠశాలలను జూనియర్ కళాశాలలుగా అప్గ్రేడ్ చేస్తున్నామని తెలిపారు. ఎంజేపీ స్కూళ్లు, బీసీ హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పిస్తున్నామన్న మంత్రి, ఆర్వో ప్లాంట్లు, సీసీ కెమెరాలు, ఇన్వర్టర్లు ఏర్పాటు చేశామని, సన్నబియ్యంతో రుచికరమైన భోజనం అందిస్తున్నామని తెలిపారు. రాయనపాడు రైల్వే స్టేషన్ అభివృద్ది పనుల భౌతిక, ఆర్థిక పురోగతి 100% పూర్తయిందని విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని శివనాథ్ తెలిపారు. ప్రయాణికుల సౌకర్యాలు, భద్రత, ఆధునిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తూ పలు కీలక పనులు పూర్తి చేశారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 35 కోట్ల రూపాయలకు పైగా నిధులతో అభివృద్ది పనులు జరిగాయని, కొండపల్లి బొమ్మల పెయింటింగ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయన్నారు. విజయవాడ ప్రధాన స్టేషన్లో రద్దీని తగ్గించటానికి ప్రత్యామ్నాయ శాటిలైట్ టెర్మినల్గా రాయనపాడు స్టేషన్ అత్యాధునిక హైటెక్ హంగులతో ఈ నెల 17వ తేదీన ప్రారంభానికి సిద్దమైందని చెప్పారు. అమృత్ భారత్ పథకం కింద దేశంలోని రైల్వే స్టేషన్లను అభివృద్ది చేయాలన్నదే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యమని ఎంపీ కేశినేని తెలియజేశారు. నిన్న తుదిశ్వాస విడిచిన ప్రముఖ నేపథ్య గాయని ఎస్ జానకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఈరోజు ఆయన జానకి చిత్రపటానికి పూలమాల వేసి భారతీయ సంగీత రంగానికి ఆమె అందించిన విశిష్ట సేవలను స్మరించుకున్నారు. తెలుగు నేలపై జన్మించిన జానకమ్మ 6 దశాబ్దాలకు పైగా తన అపూర్వ గానంతో కోట్లాది సంగీతాభిమానుల హృదయాలను గెలుచుకున్నారని ముఖ్యమంత్రి అన్నారు. ఆమె పాటలు అందరి హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోతాయంటూ జానకమ్మ కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. స్పెయిన్లోని మాడ్రిడ్లో జరుగుతున్న ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్ 4లో భారత మహిళల కాంపౌండ్ జట్టు రజత పతకాన్ని కైవసం చేసుకుంది. వెన్నం జ్యోతి సురేఖ, పృథికా ప్రదీప్, చికితా తనిపర్తి అద్భుత ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా రాష్ట క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి భారత మహిళల ఆర్చరీ జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ వేదికపై భారత కీర్తి పతాకాన్ని ఎగురవేసిన క్రీడాకారిణులు అందరికీ స్ఫూర్తిదాయకమని ఆయన వ్యాఖ్యానించారు. దేశానికి మరిన్ని అంతర్జాతీయ స్థాయి పతకాలు సాధించాలని మంత్రి ఆకాంక్షించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. నీతి ఆయోగ్ అమలు చేస్తున్న ఆకాంక్ష జిల్లాల కార్యక్రమం జిల్లా ర్యాంకింగ్స్లో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విభాగంలో అల్లూరి సీతారామరాజు జిల్లా దేశంలోనే ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుని మరో విశిష్ట విజయం సాధించిందని కలెక్టర్ టి నిశాంతి తెలిపారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లో సైతం మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత

0: ప్రాధాన్యతను ఇస్తూ రహదారులు, విద్యుత్, తాగునీరు, విద్య, వైద్యం వంటి ప్రాథమిక సేవలను ప్రజలకు చేరువ చేయటంలో జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా పనిచేసిందని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయటం, శాఖల మధ్య సమన్వయంతో పనిచేయటం, క్షేత్రస్థాయి సిబ్బంది అంకితభావం, నిరంతర పర్యవేక్షణ ఈ ఘన విజయానికి ప్రధాన కారణాలని తెలిపారు. ఈ విజయం జిల్లా యంత్రాంగం సమిష్టి కృషికి నిదర్శనమని, ప్రజాప్రతినిధులు, అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది ప్రజల సహకారంతోనే ఈ ఘనత సాధ్యమైందని కలెక్టర్ నిశాంతి వివరించారు. విజయవాడ వడ్డేశ్వరంలో రేపు సంస్కృత మేధావులతో సదస్సు నిర్వహించనున్నామని రాష్ట తెలుగు సంస్కృత అకాడమీ అధ్యక్షులు ఆర్డి విల్సన్ శరత్ చంద్ర తెలిపారు. ఈ సదస్సు ద్వారా సంస్కృత భాష విస్తరణకు తీసుకోవలసిన కార్యాచరణపై మేధావులతో చర్చించటం జరుగుతుందని చెప్పారు. సంస్కృత భాషను సామాన్యుల్లోకి తీసుకుని వెళ్లడం లక్ష్యంగా అకాడమీ ప్రస్థానం సాగుతుందన్నారు. అందరికీ సంస్కృతం, అందరిలోకి సంస్కృతం అనే నినాదంతో సంస్కృత భాష విస్తరణకు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. సంస్కృత భాష వ్యాప్తి కోసం అకాడమీ పఠిత సంస్కృతం పేరుతో పుస్తకాలు ముద్రించిందని, ఆ పరంపర కొనసాగుతుందని విల్సన్ శరత్ చంద్ర వివరించారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానంలలో దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఫలితంగా రాష్ట్రంలోని ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలిపారు. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందని పేర్కొంటూ,
1: ఆంధ్రప్రదేశ్ మరియు ఆనాలో దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ మరియు వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు ఆనాలో రేపు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. పొడగాలులు 1 లేదా 2 చోట్ల వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో రేపు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. పొడగాలులు 1 లేదా 2 చోట్ల వీచే అవకాశం ఉన్నది.
0: జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక ఇన్సెంటివ్ రివిజన్ ఎస్ఐఆర్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఈరోజు ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, జిల్లాలో మొత్తం 13,40,126 మంది ఓటర్లలో 11,39,840 మంది వివరాలు డిజిటలైజ్ చేశామని, అలాగే క్షేత్రస్థాయి ధృవీకరణతో కలిపి 91% పురోగతి సాధించామని చెప్పారు. మరణించిన వారు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు, ఇతర నియోజకవర్గాల్లో నమోదైన వారు, చిరునామాలో అందుబాటులో లేని వారి వివరాలను పూర్తిగా పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని తెలియజేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియను పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తున్నామని, ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని కలెక్టర్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముంబై ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పరామర్శించారు. బీసీ బిడ్డల విద్యకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని మంత్రి ఎస్ సవిత తెలిపారు. అమృత్ భారత్ పథకం కింద దేశంలోని రైల్వే స్టేషన్లను అభివృద్ది చేయాలన్నదే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యమని ఎంపీ కేశినేని శివనాథ్ తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: నేను ఇక్కడే ఉన్నా.
3: మీకోసం కాదు, దీనికోసం మొబైల్ చార్జ్ చేయాలి.
2: బుర్రని చార్జ్ చేయి.
4: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
2: చూసావా?
3: నానా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
4: ఇప్పుడు ఎలా మరి?
3: ఉందిగా ఫ్రీ వైఫై.
2: బుర్రని వాడు కాస్త.
4: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై.
3: అంటే మోసాలకి చెప్పే బై బై.
4: ఆర్బీఐ అంటుంది
2: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
5: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. ఒమాన్ దేశస్య తటే వాణిజ్యిక నౌకాయానస్య GFS గెలాక్సీ ఇత్యస్య ఉపరి ఆక్రమణస్య భారతం నిందాం అకరోత్. 10 భారతీయాః రక్షితాః, ఏకశ్చ లుప్తోస్తీతి సూచ్యతే. भारतदेशः अस्मिन् क्षेत्रे वाणिज्यिक नौकायान

సమతుల్య ఆహారం తీసుకోవడం ద్వారా రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు. ఆరోగ్యకరమైన జీవన శైలి కోసం అనుసరించాల్సిన ఆహారపు అలవాట్ల గురించి తెలుసుకుందాం. అసలు ఈ బ్యాలెన్స్డ్ డైట్ లేదా సమతుల్య ఆహారం అంటే ఏంటి? తాజా పండ్లు, కూరగాయలు ప్రతిరోజు మనం తీసుకునేటువంటి ఆహారంలో ఉండేటట్టుగా చూసుకోవాలి. అలాగే సీజనల్గా దొరికేటువంటి ఫ్రూట్స్ని కూడా తీసుకోవాలి. ఆహారంతో పాటు ఆకుకూరలు కూడా మన ఆహారంలో ఉండేటట్టుగా మనం సిద్ధం కావాలి. దీంట్లో ప్రోటీన్స్, శరీరానికి అవసరమైనటువంటి శక్తి కోసం పప్పుధాన్యాలు, గుడ్లు, చేపలు, మొలకెత్తిన విత్తనాలు, వీటి ద్వారా పుష్కలంగా ప్రోటీన్స్ మనకు లభిస్తాయి. అలాగే ప్రతిరోజు మనం తగినంత నీరు, ఇంచుమించుగా 2-3 లీటర్లు ఖచ్చితంగా తాగాలి. నీరు త్రాగడం వల్ల శరీరం డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది. మరొక ముఖ్య అలవాటు, ఉదయాన్నే తీసుకునే అల్పాహారం అంటే బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు కూడా దాటివేయవద్దు. ఇది రోజంతా కూడా మనకి శక్తినిస్తుంది. మరికొన్ని విషయాలు ఆహారపు అలవాట్ల గురించి మాట్లాడుకుందాం. అంతకంటే ముందుగా రోజా చిత్రం నుండి మిన్మినీ పాడిన పాట విందాం.

మంచి ఆహారపు అలవాట్ల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మనం ప్రతిరోజు తీసుకునేటువంటి ఆహారాన్ని బాగా నమిలి ఆస్వాదించి తినాలి. దీనివల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ప్రతిరోజు నిర్ణీత సమయానికి ఆహారం తీసుకోవడం ద్వారా జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. మరొక ముఖ్య అంశం మైండ్ఫుల్ ఈటింగ్, అంటే మనం ఆహారం తినేటప్పుడు టీవీ చూస్తూనో లేదా ఫోన్ మాట్లాడుతున్నో కాకుండా తింటున్నటువంటి ఆహారంపై దృష్టి పెట్టి తినాలి. అలాగే కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండవలసిన అలవాట్లు, జంక్ ఫుడ్ లేదా నూనెలో వేయించినటువంటి పదార్థాలు, బేకరీలో తయారు చేసినటువంటి లేదా బేకరీ వస్తువులకు వీలైనంత వరకు దూరంగా ఉండాలి. ఉప్పు, చక్కెర మరియు ప్రాసెస్ చేసిన ఆహారాలకు ఎంత పరిమితంగా తీసుకుంటే అంత మంచిది. ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం. భారతీయుడి చిత్రం నుండి కేజే యేసుదాస్ పాడిన పాట.

సాయం సమీరం కార్యక్రమంలో వికాసం శీర్షికన ఈరోజు జీ రామ్జీ పథకం గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. విబి జీ రామ్జీ అంటే వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ లేదా విబి జీ రామ్జీ అనేది కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ స్థానంలో ప్రవేశపెట్టిన చట్టం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వ్యక్తులకు లేదా కుటుంబాలకు ఆర్థిక భద్రతను కల్పించడం. జీరామ్జీ ముఖ్య అంశాలు ఏంటంటే ఈ పథకంలో పని దినాల పెంపు, అంటే గ్రామీణ కుటుంబాలకు హామీ ఇచ్చే ఉపాధి దినాలను 100 నుంచి 125 రోజుల వరకు పెంచడం జరిగింది. ఇది వికసిత్ భారత్ 2047 లక్ష్యాలతో సమలేఖనం చేయబడుతుంది. మెరుగైన పర్యవేక్షణ, సకాలంలో వేతన చెల్లింపులు దీని యొక్క ప్రత్యేకతలు. అయితే ఈ విబిజీ రామ్జీ పథకానికి ఎవరు అర్హులంటే, భారత ప్రభుత్వం యొక్క దీర్ఘకాలిక అభివృద్ధి దార్శనికత అయిన వికసిత్ భారత్ 2047లో భాగంగా గ్రామీణ ఉపాధి జీవనోపాధి భద్రత కోసం సవరించినటువంటి చట్టబద్ధమైన యంత్రాంగంతో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంను ఈ బిల్లు భర్తీ చేస్తుంది. వికసిత్ భారత్ ఎట్ ద రేట్ 2047 జాతీయ దార్శనికతకు అనుగుణంగా గ్రామీణాభివృద్ధి చట్టం ఏర్పాటుకు వయోజన

సభ్యులు నైపుణ్యం లేని శారీరక శ్రమ చేయడానికి ప్రతి ఆర్థిక సంవత్సరంలో 125 రోజుల వేతన ఉపాధికి చట్టబద్ధమైన హామీని అందించడానికి సంపన్న స్థితిస్థాపక గ్రామీణ భారతం కోసం సాధికారత వృద్ధి సంతృప్తను ప్రోత్సహించడానికి దానికి సంబంధించిన లేదా ఆనుషంగిక విషయాల కోసం ఉద్దేశించింది ఈ చట్టం. అయితే జీరాంజీ బిల్లు ముఖ్య అంశాలు ఏంటంటే, మెరుగైన ఉపాధి భద్రత ద్వారా గ్రామీణ కుటుంబాల సాధికారతను కల్పించడం, నైపుణ్యత కూడిన గ్రామీణ ఆస్తుల సృష్టి ద్వారా వృద్ధిని చేయడం, గ్రామస్థాయిలో బహుళ గ్రామీణాభివృద్ధి పథకాల కలయిక, అర్హత గల కుటుంబాలకు మౌలిక సదుపాయాలను అవసరాలను విజయవంతంగా అందించడం, వ్యవసాయం ముమ్మరంగా సాగే కాలంలో వ్యవసాయ కార్మికుల అవసరాలతో గ్రామీణ వేతన ఉపాధిని సమతుల్యం చేయడానికి ఈ బిల్లు ప్రయత్నిస్తుంది. జీరాంజీ పథకం గురించి వివరాలు విన్నాం కదా. సాయం సమీరం కార్యక్రమంలో తర్వాత అంశం ప్రేరణ. ఈరోజు ప్రేరణలో అంశం చదవడము ఒక కళే, దీని గురించి మాట్లాడుకుందాం. చదవడం అంటే కేవలం అక్షరాలను గుర్తుపట్టే నైపుణ్యం కాదు, అక్షరాలతో మాట్లాడటం. ఈ రెండింటి మధ్య చాలా తేడా ఉంది. పుస్తకాన్ని తెరిచామంటే ఒక కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టినట్లే. ఆ ప్రపంచంలో మనం పాఠకులు మాత్రమే కాదు, పాత్రలము అవుతాం, కాలాలను దాటుతాం, లేని మనుషులతో మాట్లాడతాం, రాబోయే వసంతాల పరిమళాలను ఆస్వాదిస్తాం. చదవడం అంటే అక్షరాలను చూడటం కాదు, వాటి వెనుక దాగి ఉన్న ఆలోచనలను స్పృశించడం, పేజీలను తిప్పడం కాదు ప్రపంచాన్ని దర్శించడం, పదాలను గుర్తించడం కాదు భావాలను అనుభవించడం. అసలైన పాఠకుల అక్షరాల వెనుక ఉన్న అంతరంగాన్ని చదువుతాడు. రచయిత హృదయంతో మమేకమవుతాడు. రచయిత రాసింది మాత్రమే కాదు, రాయలేకపోయింది చదువుతాడు. స్వీయానుభవం లేకుండానే అనుభూతిని పొందడం మనసుతో చదివే వ్యక్తికి ఒక గొప్ప వరం. సముద్రం చూడని వాడు కూడా అక్షరాల అలల సవ్వడి వినగలడు. యుద్ధం చూడని వాడు కూడా దాని బాధితుల ఆర్తనాదాలను ఆలకించగలడు. పేదరికం అంటే ఏంటో తెలియని వాడు కూడా ఒక దీనుడి కష్టాన్ని గుర్తించగలడు. ఒక పుస్తకాన్ని సమగ్రంగా చదివితే మన వ్యక్తిత్వంలో, మన ఆలోచన విధానంలో మనకు తెలియకుండా ఏదో ఒక మార్పు వస్తుంది. అయితే ప్రస్తుతం డిజిటల్ యుగంలో అపరిమితమైన సమాచారం తెరల మీద వేగంగా కదిలిపోతుంది. ఎంత చదివినా ఏది మనసులో నిలవడం లేదు. ఎందుకంటే మనం ఆ చదవడాన్ని కళగా సాధన చేయడం లేదు, యాంత్రికంగా చేస్తున్నాం, కేవలం చూస్తున్నాం. చూడటం కళ్ళ పని, చదవడం మనసు పని. చూస్తే సమాచారం మాత్రమే తెలుస్తుంది, చదివితే జ్ఞానం లభిస్తుంది. చదవడం తెలివితో పాటు వినయాన్ని, సహనాన్ని నేర్పుతుంది. మనతో విభేదించే వ్యక్తుల ఆలోచనలను కూడా అర్థం చేసుకునే విశాల దృష్టిని, సహానుభూతిని పెంచుతుంది. మన అంతరంగ స్వరాన్ని మనకు వినిపిస్తుంది. చదవడం అభిరుచి మాత్రమే కాదు, మానసిక ప్రశాంతతకు, వ్యక్తిత్వ వికాసానికి, జ్ఞాన సమృద్ధికి మార్గం. చదవడాన్ని కళగా మార్చుకోవడానికి కొన్ని సూత్రాలు కూడా ఉన్నాయి. నెమ్మదిగా అలవాటు చేసుకోవాలి. ఒక మంచి వాక్యం దగ్గర ఆగి మళ్ళీ చదవాలి. అందమైన పదబంధం కనిపిస్తే కాస్త ఆగి ఆలోచించాలి. పాత్రతో మమేకం నడవాలి, మమేకమై నడవాలి. చదివింది సరైనదేనా, దానికి ఇంకో కోణం ఏమైనా ఉందా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. అవసరమైతే మళ్ళీ మళ్ళీ చదవాలి. రెండోసారి చదివినప్పుడు మొదటిసారి కనపడిన అర్థాలు కనపడతాయి. పుస్తకం మారదు, మనమే మారుతాం. మన అనుభవం విస్తృతమై కొత్త అర్థాలను స్ఫురిస్తాయి. చివరిగా అందులో మనకు నచ్చింది రాసుకోవాలి. ఉన్నది ఉన్నట్లుగా లేదా దాని మీద మన అభిప్రాయం కూడా రాసుకోవచ్చు. ఈ విధంగా ప్రయత్నించి చూడండి. అప్పుడే చదివే కళ మీకు పట్టుబడుతుంది. అక్షరాల వెనుక అర్థాలను గ్రహించగలిగే కొందరిలో మీరు ఒకరవుతారు, చదువురులు అవుతారు. మరి మీరు ఒక పుస్తకాన్ని రేపటి నుంచి చదువుతారు కదా. ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం. నీ స్నేహం చిత్రం నుండి ఉషా పాడిన పాట.

0: పనిచేసే మరియు ఇతరులతో వ్యవహరించే తీరును వ్యక్తిత్వంగా నిర్వచించవచ్చు. ఇది శారీరక, మానసిక మరియు భావోద్వేగ లక్షణాల కలయిక. జీవితంలో విజయం సాధించడానికి మరియు ఆనందంగా ఉండడానికి వ్యక్తిత్వ వికాసం ఎంతో ముఖ్యం. అయితే వ్యక్తిత్వ లక్షణాలు బట్టి మనం రెండు రకాల మనుషులుగా విభజించవచ్చు. మొదటి రకం, ఈ రకమైన వ్యక్తుల్లో నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. వీరు చాలా కష్టపడి పనిచేస్తారు, సవాళ్లను కూడా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉంటారు, అలాగే లక్ష్యాలను సాధించడంలో ముందుంటారు. మరో రకమైనటువంటి వ్యక్తులు, వీరు చాలా ప్రశాంతంగా, ఓపిగ్గా మరియు ఒత్తిడికి గురి కాకుండా ఉంటారు. వ్యక్తిత్వ వికాసం, పర్సనాలిటీ డెవలప్మెంట్. వ్యక్తిత్వ వికాసం అంటే మనలో ప్రతికూల అలవాట్లను వదిలిపెట్టి సానుకూల లక్షణాలను పెంపొందించుకోవడం. దీనిలో ముఖ్యమైన అంశాలు ఏంటంటే స్వీయ అవగాహన, సెల్ఫ్ అవేర్నెస్, మన బలాలు ఏంటి, మన బలహీనతలు ఏంటో తెలుసుకొని బలహీనతను తగ్గించుకోవడానికి ఎటువంటి పద్ధతిని అనుసరించాలి అనేది గుర్తించి ఆ వైపుగా ప్రయత్నం చేయాలి. సమయపాలన, టైం మేనేజ్మెంట్, కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం మరియు పనులను వాయిదా వేయకపోవడం అనేది చేయకూడదు. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే కమ్యూనికేషన్ నైపుణ్యాలు. ఇతరులతో మనం చెప్పేటువంటి విషయాన్ని స్పష్టంగా, మర్యాదగా మాట్లాడడం అనేది చాలా చాలా ముఖ్యం. అలాగే సానుకూల వ్యక్తిత్వానికి కూడా కొన్ని అలవాట్లు ఉంటాయి. ఎదుటివారిని గౌరవించడం, వారు చెప్పేటువంటి విషయాన్ని ముందుగా విని అర్థం చేసుకొని తరువాత మన సమాధానాన్ని తెలియచేయడం. ముఖ్యంగా తప్పులను అంగీకరించే గుణం మరియు వాటి నుంచి నేర్చుకునేటువంటి గుణం కూడా ఉండాలి. కోపాన్ని నియంత్రించుకోవడం మరియు భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం అనేది మరీ మరీ ముఖ్యం. వ్యక్తిత్వం గురించి కొన్ని విషయాలు విన్నాం కదా. కార్యక్రమంలో చివరిగా ఒక ప్రకటన.
1: ప్రకటన. ప్రసార భారతి అర్హులైన ప్రొడక్షన్ హౌసెస్, ప్రొడ్యూసర్స్, కంటెంట్ క్రియేటర్స్ నుండి రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో రేడియో కార్యక్రమాల నిర్వహణ, ప్రసారాలకు ప్రపోజల్స్ని ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా డ్రామా సీరియల్స్, రేడియో డాక్యుమెంటరీ సీరియల్స్, రేడియో కథా ధారావాహికలు, పాడ్కాస్ట్, సంగీత కార్యక్రమాలు మొదలైన విభాగాలలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో రూపొందించే కార్యక్రమాలను రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో ప్రసార నిమిత్తం ఆహ్వానించడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు ప్రసార భారతి ఆకాశవాణి వెబ్సైట్లో కంటెంట్ సోర్సింగ్ విభాగాన్ని సందర్శించండి. ముఖ్య గమనిక: ఈ పద్ధతిలో నిబంధనలకు అనుగుణంగా నిర్ధారించిన కార్యక్రమాల ప్రసారాలపై చివరి నిర్ణయం ఆకాశవాణిది మాత్రమే.
0: మీరింతవరకు సాయం సమీరం కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు. ముందుగా ఈపూట ప్రసారమయ్యే కార్యక్రమం వివరాలు. ఈ ప్రసారంలో 7:15 పల్లె సిమ్ములు వ్యవసాయదారుల కార్యక్రమంలో వ్యాపార సరళిలో పశుపోషణ అవకాశాలు విశాఖపట్నం అడిషనల్ డైరెక్టర్ శ్రీ వై సింహాచలం గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు. అనంతరం జానపద గీతం, తర్వాత జీడిమామిడి తో విలువ ఆధారిత ఉత్పత్తులు, వ్యవసాయ సమాచారం ప్రసారమవుతాయి. 7:45 స్వరమాలిక, తెలుగు సినిమా పాటలు. 8:30 జాతీయ వార్తలు, తెలుగు

రాత్రి 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 10:00 రవివాసరి అఖిల భారతీయ సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాలు. ఇక రేపటి ప్రసారంలో కొన్ని ప్రధాన అంశాలు. 6:00 దేశభక్తి గీతం రచన శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి, సంగీతం డాక్టర్ కెఎస్ చంద్రశేఖర్. 6:10 భక్తిరంజని కార్యక్రమంలో మహామృత్యుంజయ స్తోత్రం అనంతరం సుబ్రహ్మణ్యాష్టకం ప్రసారమవుతాయి. 6:30 చింతన వ్యాఖ్యాత శ్రీ యుఎస్ ప్రసాదరావు గారు. 6:35 పొలం పనులు. 7:15 ఉదయ సమీరాలు కార్యక్రమంలో నీటిమాట శీర్షికన వెదిరే రామచంద్రారెడ్డి గారి జయంతి, వారి యొక్క జీవిత విశేషాలు క్లుప్తంగా. అనంతరం పాత్రికేయుడు, స్వాతంత్ర సమరయోధుడు గుత్తి రామకృష్ణ గారి జయంతి, వారి యొక్క జీవిత విశేషాలు. అనంతరం డాక్టర్ గూటం స్వామి గారి స్వీయ కవితలు, పుష్పాంజలి సినీ భక్తి గీతాలు, సమాచారవాణి మొదలగు అంశాలుంటాయి. 8:30 ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖ రచన శ్రీ కె నవీన్ కుమార్. 8:35 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ కె సంపత్ సాయి బృందంచే నాదస్వరం ప్రసారమవుతుంది. 8:59 పాటల పల్లకి. 10:00 ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 12:40 కార్మికుల కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి. 1:30 ప్రసారమయ్యే మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 2:31 జానపద రంజని కార్యక్రమంలో జానపద గీతాలు ప్రసారమవుతాయి. నిర్వహణ శ్రీ మిరియాల రత్నరాజు బృందం. అనంతరం సాంభవుని పరిణయం తప్పెడుగులు ప్రసారమవుతాయి. నిర్వహణ శ్రీ నీలబోను సత్యం బృందం. ఇక 5:00 యువవాణి యువజనుల కార్యక్రమం. 5:30 సంధ్యారాగాలు. 5:55 ఉద్యోగ వార్తలు. 6:00 సమాచారవాణి. 6:30 సాయం సమీరం కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర వికాసం శీర్షికన ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన గురించి కొన్ని వివరాలు, ప్రేరణ, వ్యక్తిత్వం మొదలైన అంశాలుంటాయి. రాత్రి 7:15 వ్యవసాయ పాఠశాల ప్రసారమవుతుంది. అంశం సమీకృత వ్యవసాయం ప్రాముఖ్యత. నిర్వహణ డాక్టర్ బి సహదేవరెడ్డి, ప్రధాన శాస్త్రవేత్త ఆర్ఏఆర్ఎస్ మారటేరు. 7:45 వికసిత భారత్ విజయవాడ కేంద్రం నుంచి. 8:00 స్వరమాలిక తెలుగు సినిమా పాటలు. 8:30 జాతీయ వార్తలు తెలుగులో. 9:16 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. రాత్రి 9:30 ఆంగ్ల ప్రసంగం కార్యక్రమంలో ఎంపవరింగ్ యూత్ షేపింగ్ ఫ్యామిలీస్ ఈ అంశాన్ని గురించి డాక్టర్ కె సత్యనారాయణ గారి ఆంగ్ల ప్రసంగం ప్రసారమవుతుంది. రాత్రి 10:00 అనుసంధాన సంగీత సభ కార్యక్రమంలో శ్రీమతి బి ఇందిరా కామేశ్వరరావు గారి గానం ప్రసారమవుతుంది. శ్రీ మావుడూరు సత్యనారాయణ శర్మ వైలిన్, శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి గారు మృదంగం. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుంచి
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. మన దేశంలో పునర్వినియోగ ఇంధన సామర్థ్యం గణనీయంగా పెరిగిందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. దేశవ్యాప్తంగా 53 లక్షల మందికి ప్రయోజనం కలిగే 660 కోట్ల రూపాయలు విలువ చేసే ESIC ప్రాజెక్టులను కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య ఎల్లుండి ప్రారంభిస్తారు. భవన నిర్మాణ రంగంలో పర్యావరణానుకూల సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించాల్సిన అవసరం ఉందని కేంద్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ చెప్పారు. వింబుల్డన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఈరోజు యానిక్

సిన్నర్ అలెగ్జాండర్ జ్వరెవ్తో తలపడతారు. పర్యావరణాన్ని పరిరక్షించడానికి, స్థిరమైన భవిష్యత్తు ఉండేలాగా నిశ్చయం చేయడానికి మొక్కలు నాటడం ఎంతో ముఖ్యమని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన వృక్షమిత్ర కార్యక్రమం, పర్యావరణ సంరక్షణ సంకల్ప కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఈరోజు ప్రపంచమంతా వాతావరణంలో మార్పులు, భూతాపం పట్ల తీవ్ర ఆందోళన చెందుతోందన్నారు. 1880 నుండి సముద్ర ఉష్ణోగ్రతలు పెరగడం, మంచు ఖండాలు కరిగిపోవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టాలు దాదాపు 20 నుండి 23 సెంటీమీటర్లు పెరిగాయని ఆయన చెప్పారు. 1900 సంవత్సరంతో పోలిస్తే భూమి సగటు ఉష్ణోగ్రత దాదాపు 1.5 డిగ్రీల సెల్సియస్ పెరిగిందని, ఇది వాతావరణ

0: ఆందోళన చెందుతోందన్నారు. 1880 నుండి సముద్ర ఉష్ణోగ్రతలు పెరగడం, మంచు ఖండాలు కరిగిపోవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టాలు దాదాపు 20 నుండి 23 సెంటీమీటర్లు పెరిగాయని ఆయన చెప్పారు. 1900 సంవత్సరంతో పోలిస్తే భూమి సగటు ఉష్ణోగ్రత దాదాపు 1.5 డిగ్రీల సెల్సియస్ పెరిగిందని, ఇది వాతావరణంలో మార్పులకు సంబంధించిన తీవ్రమైన హెచ్చరిక అని ఆయన చెప్పారు. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు కీలక చర్యలు చేపట్టారని చౌహాన్ చెప్పారు.
1: वर्तमान दर से अगर ग्रीन गैसों का उत्सर्जन जारी रहा, वनों की कटाई, प्रदूषण और प्राकृतिक संसाधनों का अत्यधिक दोहन जारी रहा तो 2050 तक पृथ्वी को गंभीर पर्यावरणीय, आर्थिक और सामाजिक चुनौतियों का सामना करना पड़ेगा.
0: దేశంలో పునరుత్పాదక ఇంధన సామర్థ్యం గణనీయంగా పెరిగిందని శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ సందర్భంగా చెప్పారు. పర్యావరణాన్ని కాపాడడానికి, సంరక్షించడానికి ఏక్ పేడ్ మాకే నామ్ ప్రచారం, మిషన్ లైఫ్ వంటి కార్యక్రమాలను కూడా మంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. 2070 నాటికి భారతదేశం నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్ లక్ష్యాన్ని సాధించాలని నిర్దేశించుకుందని శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ మంగళవారం నాడు దేశవ్యాప్తంగా సుమారు 668 కోట్ల రూపాయలు విలువైన 7 ESI ఆరోగ్య సంరక్షణ ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. వీటిల్లో తెలంగాణలోని సనత్ నగర్ ESIC ఆసుపత్రుల్లో నూతన అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ బ్లాక్, అస్సాంలోని బెల్టోలాలో అప్గ్రేడ్ చేసిన 200 పడకల ESI ఆసుపత్రి, తమిళనాడులోని శ్రీపెరుంబుదూరులో 100 పడకల ESI ఆసుపత్రి, ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో ESI ఆసుపత్రి, గుజరాత్లోని సురేంద్రనగర్లో ESI డిస్పెన్సరీ బ్రాంచ్ ఆఫీస్, రాజస్థాన్లోని కోటా ఉద్యోగ్ నగర్లో ESI డిస్పెన్సరీ బ్రాంచ్ ఆఫీస్తో పాటు భవానీ మండిలోని ESI డిస్పెన్సరీ ఉంది. సనత్ నగర్లోని ESI ఆసుపత్రిలో నూతన ఓపీడీ బ్లాక్ను ప్రారంభించేందుకు డాక్టర్ మాండవ్య స్వయంగా అక్కడికి వస్తారని, మిగిలిన 6 ప్రాజెక్టులను వర్చువల్ పద్ధతిలో ప్రారంభిస్తారని కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు దేశవ్యాప్తంగా సుమారు 53 లక్షల మంది లబ్ధిదారుల వైద్య అవసరాలు తీరుస్తాయని కూడా మంత్రిత్వ శాఖ పేర్కొంది. సనత్ నగర్ ESIC ఆసుపత్రి ఓపీడీ బ్లాక్ నిర్మాణానికి సహకరించిన నిర్మాణ కార్మికులను, దేశ నిర్మాణంలో వారి పాత్రను గుర్తిస్తూ డాక్టర్ మాండవ్య ఈ సందర్భంగా సత్కరిస్తారు. అలాగే కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వ నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ ESI లబ్ధిదారులకు నగదు బహుమానాలను కూడా ఆయన పంపిణీ చేయనున్నారు. కార్మిక ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరణ్లాజే కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. భవన నిర్మాణ రంగంలో పర్యావరణానుకూల సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించాల్సిన అవసరం ఉందని కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన CPWD 172వ స్థాపక దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ, ఏదైనా భవనం లేదా నిర్మాణం నిర్మించేటప్పుడు దాని మన్నిక బలానికి సంబంధించిన విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని స్పష్టం చేశారు. సంస్థ విశ్వసనీయతను మరింతగా పెంపొందించేందుకు పూర్తి నిజాయితీ నైతికతతో పనిచేయాలని CPWD అధికారులు సిబ్బందికి ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్లోని గాజియాబాద్లో నిర్మించనున్న నేషనల్ కౌన్సిల్ ఫర్ పబ్లిక్ వర్క్స్ భవనానికి కేంద్ర మంత్రి వర్చువల్ పద్ధతిలో శంకుస్థాపన చేశారు. ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాహన ఇంధన ట్యాగ్లో సమస్యలను కలిగిస్తుందని సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న ఒక నకిలీ చిత్రాన్ని ప్రభుత్వం ఖండించింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పత్రికా సమాచార కార్యాలయం ఫ్యాక్ట్ చెక్ విభాగం ఈ ప్రచారం అబద్ధమని తేల్చెప్పింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సరఫరా చేసే E20 పెట్రోల్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉందని పెట్రోలియం ఖనిజ వాయువు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసినట్లు PIB తెలియజేసింది. ఇంధనం నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నప్పుడు ఇథనాల్, పెట్రోల్ ఒకదానికొకటి పూర్తిగా కలిసిపోతాయని, అవి విడిపోవడం లేదా విడివిడిగా పొరలుగా ఏర్పడడం జరగదని మంత్రిత్వ శాఖ పేర్కొంది. మన దేశంలో సరఫరా చేస్తున్న ఇథనాల్ కలిపిన పెట్రోల్ అత్యంత కఠినమైన నాణ్యత ప్రమాణాలకు కట్టుబడి ఉంటుందని, వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావడానికి ముందు అనేక పరీక్షలకు గురవుతుందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ EPFO మినహాయింపు పొందిన ప్రావిడెంట్ ఫండ్ నిర్వహిస్తున్న సంస్థలు తమ హోదాను క్రమబద్ధీకరించుకోవడానికి ఒకేసారి అవకాశం కల్పిస్తూ 2026 యామ్నెస్టీ స్కీమ్ ప్రవేశపెట్టింది. ఈ పథకం 6 నెలల పాటు అందుబాటులో ఉంటుందని కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. 1961 ఆదాయం పన్ను చట్టం కింద గుర్తింపు పొందిన ప్రావిడెంట్ ఫండ్ ట్రస్ట్ నిర్వహిస్తున్న సంస్థలకు ఈ పథకం వర్తిస్తుంది. అర్హత కలిగిన సంస్థలు సంబంధిత

0: ప్రాంతీయ కార్యాలయానికి ఈమెయిల్ ద్వారా అధికారిక దరఖాస్తును సమర్పించాలని మంత్రిత్వ శాఖ పేర్కొంది. మినహాయింపు పొందిన ప్రావిడెంట్ ఫండ్ అనేది యజమాని స్వయంగా నిర్వహించే ప్రావిడెంట్ ఫండ్ పథకం. ఇది ప్రావిడెంట్ ఫండ్ విరాళాలను నేరుగా ఈపీఎఫ్ఓలో జమ చేయడానికి బదులుగా ఒక ప్రైవేట్ ట్రస్ట్ ద్వారా అంతర్గతంగా నిర్వహిస్తుంది. చట్టపరమైన నిబంధనల కట్టుబడి ఉండేలా చూస్తూనే ఇటువంటి ట్రస్టులను ఒకే విధమైన చట్టబద్ధమైన చట్టంలోకి తీసుకురావడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. బంగ్లాదేశ్లో గత వారం రోజులుగా దేశవ్యాప్తంగా సంభవించిన వరదలు, కొండచర్యలు విరిగిపడిన సంఘటనలను 44 మంది మరణించారు. కొండచర్యలు విరిగిపడడంతో కొందరు ప్రాణాలు కోల్పోగా అత్యధిక శాతం మంది వరదలు పొంగిపొర్లుతున్న నదుల కారణంగా మునిగిపోయి లేదా కొట్టుకుపోయి మరణించారు. వరదల కారణంగా దాదాపు 2,67,000 కుటుంబాలు ప్రభావితమయ్యాయని ఆ దేశ విపత్తు నిర్వహణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలియజేశారు. రాత్రంతా కురిసిన భారీ వర్షాలకు రాజధాని ఢాకాలోని కొన్ని ప్రాంతాలు జలమయమై సాధారణ జనజీవనం స్తంభించిపోయింది. చైనాలో జెజియాంగ్ ప్రావిన్స్లో తీరం దాటిన కొద్ది గంటలకే బావి తుఫాన్ బలహీనపడి ట్రాపికల్ స్టామ్గా మారింది. అయినప్పటికీ ఇది దేశంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే బలమైన గాలులు, భారీ వర్షాలకు కారణమైంది. ఈ తుఫాన్ క్రమంగా తన తీవ్రతను కోల్పోతూ తూర్పు చైనా మీదుగా వాయువ్య దిశగా అన్హుయి ప్రావిన్స్ వైపు కదులుతుందని చైనా జాతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. లండన్లోని లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్ భారత్ మహిళల జట్ల మధ్య జరుగుతున్న చారిత్రాత్మక ఏకైక టెస్ట్ మ్యాచ్ 3వ రోజు ఆటలో కడపటి సమాచారం అందే సమయానికి భారత్ తన 2వ ఇన్నింగ్స్లో 1 వికెట్ నష్టానికి 154 పరుగులు చేసింది. అంతకుముందు నిన్న ఇంగ్లాండ్ జట్టు తన మొదటి ఇన్నింగ్స్లో 170 పరుగులు కాలౌట్ అయింది. అంతకుముందు మ్యాచ్ ప్రారంభమైన రోజు భారత్ తన మొదటి ఇన్నింగ్స్లో 285 పరుగులు కాలౌట్ అయింది. ప్రతిష్టాత్మక లార్డ్స్ క్రికెట్ మైదానంలో జరుగుతున్న మొట్టమొదటి మహిళల టెస్ట్ మ్యాచ్ కావడం వల్ల ఈ మ్యాచ్ ఒక చారిత్రాత్మకమైన మైలురాయిగా నిలిచింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో ఈ ఉదయం జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ ఎక్స్ట్రా టైంలో 2-1 గోల్స్ తేడాతో నార్వేపై విజయం సాధించి సెమీఫైనల్లో తన స్థానాన్ని ఖరారు చేసుకోగా అర్జెంటీనా 3-1 తేడాతో స్విట్జర్లాండ్ను ఓడించి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. బుధవారం నాడు జరగనున్న మొదటి సెమీఫైనల్లో ఫ్రాన్స్ స్పెయిన్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి 12:30 ప్రారంభమవుతుంది. గురువారం అర్ధరాత్రి భారత కాలమానం ప్రకారం 12:30 ఇంగ్లాండ్ అర్జెంటీనా మధ్య 2వ సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ 2 సెమీఫైనల్స్లో విజేతలుగా నిలిచిన జట్లు జూలై 20వ తేదీన న్యూయార్క్ న్యూజెర్సీ స్టేడియంలో జరిగే ఫీఫా ప్రపంచకప్ ఫైనల్లో తలపడతాయి. ఓడిపోయిన జట్లు జూలై 19వ తేదీన మాయామిలో 3వ స్థానం కోసం జరిగే ప్లే ఆఫ్ మ్యాచ్లో ఆడతాయి. వింబుల్డన్ పురుషుల సింగిల్స్ ఫైనల్స్ మ్యాచ్ ఈరోజు జరగనున్నాయి. మహిళల డబుల్స్ మ్యాచ్ కూడా ఈరోజు జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం 8:30 జరిగే పురుషుల సింగిల్స్ ఫైనల్స్ పోటీలో ప్రపంచ నంబర్ 1 యానిక్ సినర్ జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వెరెవ్తో తలపడతారు. నొవక్ జోకోవిచ్పై వరుస సెట్లలో విజయం సాధించి సినర్ టైటిల్ పోరుకు అర్హత సాధించగా బ్రిటిష్ వైల్డ్ కార్డ్ ప్లేయర్ ఆర్థర్ ఫెరీన్ ఓడించి జ్వెరెవ్ తన కెరియర్లో మొట్టమొదటి వింబుల్డన్ ఫైనల్లోకి ప్రవేశించారు. విశేషాలు మరొకసారి. మన దేశంలో పునర్వినియోగ ఇంధన సామర్థ్యం గణనీయంగా పెరిగిందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. దేశవ్యాప్తంగా 668 కోట్ల రూపాయలు విలువ చేసే ఈఎస్ఐ ప్రాజెక్టులను కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవ్య ఎల్లుండి ప్రారంభిస్తారు. భవన నిర్మాణ రంగంలో పర్యావరణ అనుకూల సాంకేతిక పరిజ్ఞానం అవలంబించాలని కేంద్ర గృహ నిర్మాణ మంత్రి మనోహర్ లాల్ చెప్పారు. వింబుల్డన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఇంకొద్దిసేపట్లో యానిక్ సిన్నర్ అలెగ్జాండర్ స్వరేవ్తో తలపడతారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమం.

0: ఈనాటి పల్లెసీములు వ్యవసాయదారుల కార్యక్రమంలో ముందుగా వ్యాపార సరళిలో పశుపోషణ అవకాశాలు ఈ అంశాన్ని గురించి విశాఖపట్నం అడిషనల్ డైరెక్టర్ స్మైల్ శ్రీ వై సింహాచలం గారితో పరిచయ కార్యక్రమం వింటారు పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి.
1: ఈ మధ్యకాలంలో కొన్ని వార్తలు వింటూ ఉంటాం మనం, ముఖ్యంగా భూమి వేడెక్కుతుందని, వానలు సరైన సమయానికి పడతాయో లేదో తెలియదని, అలాగే దాని ప్రభావం వల్ల రుతుపవనాలు

0: ఆలస్యం కావచ్చు, అలాగే ఒక్కొక్కసారి ఎక్కువ వానలు పడవచ్చు. ఇలా ఒక స్థితిగతులు సరిగ్గా లేనటువంటి పరిస్థితిని మనం ఎదుర్కోబోతున్నామేమో అని అనిపిస్తూ ఉంటుంది. ఈ పరిస్థితుల్లో పంట సాగు చేసేటప్పుడు మనకు అనేక రకాల సమస్యలు వస్తాయి. మరి రైతు కుటుంబం ఏం కావాలి? రైతు కుటుంబం మరి నిలదొక్కోటానికి పంటతో పాటుగా పాడి కూడా ఉన్నట్లయితే చాలా సులువుగా నిలదొక్కోవడానికి అవకాశం ఉంటుంది అని పశుసంవర్ధక శాఖ అధికారులు అంటూ ఉంటారు. మరి ఈ మధ్యకాలంలో మనం గమనిస్తే పశుపోషణ బాగా తగ్గిపోతుంది. దానికి కారణం శ్రమ ఎక్కువ కావటం కానీ లేక ఇతర రకాలైనటువంటి కారణాలు కావచ్చు. ఏదేమైనా మనకు గనక నికర లాభం పశువుల పోషణలో గనక వచ్చినట్లయితే రైతు సోదరులు మళ్ళీ పశుపోషణ లాభాలు పొందడానికి దానిలోకి రావడానికి ఆస్కారం ఉంది అంటున్నారు మన పశుసంవర్ధక శాఖ అదనపు సంచాలకులు డాక్టర్ ఎండ సింహాచలం గారు. సింహాచలం గారు నమస్కారం అండి. మరి మీరన్నట్టుగా ఒక వ్యాపార సరళిలో పశుపోషణ చేయడానికి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అవకాశం ఉందంటారా?
1: యాక్చువల్గా పశుపోషణ అనేది వ్యవసాయానికి అనుబంధంగానే అంటే సబ్సిస్టెన్స్గానే ఇంతవరకు నడుస్తూ ఉంది. అందువలన రైతు ఈ పశుపోషణ మీద అంత శ్రద్ధ అంటే వ్యవసాయం మీద పెట్టినంత దృష్టి దీని మీద పెట్టడం పోవడం వలన ఈ యొక్క పోషణ ఖర్చు కానీ పెరిగి లాభదాయకంగా లేకపోవడం వలన ఇతరత్ర కారణాల వలన వాళ్ళు పశువులు తీసివేయడం జరుగుతుంది. ఆ విధంగా పెద్ద రైతులు చాలామంది మెయిన్ లేబర్ సమస్య వలన గిట్టుబాటు ధర లేకపోవడం వలన పెట్టుబడి ఎక్కువ అవడం వలన తీసేయడం జరుగుతుంది. అలాగే ఈ వ్యవసాయ కూలీలు కూడా ఇప్పుడు ఇంతకుముందు ఒకటి రెండు పశువులు ఉండేవి, ఈ పోషణ ఖర్చు ఎక్కువ అవడం వలన ఉపాధి హామీ అందుబాటులో ఉండడం వలన వాళ్ళు కూడా తీసివేయడం జరుగుతుంది. ఈ సందర్భంలో ముఖ్యంగా సన్న చిన్నకారు రైతులకి ఈ పశు పోషణ అనేది ఒక వరంగా మనం మలుచుకోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు సాధారణంగా సాంప్రదాయ పంటల ద్వారా సంవత్సరానికి 25,000 నుంచి 30,000 రూపాయల వరకు ఆదాయం మనకు వస్తుంది. అదే వాణిజ్య సరళ పంటలు పత్తి మిరప అరటి మొదలైన వంటి 50,000 నుంచి 150,000 రూపాయల వరకు ఆదాయం సంపాదించుకోవచ్చు. మరి అదే ఎకరం పొలంలో సూపర్ నేపియర్ పశుగ్రాసాన్ని పెంచుకొని 10 పాడి పశువులను పోషణ చేసుకున్నట్లయితే, సో 10+ వాటి దూడలు పోషణ చేసినట్లయితే ఒక పాడి పశువు నుంచి మినిమం 5,000 రూపాయలు చొప్పున నెలకి 50,000 రూపాయలు సంపాదించుకోవచ్చు. ఈ విధంగా సంవత్సరానికి 6 లక్షలు అదే ఎకరం పొలం నుంచి భార్యాభర్తలు శ్రమ చేసి పోషణ చేసుకున్నట్లయితే 5-6 లక్షల రూపాయలు సంపాదించుకోవచ్చు అండి. ఇది చక్కటి ఉపాధి ఆలోచన చేయాల్సిన ప్రతి సన్నసిన్నకారు రైతు చేయాల్సిన అవసరం ఉంది. ఇందులో ముఖ్యంగా లేబర్ అనేది సమస్య ఉంది కాబట్టి వాళ్ళే చేసుకుంటేనే గిట్టుబాటు అవుతుంది. ఎందుకంటే వాళ్ళ పెట్టుబడే కష్టం, వాళ్ళ కాయ కష్టమే వాళ్ళ పెట్టుబడి. సో ఇప్పుడు 2-3 పశువులు ఉన్నారు ఎవరైతే ఉన్నాయో వాళ్ళు 8-10 పాడి పశువుల వరకు పెంచుకొని భార్యాభర్తలు ఒక ఎకరం పొలంలో పశుగ్రాసం వేసుకొని దాన్ని చాప్ చేసి ప్రతిరోజు పోషణ చేస్తే ఉత్పత్తి ఖర్చు ఏదైతే ఉందో 75% వరకు ఉంటుందండి. అంటే మన డ్రై ఫోడర్ అంటే ఎండుగడ్డి దానా వలన 75% వరకు ఉంటుంది. అదే పచ్చగడ్డి తిన్నంత అంటే మనం ప్రతిరోజు పాడి పశువుకు 30 కేజీల వరకు అవసరం ఉంటుంది. తిన్నంత మనం మేపగలిగితే దాని ఉత్పత్తి ఖర్చు సగం తగ్గుతుంది అంటే 25% తగ్గుతుంది. అంటే 50%కి మనకి, సో ఆ విధంగా పెట్టుబడి ఖర్చు 25% తగ్గుతుంది, ఉత్పత్తి కూడా మనకి 20-25% అంటే 6-7 లీటర్ పాలు ఇచ్చేది 8-9 లీటర్లు ఇస్తుంది. సో ఉత్పత్తి పెరుగుతుంది రెండవది. మూడవది ఈ పునరుత్పత్తి సమస్యలు చాలా ఎక్కువ ఉంటాయి. ఈ పునరుత్పత్తి సమస్యలు కూడా 90% వరకు నివారించడానికి పచ్చి పశుగ్రాసం, ఎందుకంటే అన్ని పోషకాలు ఉంటాయి కాబట్టి దోహదపడుతుంది. ఈ విధంగా పాడి పోషణ ప్రత్యేకంగా వ్యవసాయంకి అనుబంధంగా కాకుండా 1-2 ఏకర్స్లో రైతు కానీ చేసుకున్నట్లయితే 10-20 పశువుల వరకు చేసుకున్నట్లయితే ప్రతి నెల 50,000 నుంచి 1,00,000 రూపాయలు సంపాదించుకునే వీలుంది. ఇది సన్న చిన్నకారు రైతులు ఆలోచించవలసిన విషయం. అదేవిధంగా ఈరోజు మన ఈ AI రావడం వలన చాలామంది ఈ సాంకేతిక రంగంలో పనిచేసిన ఇంజనీర్స్ కూడా ఈ స్వయం ఉపాధి వైపు మళ్ళుతున్నారు. వాళ్ళు కూడా స్వయంగా చేసుకున్నట్లయితే ఇది ఖచ్చితంగా లాభాల వాటిలో ఉంటుందండి. ఇది డ్రౌట్ ప్రూఫ్ అండి. ముఖ్యంగా పశు సంవర్ధనం అనేదే డ్రౌట్ ప్రూఫ్. మీకు ఎన్ని మన డ్రై స్పెల్స్ వచ్చినా సరే పశుగ్రాసానికి డోకా ఉండదండి. సో 10-15 రోజులకు ఒక తడి సరిపోతుంది సూపర్ నేపరి పశుగ్రాసానికి. చక్కగా నీరు అందించుకుంటే ఎరువు కూడా అవసరం, మన పేడ ఎరువు సరిపోతుంది. చక్కగా చేయడానికి రైతుకి చాలా ఉపయుక్తంగా ఉంటుందండి.
0: డాక్టర్ సింహాచలం గారు, మీరు చెప్పింది చూస్తుంటే నాకే ఆశగా ఉంది. ఎందుకంటే నెలకి 50 నుంచి 100,000 రూపాయలు సంపాదించుకోవడానికి ఒక చిన్న సన్నకారు రైతుకి అవకాశం ఉంది. అది కూడా 1 ఎకరాతో అంటున్నారు మీరు.
1: 1-2 ఏకర్ 10 పశువులు అయితే 1 ఎకరా అండి, 20 పశువులు అయితే 2 ఎకరాల వరకు. 1-2 ఏకర్స్
0: 10 పశువులు అనుకుందాం, 10 పశువులు తీసుకొని 1 ఎకరా పెట్టుకొని రైతు ఈ సూపర్ నేపియర్ అనేటువంటి గడ్డిని కనుక సాగు చేసుకుంటూ పశుపోషణ చేసుకున్నట్లయితే ఇంత లాభం వస్తుంది అంటున్నారు. నిజంగా ఇంత లాభం వచ్చేటట్లయితే మరి ఎక్కడ సమస్య వస్తుంది, ఎందుకు పెట్టుకోవట్లేదు?
1: సమస్య అంటే మెయిన్ ఏంటంటే ఇప్పటి వరకు కూడాను రైతు వరి వ్యవసాయం మీదే దృష్టి అండి, పాడి మీద

0: చాలా తక్కువ ఉంది. ఈ రోజుల్లో కూడా మీరు గ్రామాల్లో చూసినట్లయితే ప్రతి గ్రామంలో ఒకరిద్దరు రైతులు ప్రత్యేకంగా పశుపోషణ చేసి ఆనందంగా వాళ్ళ కుటుంబాన్ని అన్ని ఖర్చులు తీర్చుకుంటూ మంచిగా భూములు కొనుక్కునే వాళ్ళు కూడా ఉన్నారండి. పోతే ఇక్కడ శ్రమ చేయాలండి, ఊరికే అయ్యేది కాదు. ఇది వ్యవసాయాలు అంటే సీజనల్గానే అండి. ఇది 365 రోజులు, పెళ్లితోని ఏ శుభకార్యాలతో సంబంధం లేదండి. ఖచ్చితంగా వాటి పోషణ మీద రైతు దృష్టి పెట్టాలి. పెట్టినట్లయితే అంటే ఉదయం సాయంత్రం పశువులకు సేవ చేయాలి, మధ్యాహ్నం పశుగ్రాసం కోసి తెచ్చి చాప్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. కంటిన్యూస్ వర్క్ ఉంటుందండి, కష్టపడేవాడికి మంచి ఫలితం ఉంటుందండి.
1: అంటే మీరు అన్నట్టుగా మనకి నెలకి ఒక్కొక్క పశువు నుంచి 5,000 రూపాయలు వస్తుంది అంటున్నారు, ఎలా వస్తుంది? ఎన్ని లీటర్ల పాలు ఉత్పత్తి సాధించాలి రైతు?
0: రైట్, ఇప్పుడు జనరల్గా ఎక్కువ లీటర్లని కాదండి, సాధారణంగా ఇప్పుడు గేదె అయితే 6-7 లీటర్లు ఇస్తుందండి, 7 లీటర్లు. ఆవు అయితే 8 నుంచి 12 వరకు ఇస్తుంది అండి, సరాసరి 10 లీటర్లు ఇస్తుంది, ఇది ఒక 7 లీటర్లు ఇస్తుంది. సో మనం లీటర్ గేదె పాలు అయితే 56 రూపాయలు ఉందండి, ఆవు పాలు అయితే మనకి 33 రూపాయలు ఉంది. సో ఆ విధంగా మనం లెక్కేసుకుంటే 7 లీటర్లు లెక్కేసుకోండి, లేదా ఆవులు తీసుకోండి 10 లీటర్లు లెక్కేసుకోండి, 330 రూపాయలు అవుతుంది. సో దానికి 30 కిలోలు పచ్చిగ్రాసం అవసరం ఉంటుందండి. వాళ్ళు పొలంలో పండించుకుంటాడు కాబట్టి కిలో ఖరీదు 1 రూపాయి పడుతుంది. 5 కిలోలు ఎండుగడ్డి కావాలి, ఎండుగడ్డి కేజీ 8 రూపాయలు చొప్పున 40 రూపాయలు పడుతుంది. అదే దానా 10 కిలోలకి 3 నుంచి 4 కేజీలు కావాలి, 75 నుంచి 100 రూపాయలు అవుతుంది. సో నికరంగా ఇప్పుడు మీరు మొత్తం తీసినట్లయితే
1: 170 రూపాయలు,
0: ఇది 330లో 170 తీస్తే మీకు ఎంత వస్తుందండి?
1: మొత్తము మనకి సుమారుగా 160 రూపాయలు.
0: 160 ఇంటూ మీరు 30 రోజులు వేసుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా, సో మీకు కరెక్ట్గా 5 నుంచి 6 వేలు వస్తుందండి. అంటే చేసుకున్న దాన్ని బట్టేనండి. ఈరోజు మరి చిత్తూరు జిల్లా మనం తీసుకున్నట్లయితే ప్రతి రైతు దగ్గర 5 నుంచి 6 పాడి పశువులు ఉంటాయండి. ఒక ఎకరం ఖచ్చితంగా గడ్డి ఉంటుంది. పచ్చగడ్డి లేనిదే పశుపోషణ లాభదాయకం కాదండి. ఎండుగడ్డితోని దానాతోని చేయడం వల్ల రైతుకు శ్రమే కానీ అంతకుమించి ఆదాయం అయితే ఉండదు.
1: కాబట్టి ఇక్కడ ముఖ్యంగా రైతు సోదరులకు మీరు అన్నట్టుగా మామూలు నాటు జాతి పశువుల్ని, ముఖ్యంగా ఊర్లలో ఉన్నటువంటి నాటుజాతి గేదె కానీ ఆవు కానీ పోషణ చేసామనుకోండి, మరి ఇన్ని లీటర్ల పాలు ఉత్పత్తి సాధారణంగానే సంవత్సరం అంతా రావడానికి అవకాశం ఉందా?
0: చాలా మంచి ప్రశ్న అడిగారండి. ఇక్కడ ఆవులైతే మనకి సంకరజాతి ఆవులు జనరల్గా కూల్ ఏరియా కలిగేది, మన మదనపల్లి, పార్ట్ ఆఫ్ అనంతపూరు, కోలార్ ఏరియాల్లో HF సంకరజాతి ఆవులు నడుస్తాయండి. మిగతా మన రాష్ట్రం అంతా జెర్సీ సంకరజాతి ఆవులు, జెర్సీ సాహివాలు ఉన్నాయండి. అది సాహివాల్ అనేది మన దేశం రక్తము, జెర్సీ అనేది ఇంగ్లాండ్ది. సో మొత్తం కలిపితే మనకి దాని నుంచి మనము 8 నుంచి 12 లీటర్లు పోషణ బట్టి 14 లీటర్లు కూడా తీసుకోవచ్చు. సో దానివల్ల మనకి ఏ విధమైన సమస్య లేదండి, చక్కగా చేయొచ్చు.
1: అంటే ఈ రోగాలను తట్టుకునేలాగా మన జాతి ఉండి,
0: ముఖ్యంగా అదండి, మన రోగాల్ని తట్టుకునే వ్యాధి నిరోధక శక్తి మన బ్లడ్ లో ఉంటది. మన విదేశీ జాతిలో మన పాల ఉత్పత్తి ఎక్కువ ఉండే లక్షణం ఉంటది కాబట్టి రెండు కలిపి మనకు చక్కగా ఇప్పుడు ప్రస్తుతం అదే జరుగుతుందండి. సో దీన్ని ప్రత్యేకంగా చేసుకుంటే రైతుకి బాగుంటుంది. ఈ డ్రౌట్ ప్రూఫ్ ఏదైతే కరువు ఉందో, కరువు నుంచి బయటపడి మహారాజులా నివసించడానికి మంచి మార్గం ఆస్కారం ఉందా?
1: డాక్టర్ సింహాచలం గారు, మీరు అన్నట్టుగా రైతులు మరి నాటు జాతి కాకుండా మీరు అన్నట్టుగా ఈ షాహివాలు, జెర్సీ లాంటి రెండు కలిపినటువంటి జాతి కానీ గ్రేడెడ్ ముర్రా అని తెచ్చుకోగలిగినట్లయితే అవకాశం ఉంది. ఇప్పటికిప్పుడు కొనుక్కోలేనటువంటి పరిస్థితులు ఉన్నాయనుకోండి, కనీసం తర్వాత తరంలో అంచనా ఎక్కువ డబ్బు సంపాదించడానికి అవకాశాలు ఏమైనా ఉన్నాయా?
0: యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఒక్కసారి పెట్టేసేసి స్కీమ్స్ ద్వారా సక్సెస్ రాదండి. ఎందుకంటే రైతుకి ముందు ఇష్టం ఉండాలండి, కష్టపడే ఇష్టం ఉండాలి. ఫస్ట్ ఆయన ప్యాషన్ లేకపోతే ఇది చేయలేడు. అందుకే ఇంతకుముందు మనం పూర్వం చెప్పేవాళ్ళు, నువ్వు చదవకపోతే నీకు బర్రెలు కొనిస్తావని. ఎందుకంటే కష్టమైన, మోస్ట్ అగ్రికల్చర్ అనేది కష్టమైందండి. అందులో ఈ పశుపోషణ ఇంకా కష్టమైన,
1: అంటే ఉదయం నుంచి సాయంత్రం ఏదో పని
0: ఉంటూనే ఉంటుంది. సో అందుకని కష్టంగా ఉంటుంది కాబట్టి దాని మీద ఇష్టం ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది అండి, చేసుకునే మంచి మార్గం.
1: రోకలు కావాలంటే కష్టపడాలా?
0: అదండి, 100%.
1: ఇకపోతే మీరు అన్నట్టుగా మరి మనకి ఈ పశువులు పెట్టుకుంటాం, మీరు ఇందాకేమన్నారు 10 పశువులు 5 దూడలు అన్నారు. ఈ 5 దూడలు అనేవి ఎప్పుడప్పుడు మనకి దున్నపోతులు పుడతాయి, పెయ్యి దూడలు పుడతాయి, వాటి నుంచి మళ్ళీ తర్వాత నష్టం వస్తుంది. ఇప్పుడు పనిచేసేటువంటి అవసరం కూడా తక్కువైంది ట్రాక్టర్లు వచ్చినాక. ఇలాంటి పరిస్థితికి ఏదైనా మార్గం ఉందా?
0: దానికి ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే ఇది మామూలుగా మనం చెప్పిన బయటకు చెప్పే లెక్కండి, ముఖ్యంగా ఈ పోషణలో తీసుకున్నట్లయితే ప్రధానంగా 4 భాగాలు ఉంటాయి. ఒకటి పోషణ, మెయిన్ పోషణ 50% ఉత్పత్తి యొక్క ప్రభావాన్ని చూపిస్తుంది. పోషణ అనేది చాలా కీలకమండి. పచ్చగడ్డి, ఎండుగడ్డి దాన ఖచ్చితంగా ఉండాల్సిందే. పిండి కొలిది రొట్టె అండి, దీని దూరం ఆల్టర్నేటివ్. ఇంకా రిమైనింగ్ వచ్చేసరికి ఆరోగ్యం అండి. పశు ఆరోగ్యం అనేది చాలా కీలకం. పశు ఆరోగ్యంలో ముఖ్యంగా మనం రైతులు చేసుకోవాల్సింది నట్టల నివారణ, వాళ్ళు చాలా మందికి తెలుసు నట్టల నివారణ ఒకటి ఇంపార్టెంట్. తర్వాత వ్యాధుల నుంచి టీకాలు అన్ని మనం

0: అందుబాటులో ఉన్నాయండి, అన్ని వ్యాధులకి అందుబాటులో ఉన్నాయి. టీకాలో కాలక్రమణ క్యాలెండర్ ప్రకారం వేసుకోవాలి. ఇంకా మూడవది ముఖ్యంగా మాస్టైటిస్ అండి, పొదుగు వాపు వ్యాధి. ఈ పొదుగు వాపు వ్యాధి ఏదైతే ఉందో దానికి మేనేజ్మెంట్ అండి, అంటే రైతు శ్రద్ధ బట్టే ఉంటుంది అది మేనేజ్మెంట్. అది
1: సో సరైన యాజమాన్యం చేస్తే ఫలితాలు వస్తాయి.
0: మనం యూరిన్ పేడ ఏదైతే పసుపు పడుకుంటుందో దాని నుంచే వచ్చే, అంటే పాలు తీసేసిన తర్వాత రంధ్రం వైడనై ఉంటుందండి, దారిలో నుంచి వెళ్తుంది అండి ఇన్ఫెక్షన్. అందుకని రైతు ఏం చేయాలంటే పాలు తీసిన తర్వాత మాత్రం ఖచ్చితంగా యాంటీసెప్టిక్ లోషన్ లో మన నాలుగు సనకట్లు ముంచాలండి, ముంచితే మనకి ఇన్ఫెక్షన్ రాదు. రెండోది తీసిన వెంబడే పశువు నిల్చొని ఉండాలండి, పావుగంట నుంచి అర్ధగంట వరకు నిల్చుంటే చాలు,
1: అదే రొచ్చులో కొనుక్కోకూడదు,
0: అశింక అయిపోతుంది. అది మేనేజ్మెంట్ తీసండి, చాలా దాని మీద రైతు దృష్టి పెడితే అది ఒకటి అండి.
1: రాదు అట్లా
0: రాదు, మేనేజ్మెంట్ అండి. వచ్చిన తర్వాత సమస్య మనం ఏం చేయలేము. తర్వాత ఈ పోషణం బాగుంటుంది కాబట్టి ఉత్పత్తి వ్యాధులు కూడా రావు. ముఖ్యంగా ఈ ఏదైతే పునరుత్పత్తి ఉందో ఈ పునరుత్పత్తిలో ఈ రిపీట్ బ్రీడింగ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అండి.
1: అంటే
0: రిపీట్ బ్రీడింగ్ అంటే తిరిగి పొరలడం, అంటే జనరల్ గా ఒక ఇంజక్షన్ చేస్తాం, ఇంజక్షన్ చేసిన తర్వాత రెండో ఇంజక్షన్ మూడో ఇంజక్షన్
1: ఇసుకుపోతుంటాయా,
0: చూడు కట్టడం,
1: చూడు కట్టడం.
0: మనం ఆర్టిఫిషియల్ చేస్తాం కదా, చూడు కట్టడం. మొదటి మొదటి చేసినప్పుడు 40-50% కడతాయండి, రెండో దానికి ఇంకొక 30% కడతాయండి, మూడో దానికి ఒక 10 ఇంకొక 10% మిగిలిపోతాయి. సో అటువంటి పశువులను ఖచ్చితంగా మనం చూడు కట్టేటప్పుడు ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటాం, ఎందుకంటే పునరుత్పత్తిలో కూడా 20% వరకు ఉత్పత్తి నష్టాలు ఉంటాయండి.
1: ఆ నష్టాన్ని
0: పూడించుకోవాలా, ఆరోగ్యం వచ్చే నష్టాన్ని పూడించుకోవాలా, పునరుత్పత్తి ద్వారా వచ్చే నష్టాన్ని పూడించుకోవాలా, మూడోది
1: పోషణ
0: 50% వరకు పూడించుకోవాలి. మేనేజ్మెంట్ అండి, ముఖ్యంగా హౌసింగ్
1: కొట్టం
0: బాగుండాలి, స్లిప్పరీ జారిపోకూడదు, ఎందుకంటే పశువు పడిపోయింది అనుకోండి కాలు డిస్లోకేట్ అయిపోతాయి. అలాగే గతకలు ఉందనుకోండి వ్యాధులు వస్తాయని చెప్పాము, గాలి వెలుతురు చక్కగా రావాలి, తూర్పు పడవనికి వేసుకోవాలి, ఈశాన్య నైరుతి ఋతుపవనాలు ఏదో ఫ్రీగా వెళ్ళిపోవాలి. సో అలా చక్కగా చేసుకొని చుట్టూ చెట్లు వేసుకొని పసుపు రాసి ఉపయోగపడే చెట్లు వేసుకున్నట్లయితే చెడ్డ ఉపయోగపడుతుంది. ఇంకా ఈ మేనేజ్మెంట్లో వేసవి శీతాకాలం అండి, మన చడిగాల్పులు వస్తాయి, వడగాల్పులు వస్తాయి, అలాగే చలిగాల్పులు, అప్పుడు మాత్రం పశువులను రక్షించాలండి అందులో, ఎందుకంటే ఉత్పత్తి 10% వరకు దాని మీద కూడా ప్రభావం ఉంటుంది,
1: ప్రభావం చూపిస్తుంది.
0: సో అందుకే ఇంత మొదట హైలైట్ చేసింది, మనం శ్రమ చేసుకుంటే ఉపయోగపడుతుంది, బట్ ఈ నాలుగు విషయాలు చాలా ముఖ్యమండి.
1: ఇప్పుడు మామూలుగా అంటూ ఉంటారు పుట్టినటువంటి దూడల్లో కొన్నే మిగులుతాయి, ఏదో కారణాలలో చనిపోతూ ఉంటాయి అని అంటుంటారు, మనం జాగ్రత్త పడితే వాటిని కూడా బతికించుకోవచ్చా?
0: జనరల్గా శాస్త్రీయంగా మనం ఖచ్చితంగా దూడ మీద చెత్త పెట్టడండి రైతు, పాలు వదలడు మెయిన్,
1: అయ్యో
0: మెయిన్ ఏంటంటే
1: అమ్ముకోవడం
0: వస్తాడు జనరల్గా ఏంటంటే 10% అంటే ఒక చనికట్టు పాలు దానికి వదిలేయాలండి, జనరల్గా వదలడు. సో యాక్చువల్గా నేటి దూడలే రేపటి పాడిపశువులండి,
1: నిజమే కదా.
0: దూడల పోషణ బాగుంటే ఆయన రైతు 100,000 రూపాయలు పెట్టి పాడిపశువు కొనే పని లేదు, ముఖ్యంగా ఆడదూడలు. ఇప్పుడండి కొత్తగా మనం సెక్స్ సార్టెడ్ సెమినార్ని ప్రవేశపెట్టాం,
1: అంటే
0: అంటే ఓన్లీ మనకు ఏ దూడ కావాలంటే మగదూడ కావాలంటే మగదూడ, పెయ్యి దూడ కావాలి పెయ్యి దూడ, మనకి ఎందుకంటే పెయ్యి దూడలు కావాలి పాల ఉత్పత్తి,
1: అంతే కదా.
0: అందుకని పెయ్యి దూడల ఉత్పత్తి చేసే శమను కూడా మనం ఇంట్రొడ్యూస్ చేసామండి. సో దాన్ని వేసుకున్నట్టే పెయ్యి దూడలే వస్తాయి, వచ్చిన దూడని ఒక 2-3 సంవత్సరాలు చక్కగా సాకుంటే 100,000 రూపాయలు ఆస్తి మన దగ్గర
1: సంపాదించుకున్నట్టే
0: ఆ దూడలతోనే మనం పాడి పశువులు పెంచుకోవచ్చు అండి, కొత్తగా కొనే పని లేదండి. ఉన్న పాడి పశువులను సాకుంటూ మంచి దూడలను కొనుక్కొని ఒక 1 సంవత్సరం పెంచుకుంటే మనకి ఆవులు కానీ గేదెలు కానీ తయారవుతాయి. మనం ఎక్కడికో వెళ్ళి కొనేసి ఎక్కువ మనం ఏ ప్రయాసాలకు గురవాల్సిన పని లేదు.
1: చిన్న సన్నకారు రైతు మీరు అన్నట్టుగా 3-4 ఉన్నా సరే తర్వాత ఒక 3-4 సంవత్సరాల్లో మొత్తం మీరు
0: చేసుకోవచ్చు
1: వచ్చేస్తాయి. అది కాక మీరు అన్నట్టుగా ఈ సెక్స్ ఆర్టెడ్ సెమినార్ దాని ద్వారా పేదూడలే
0: తెచ్చుకోవచ్చు
1: కాబట్టి పాడి పశువులు వస్తాయి మనం
0: భవిష్యత్తులో కొనే పని ఉండకూడదండి,
1: పని ఉండదు.
0: తర్వాత ఇంకొక ఇక్కడ ముఖ్యం ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా ఉన్న పాడి పశువులు 10 ఉన్నాయనుకోండి, ఒక 10% అంతా ఒక పాడి పశువు తీసేయాలండి, 100 ఉంటే 10 తీసేయాలి. ఎందుకంటే నాచిరకం ఏదైతే ఉన్నాయో చూడు కట్టంది కానీ ముసలిది కానీ అటువంటివి తీసేయాలి.
1: ఓహో మళ్ళీ దూడలు వస్తుంటాయి,
0: మళ్ళీ మంచిది ఎక్కువ పాలు ఇచ్చే దూడ పెట్టుకోవాలండి, అప్పుడు మంద మంచి తయారవుతుంది.
1: డాక్టర్ సింహాచలం గారు మీరు అన్నటువంటి విషయంలో ఒక చిన్న విషయం ఇక్కడ, ఇప్పుడు మామూలుగా పశువుల్ని మనం ఇలా కొనుక్కొని ఒక ఎకరాకు సూపర్ నేపేర్ అనేటువంటి గడ్డి పెంచుకోండి సరిపోయింది అంటున్నారు కదా, అంటే ఇది మామూలుగా ధాన్యపు జాతి గడ్డే కదా, బలం ఎట్టా దానికి, మాంసకృతులు ఎట్టా?
0: రైట్, చాలా మంచి ప్రశ్న అడిగారు. యాక్చువల్గా ఏంటంటే ఇంతకుముందు మన గొంగడాల్లో ఏపీబిఎన్ కో4 కో3 వెరైటీలు అన్నీ ఉన్నాయండి, ఇప్పుడు కూడా స్మార్ట్ నేపేరు బుల్లెట్ నేపేరు చాలా వెరైటీలు వస్తున్నాయండి, కంటిన్యూస్గా మన శాస్త్రవేత్తలు రీసెర్చ్ చేస్తూనే ఉంటారు. సో దాని ఇది ధాన్యపు జాతి గడ్డేనండి, పప్పు జాతి గడ్డి ఇచ్చినట్లయితే మనం దాన 6-7 లీటర్ల వరకు ఇచ్చే పని లేదండి. ఇప్పుడు అదే మనం పంజాబ్ అనుకోండి, వాళ్ళు కంటిన్యూస్ బర్సింగ్ పసుగ్రాసం ఇస్తారు, పప్పు జాతిది, అందుకని వాళ్ళు 8 లీటర్లు కూడా దానా పెట్టకుండా పాలు తీస్తారు, అందుకే వాళ్ళకి ఇక్కడ పాలు ఎక్కువ అండి. సో మనకి ఇక్కడ సూపర్ నేపేరు పెడతాం కాబట్టి అదనంగా అందుకనే మనం దానా ఇస్తామండి,
1: కొనాలి
0: 3-4 కిలోలు దాన ఖచ్చితంగా పెట్టాలండి.
1: అంటే మామూలుగా మనది పండదా పప్పు జాతి మన దగ్గర?
0: పప్పు జాతి గడ్డి పండుతుంది కానీ ఇంత లభ్యం అవుతుంది.

0: ఇప్పుడు బెర్సిములు వసన్ అనేది మన దగ్గర రాదండి,
1: చలికాలం వచ్చే పంట,
0: చలికాలం పంటలు
1: పెసర,
0: పిల్లి పెసర, కౌపి అంటే బొబ్బర్లు, పిల్లి పెసర, మన జనుము, ఇవన్నీ వస్తాయండి. సుబాబులు, అవిసె, అంటే ఇప్పుడు మన ఫామ్ చుట్టూ అవి సెట్లు వేసుకోవచ్చండి, సుబాబులు సెట్లు వేసుకోవచ్చండి, మునగ సెట్లు వేసుకోవచ్చండి, చెట్టు దారా పసుగ్రాసం వస్తుంది. తోటలు ఉన్నాయనుకోండి, తోటల్లో కూడా మనం ఈ పిల్లి పెసర, బొబ్బర వేసుకోవచ్చండి. తోటకి ఉపయోగపడుతుందండి, ఎందుకంటే లెగ్యూమినస్ ఫాటర్ కదా, తోటలో పంట దిగుబడి వస్తుంది, మనకి పసుగ్రాసం
1: కూడా వస్తుంది. ఇప్పుడు సూపర్ నేపియర్ కొంత వేసుకొని, ఇది కొంత వేసుకుంటే, ఇది పావుల భాగం, అది ముప్పకాల భాగం వేసుకుంటే,
0: అంటే ఇక్కడ వాల్యూమ్ మీదగా దానా మనం ఖచ్చితంగా పెడుతున్నామండి. నేను ఎందుకంటే ఒక ఎకరా రెండు ఎకరాలను ఫోకస్ అండి. అంటే మన తోట ఉందనుకోండి, అసలు మనకి ఈ ల్యాండ్తో మన పని లేదు, ఎక్కువ పొలం ఉందనుకోండి, ఇంకొక ఎకరా వేసుకోండి, ఇప్పుడు ప్రాబ్లం ఏంటి లేదండి. అదే అప్పుడు రెండు ఎకరాలు కూడా వేసుకో, పొలం అనేది కన్స్ట్రెయింట్ కదండి ఈ రోజు. ఆ ఉద్దేశంలో నేను మాట్లాడుతాను.
1: ఇంక మొత్తం మీద మీరు సన్న చిన్నకారు రైతులు, ముఖ్యంగా మన ప్రాంతంలో ఉత్తర కోస్తా జిల్లాల్లోనూ, అలాగే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి మరి గిరిజన రైతులకి మీరు ఇచ్చేటువంటి సూచన ఏంటి? మీ శాఖ తరపున వాళ్ళు ఈ సహాయ సహకారాలను ఏ విధంగా అందిపుచ్చుకోవచ్చు?
0: ఇప్పుడు వీళ్ళు ఏదైతే వాణిజ్య సరళలో పాడి పోషణ చేస్తామని ఆసక్తి గల రైతులు, ఇప్పుడు మేము మా స్మైల్, స్టేట్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లైఫ్ స్టాక్ ఎంటర్ప్రెన్యూర్షిప్ స్మైల్ అనే మా సంస్థ ద్వారా మేము 3 రోజుల శిక్షణా కార్యక్రమం ఇస్తామండి ఉచితంగా. ఆసక్తి ఉన్న రైతులు, ఏది ఒక్క పాడి పశువులే కాదండి, పాడి పశువులను, గొర్రెల మేకలు, పందులు, కోళ్ళ పెంపకంలో కూడా ఆసక్తి ఉన్న రైతులు మా వెబ్సైట్లో నమోదు చేసుకోవచ్చండి. APAH స్మైల్, APAH smile.in అనే వెబ్సైట్లో మీరు రిజిస్టర్ చేసుకున్నట్లయితే మా ఆఫీస్ సిబ్బందే మీకు ఫోన్ చేసి, ప్రతి నెల ఒక ప్రోగ్రామ్ ఉంటుందండి, ఆసక్తి గల రైతులు వచ్చి మీరు అన్ని విషయాలు 3 రోజులు మా దగ్గర మీకు లాడ్జింగ్ బోర్డింగ్ అన్నీ ఇస్తాం, ఏసీ రూమ్స్ ఉంటాయి, భోజనం అన్నీ ఉంటాయండి.
1: అంటే మీరు నేర్పడం మీరే, బోబెట్టడం మీరే, అంత ఉండటానికి బస మీరే.
0: ఇప్పుడు ఈ రోజు వరకు మేము మీకు చెప్పాలంటే మేము 2 సంవత్సరాల్లో మొత్తం 2,579 మంది రైతులకి ట్రైనింగ్ ఇచ్చామండి. అందులో ఈ యొక్క పాడి పశువుల పోషణ పైన మనం 108 మందికి ఇచ్చాము. ఇప్పుడు మొన్ననే మేము డేటా తీసుకున్నామండి, 30 మంది ఫార్మ్స్ పెట్టారు,
1: కొత్తగా
0: పెట్టుకున్నారు. అలాగే ఈ గొర్రెల మేకల పెంపకంలో 1900 మందికి ఇచ్చాము, ఎందుకంటే NLM అనే స్కీమ్ ఉందని అందరూ, చాలామంది రైతులు రావడం జరిగింది. అక్కడ 173 మంది రైతులు ఈ యొక్క ఫార్మ్స్ పెట్టారండి. అక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే లోన్ రాకపోయినా పెట్టారండి, లోన్ సొంతంగా పెట్టుకున్నారు. ఎందుకంటే మనకి లోన్ అనేది తీసుకోవాలండి, పెట్టి రైతు అనుభవించి లాభాలు వచ్చిన తర్వాత లోన్ తీసుకొని సబ్సిడీ అవైల్ చేసుకోండి. ముందు పెడితే ఏమవుతుందంటే ఈయనకి అవగాహన లేకపోతే నష్టాలు బారిన పడి
1: యూనిట్ లోన్
0: కట్టలేక చాలా అవసరం పడాల్సి వస్తుంది. అందుకని మేము ఏమి అడ్వైజ్ చేస్తామంటే ముందు చిన్న మొత్తంలో పెట్టుకోండి. ఇప్పుడు గొర్రెలు అనుకోండి 100 పెట్టుకోండి, 5 సంవత్సరాలు 500 అవుతాయండి. వాటి చక్కగా పోషణ చేసుకుంటే 500 అవుతాయి, ఆదాయం పెరుగుతుంది, మంద పెరుగుతుంది. పాడి పశువులు అంటేనండి మన కష్టంలో ఉన్న రైతుకి చాలా ఉపయోగపడుతుంది. ఈ రోజు వరకు మొత్తం మేము పందుల్లో 205 మందికి అయితే 61 మంది పెట్టారండి. మరి నాటుకోళ్ళలో 350 మందికి ఇచ్చాము, 57 మంది పెట్టారు. సో మొత్తంగా 2,579 మందికి ఇస్తే 320 మంది ఈ యొక్క వాణిజ్య సరళిలో ఈ ఎంటర్ప్రెన్యూర్స్ ఈ పశు యొక్క వ్యవస్థాపనలో స్థాపించారండి. సో ఈ విధంగా మాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా రైతులు, ముఖ్యంగా మీ ద్వారా రైతులకి ఏదైతే లైఫ్ స్టాక్ అంత పాడి పశువులు ఉన్నాయో, గొర్రెలు మేకలు ఉన్నాయో, లేదు ఏదైతే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో, రైతులు దీని మీద ప్రత్యేకంగా చేసుకున్నట్లయితే ఖచ్చితంగా వ్యవసాయం మీద మనం ఎంతైతే వస్తుందో దాని మీద 5 నుంచి 10 రెట్లు ఆదాయం సంపాదించుకోవచ్చు అండి.
1: చివరిగా డాక్టర్ సింహాచలం గారు, ఒక్కసారి ఈ APAH smile.in అనేటువంటి వెబ్సైట్కి వెళ్ళి మీరు అన్నట్టుగా రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళని మీరు తీసుకుంటారు ట్రైనింగ్కి. ఇవన్నీ చేసుకోవడం రానటువంటి రైతు సోదరులకు ఏదైనా ఉత్తరం రాస్తే మీకు, మీరు ఏదన్నా వాళ్ళని పిలవడానికి అవకాశం ఉందా, లేకపోతే వాళ్ళకి ఏదన్నా సహాయం చేయడానికి?
0: మీరు వాట్సాప్లో కూడా మాకు పెట్టొచ్చండి,
1: వాట్సాప్ కూడా పెట్టొచ్చు.
0: మేము
1: నెంబర్ చెప్పండి,
0: నెంబర్ చెప్తామండి, 9849644265 అండి. సహాయ సంచాలకులు అండి, సహాయ సంచాలకులు స్మైల్లో ఉంటారు ఆయన కానీ. ఇంకా మీరు వాట్సాప్ పెట్టచ్చు, వాట్సాప్లో ముఖ్యంగా మీ ఆధార్ నెంబర్, మీ వాట్సాప్ ఫోన్ నెంబర్ పెట్టాలండి. ఎందుకంటే మళ్ళీ మేము మీకు మాట్లాడాలి, మళ్ళీ మేము ఎప్పుడు ట్రైనింగ్ ఉంటుంది మీకు చెప్తాం కాబట్టి అలా చేయొచ్చు.
1: ఒక్కసారి ఫోన్ నెంబరు, సహాయ సంచాలకులు ఎవరికైతే మీరు ఫోన్ ద్వారా ఈ వాట్సాప్ పెట్టాల్సినటువంటి అవసరం ఉందో, 9849644265.
0: మా ఉప సంచాలకులు ఉన్నారండి,
1: చెప్పండి,
0: బైరాగ్ గారు ఉంటారు, 9490344524. ఈ ఉప సంచాలకులు అండి, ఈయన బైరాగ్ గారు. సో వీళ్ళిద్దరికి ఎవరికైనా సరే మీరు ఫోన్ చేసి, ఫోన్ కూడా అవసరం లేదండి, వాట్సాప్లో మెసేజ్, నేను ఫలానా పాడి పశువుల పోషణలో నాకు ట్రైనింగ్ శిక్షణ కావాలి, లేదు గొర్రెల మేకల పెంపకంలో కావాలి, పందుల పెంపకంలో కావాలి, కోళ్ళ పెంపకంలో కావాలని మీరు అనుకుంటే మీ మొబైల్ నెంబరు, మీ ఆధార్ నెంబర్ పెట్టేసి మీ ఊరు అన్ని జనరల్గా
1: వాళ్ళ వివరాలన్నీ ఇస్తే,
0: మీ మొబైల్ నెంబర్ ఇస్తే మేము మళ్ళీ మాట్లాడతాం. మీరు తర్వాత డేటా తీసుకొని కావద్దు, మీ మొబైల్ నెంబర్తో మీ పేరు, మీ ఆధార్ పెడితే మాకు చాలా
1: వాట్సాప్ మెసేజ్ ద్వారా వివరాలు ఇస్తే కనుక మీరు

0: మళ్ళీ తిరిగి వాళ్ళతో
1: మాట్లాడి చేసుకొని మేము మళ్ళీ ఆయనకి పిలుస్తామండి.
0: డాక్టర్ యందా సింహాచలం గారు, మరి వాణిజ్య సరళిలో మనం పశుపోషణ అనేది ఏ విధంగా చేసుకోవడానికి అవకాశం ఉంది? మరి సన్న చిన్నకారు రైతు కూడా 1-2 ఎకరాలతోటే మరి సంవత్సరానికి 6 లక్షల దాకా సంపాదించుకోవడానికి అవకాశం ఉంది, నెలకి 50,000 నుంచి 1 లక్ష రూపాయల దాకా సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. ఇంత మంచి అవకాశం మరి పొందేలాగా వాళ్ళకి విడిగా శిక్షణ ఇస్తూ ఉచితంగా వాళ్ళకి బస ఏర్పాటు చేస్తూ మంచి అవకాశాన్ని ఇస్తున్నారు. మరి రైతు సోదరులు ఈ సద్వినియోగం చేసుకొని వాళ్ళు కూడా వాళ్ళ స్థాయిలో మరి ఎక్కువ రూకలు సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తారని ఆశిద్దామండి. ధన్యవాదాలండి. నమస్కారం.
1: నమస్కారం. థ్యాంక్ యూ.
2: మీరింతవరకు వ్యాపార సరళిలో పశుపోషణ అవకాశాలు ఈ అంశాన్ని గురించి విశాఖపట్నం అడిషనల్ డైరెక్టర్ స్మైల్ శ్రీ వై సింహాచలం గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి. అనంతరం జానపద గీతం వింటారు.

0: జానపద గీతం విన్నారు. ఇప్పుడు జీడిమామిడితో విలువ ఆధారిత ఉత్పత్తులు అంశాన్ని గురించి వ్యవసాయ సమాచారం వింటారు.
1: రైతు సోదర సోదరిమణులకి నమస్కారం. ఈరోజు మన కార్యక్రమంలో జీడిమామిడి పండుతో విలువ ఆధారిత ఆహార పదార్థాల తయారీ గురించి తెలుసుకుందాం. మన దేశంలో ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో జీడి గింజల ఉత్పత్తి కోసం మాత్రమే ఈ జీడి పంటని సాగు చేస్తున్నారు. జీడి గింజ కంటే 8 నుండి 10 రెట్లు పరిమాణంలో ఉన్న జీడి మామిడి పండు మాత్రం వ్యర్థంగా తోటల్లోనే మిగిలిపోతుంది. సాలీనా 40 లక్షల టన్నుల జీడి మామిడి పండు తోటల్లోనే వృధా అవుతుంది. మంచి రంగు పరిమాణం కలిగి ఉన్నప్పటికీ ఘాటైన వాసన కలిగి తినగానే గొంతులో ఒక విధమైన జీర కలిగించే గుణం వల్ల పండుగా నిరాకరించడం జరుగుతుంది. అయితే జీడి మామిడి పండులో లభ్యమయ్యే విటమిన్ సి నిమ్మ జాతుల కంటే 4 నుండి 5 రెట్లు అధికంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. జీడిపప్పులో క్రొవ్వు పదార్థాల శాతం అధికంగా ఉన్నప్పటికీ హాని చేసే కొలెస్ట్రాల్ మాత్రం 0% ఉండి మంచి పోషకాహారంగానే ఉపయోగపడుతుంది. ఇప్పుడు జీడి మామిడి పండ్లను సేకరించి నిల్వ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. జీడి మామిడి పండ్లు కోసిన తర్వాత పిక్కల్ని తీసివేసి మంచినీటితో 2 నుండి 3 సార్లు బాగా కడిగిన తర్వాతే ప్రాసెసింగ్ కోసం వినియోగించుకోవాలి. ప్రాసెసింగ్ చేస్తున్నప్పుడు స్టెయిన్లెస్ స్టీల్ లేదంటే ప్లాస్టిక్ పాత్రలను మాత్రమే ఉపయోగించుకోవాలి. ప్రాసెసింగ్ చేస్తున్నప్పుడు ఇనుము, రాగి ఇటువంటి పాత్రలని వాడకూడదు. పండు రాలిన వెంటనే ప్రాసెస్ చేయడం చాలా మంచిది. జీడి మామిడి పండుని చెట్టు నుండి సేకరించిన తర్వాత 15 నుండి 17 సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత వద్ద రిఫ్రిజిరేటర్లో 12 నుండి 13 రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు. జీడి మామిడి పండు గుజ్జుని, జ్యూస్ని అతి శీతల దశలో నిల్వ ఉంచినప్పుడు సంవత్సరం పొడుగునా పదార్థాలు తయారు చేసుకోవడానికి వీలుంటుంది. కుళ్ళిన పండ్లు ప్రాసెసింగ్కి వినియోగించకూడదు. జీడి మామిడి పండు రసం తీసే విధానం ఎలాగో తెలుసుకుందాం. బాగా మాగిన పండ్లని తీసుకుని గింజను తీసివేసి మంచినీటిలో శుభ్రంగా 2 నుంచి 3 సార్లు కడుక్కోవాలి. చేతులకి గ్లౌజులు తొడిగి జీడిపండు రసం పిండినప్పుడు 50% వరకు రసం వస్తుంది. ఈ పద్ధతిలో ఎక్కువ సమయంలో తక్కువ శాతం రసం లభిస్తుంది. కానీ యాంత్రికంగా అంటే జ్యూస్ ఎక్స్ట్రాక్టర్ ద్వారా అయితే 66 నుండి 70% వరకు రసాన్ని పొందడానికి వీలవుతుంది. అంతేకాకుండా 1 గంటలో 150 కేజీల జీడిపండ్లని అధిక శాతం రసాన్ని వడకట్టుకోవడానికి వీలవుతుంది. ఇప్పుడు జీడి మామిడి రసంలో ఘాటైన పదార్థాన్ని అంటే టేనిన్స్ తొలగించే పద్ధతి ఎలాగో తెలుసుకుందాం. యాంత్రికంగా కానీ చేతితో కానీ తీయబడిన జీడి మామిడి రసంలోని టేనిన్స్ లేదంటే జీర కలిగించే గుణం కలిగిన ఘాటైన పదార్థాన్ని తొలగించడానికి ముందుగా 2 గ్రాముల సగ్గుబియ్యం పొడిని సరిపడా చల్లని నీటిలో కరిగించి తర్వాత మరగబెట్టి చల్లారిన తర్వాత 1 లీటర్ రసానికి కలిపి బాగా కలిపెట్టుకోవాలి. ఈ రసాన్ని 2 లేదంటే 3 గంటలు కదపకుండా అలాగే ఉంచి ఆ తర్వాత పైకి తేరిన రసాన్ని వేరు చేసి వాడుకోవాలి. ఈ విధంగా టేనిన్స్ని తొలగించిన జీడి మామిడి రసాన్ని జ్యూస్గా కానీ సిరప్గా కానీ లేదంటే స్క్వాష్లు తయారు చేసుకోవడానికి కానీ చాలా బాగా ఉపయోగపడతాయి. ఇప్పుడు జీడి మామిడి పండుతో జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే జీడి మామిడి పండ్ల రసం 1 లీటర్ తీసుకోవాలి, పంచదార 100 గ్రాములు, సోడియం బెంజాయిట్ 5 గ్రాములు లేదా 1 టీ స్పూన్ తీసుకోవాలి. దీంతోపాటు సిట్రిక్ యాసిడ్ 5 గ్రాములు తీసుకోవాలి. జీడి మామిడి పండు రసానికి 100 గ్రాముల పంచదార అలాగే 5 గ్రాముల సిట్రిక్ యాసిడ్ వేసి బాగా మరిగించి చల్లార్చుకోవాలి. బాగా చల్లారిన ఈ రసానికి 3 లేదంటే 4 టీ స్పూన్ల సోడియం బెంజాయిట్ కలిపి పొడిగా శుభ్రంగా ఉన్న గాజు సీసాల్లో నిల్వ చేసుకుంటే ఈ జ్యూస్ని మనం ఎప్పుడు కావలిస్తే అప్పుడు తాగడానికి వీలవుతుంది.
0: మీరింతవరకు జీడి మామిడితో విలువ ఆధారిత ఉత్పత్తులు వ్యవసాయ సమాచారం విన్నారు. ఈనాటి పల్లెసీములు వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం స్వరమాలిక తెలుగు సినిమా పాటలు కార్యక్రమంలో ముందుగా శ్రీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట వింటారు.

స్వరమాలి కార్యక్రమంలో తర్వాత మీరు వినబోతున్న పాట అన్వేషణ చిత్రం నుండి ఎస్ జానకి ఎస్ బి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు.

స్వరమాలిక తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు విశాఖపట్నం కేంద్రం నుంచి.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. సంఘ సంస్కర్తల వారసత్వాన్ని గౌరవించడం ప్రతి పౌరుడి కర్తవ్యమని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఉద్ఘాటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 6 రోజుల విదేశీ పర్యటనను ముగించుకుని న్యూఢిల్లీకి తిరిగి వచ్చారు. పర్యావరణ పరిరక్షణకు, సుస్థిర భవిష్యత్తుకు చెట్టు నాటడం ఆవశ్యకమని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. నిర్మాణ రంగంలో పర్యావరణ అనుకూల సాంకేతికతను అవలంబించాలని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సూచించారు. ఇక వార్తల వివరాలు. దేశ సంఘ సంస్కర్తల వారసత్వాన్ని గౌరవించడం ప్రతి పౌరుడి కర్తవ్యమని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఉద్ఘాటించారు. న్యూఢిల్లీ ద్వారకాలోని మన్నం అంతర్జాతీయ కేంద్రంలో సంఘ సంస్కర్త, స్వాతంత్ర సమరయోధుడు మన్నత్తు పద్మనాభన్ విగ్రహాన్ని ఆయన ఈరోజు ఆవిష్కరించి మన్నం శృతి మండపాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ, సామాజిక న్యాయం, సమానత్వం, విద్య, సమాజ సేవ పట్ల మున్నత్తు పద్మనాభన్ జీవితకాలం నిబద్ధతతో ఉన్నారని అన్నారు. సమ్మిళిత సామరస్య సమాజ నిర్మాణ దిశగా దేశం సాగిస్తున్న ప్రయాణంలో పద్మనాభన్ ఆదర్శాలు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయని చెప్పారు. పద్మనాభన్ను ఆధునిక భారతదేశపు గొప్ప సంఘ సంస్కర్తల్లో ఒకరిగా అభివర్ణిస్తూ, విద్య, సామాజిక సంస్కరణలు, స్వావలంబన, సమాజ సేవ ద్వారా సమాజ అభ్యున్నతికి ఆయన జీవితం అంకితం చేశారని రాధాకృష్ణన్ తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో 6 రోజుల పర్యటనను ముగించుకుని

0: న్యూఢిల్లీకి తిరిగి వచ్చారు. 3 దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి తొలుత ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ఆహ్వానం మేరకు ఈ నెల 6 నుంచి 8 తేదీ వరకు ఆ దేశంలో పర్యటించారు. అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోతో ద్వైపాక్షిక చర్చలు జరిపిన ప్రధానమంత్రి ఉభయ దేశాల మధ్య భాగస్వామ్యంలో సాధించిన పురోగతిని సమీక్షించారు. తరువాత ఆస్ట్రేలియాలో పర్యటించిన ఆయన ఆ దేశ ప్రధానమంత్రి ఆంటోనీ ఆల్బనీస్తో కలిసి మెల్బోర్న్లో 3వ భారత్ ఆస్ట్రేలియా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. అలాగే భారత్ ఆస్ట్రేలియా సీఈఓల ఫోరంలోనూ పాల్గొని ఇరు దేశాలకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తలను ఉద్దేశించి ప్రసంగించారు. న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్ ఆహ్వానం మేరకు నరేంద్ర మోదీ ఈ నెల 10వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఆక్లాండ్లో పర్యటించారు. పర్యావరణ పరిరక్షణకు సుస్థిర భవిష్యత్తుకు చెట్లను నాటడం అత్యంత ఆవశ్యకమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఉద్ఘాటించారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన వృక్షమిత్ర పర్యావరణ సంరక్షణ సంకల్ప కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ప్రపంచమంతా నేడు వాతావరణ మార్పులు భూతాపం గురించి ఆందోళన చెందుతోందన్నారు. 1880 సంవత్సరం నుంచి పెరుగుతున్న సముద్ర ఉష్ణోగ్రతలు, కరుగుతున్న హిమానీ నదాల కారణంగా ప్రపంచ సముద్ర మట్టాలు సుమారు 20 నుంచి 23 సెంటీమీటర్ల మేర పెరిగాయని చెప్పారు. 1900 సంవత్సరంతో పోలిస్తే భూమి సగటు ఉష్ణోగ్రత దాదాపు 1.5 డిగ్రీల సెల్సియస్ పెరిగిందని, ఇది వాతావరణ మార్పులకు ఒక తీవ్రమైన హెచ్చరిక అని అన్నారు. ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనేక కీలక చర్యలు తీసుకున్నారని పేర్కొంటూ, దేశంలో పునరుత్పాదక ఇంధన సామర్థ్యం గణనీయంగా పెరిగిందన్నారు. 2070 సంవత్సరం నాటికి నికరంగా 0 కార్బన్ ఉద్గారాలను సాధించాలని భారతదేశం లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర మంత్రి చౌహాన్ తెలియజేస్తూ,
1: ये संकट केवल पर्यावरण का नहीं है, हमारे अस्तित्व पर ही संकट पैदा कर देगा. 2050 तक यह स्थिति ही तो दुनिया के शहरों में 2.4 अरब लोग जल संकट का सामना करेंगे. हमारे प्रधानमंत्री नरेंद्र मोदी जी ने इस संकट से निपटने के लिए भारत के कुछ लक्ष्य तय किए, नेट जीरो का टारगेट 2070 तक. और इसलिए मित्रों, केवल जलवायु परिवर्तन के कारण 2050 तक वैश्विक सकल घरेलू उत्पाद में हर साल 4% की कमी आने की संभावना है.
0: నిర్మాణ రంగంలో పర్యావరణ అనుకూల సాంకేతికతను అవలంబించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ సిపిడబ్ల్యూడి 172వ వ్యవస్థాపక దినోత్సవంలో ఆయన మాట్లాడుతూ, ఏ నిర్మాణాన్ని చేపట్టినా దాని మన్నిక దృఢత్వం విషయంలో ఎటువంటి రాజీ పడకూడదని స్పష్టం చేశారు. సంస్థ విశ్వసనీయతను పెంపొందించేందుకు పూర్తి నిజాయితీ నైతికతలతో పనిచేయాలని సిపిడబ్ల్యూడి సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో నేషనల్ కౌన్సిల్ ఫర్ పబ్లిక్ వర్క్స్ భవన నిర్మాణానికి కేంద్ర మంత్రి వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 405 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ఈరోజు ప్రారంభించారు. ఏక్ పేడ్ మాకే నామ్ ప్రచారంలో భాగంగా మొక్కల పెంపకం కార్యక్రమాన్ని ప్రారంభించి తన లోక్సభ నియోజకవర్గమైన గాంధీనగర్ వ్యాప్తంగా 1.25 కోట్లకు పైగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ, 2029 ఎన్నికల నాటికి నియోజకవర్గంలో పచ్చదనాన్ని 20% పెంచేందుకు ఒక దీర్ఘకాలిక పర్యావరణ కార్యాచరణ ప్రణాళికను వివరించారు. మర్రి, రావి, జంబు, అర్జున వంటి దేశీయ జాతుల మొక్కలను నాటడం వల్ల నగర ఉష్ణోగ్రతను 5% తగ్గించవచ్చని, భవిష్యత్ తరాలకు నివాసయోగ్యమైన వాతావరణం లభిస్తుందని హోంమంత్రి ఉద్ఘాటించారు. ప్రతి ఇల్లు పర్యావరణ సుస్థిరతకు దోహదపడాలని, సోలార్ రూఫ్ టాప్స్ను సార్వత్రికంగా అవలంబించాలని అమిత్ షా కోరుతూ,
2: આ સૌનો પણ હૃદયપૂર્વક આભાર માનવા માંગુ છું કે અમને અનેક વૃક્ષોને દત્તક લઈ 3 વર્ષ સુધી એની માવજત મરી જાય તો નવું વાવવાની જવાબદારી અને પાણી પીવડાવવાની જવાબદારી એમને લીધી છે. એ સૌનો પણ હું આજ ખૂબ ખૂબ આભાર માનવા માંગુ છું. અમદાવાદ શહેર વૃક્ષારોપણ અભિયાનને સફળ કરવા માટે હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
0: ఒమన్ తీరంలో వాణిజ్య నౌక జీఎఫ్ఎస్ గెలాక్సీపై ఈ ఉదయం జరిగిన దాడిని భారత్ ఖండించింది. నౌకలో ప్రయాణిస్తున్న 11 మంది భారత జాతీయుల్లో ఇప్పటి వరకు 10 మంది

రక్షించగా ఒకరు గల్లంతైనట్టు సమాచారం అందిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఒమన్లోని భారత రాయబార కార్యాలయం పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోందని, గాలింపు సహాయక చర్యల్లో ఒమన్ అధికారులతో సమన్వయం చేసుకుంటోందని పేర్కొంది. ఈ ప్రాంతంలో శాంతి స్థిరత్వం తిరిగి నెలకొనేందుకు ఉద్రిక్తతలను తగ్గించడమే భారత్ పునరుద్ఘాటించింది. అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా ఈ ప్రాంతంలోని అంతర్జాతీయ జలమార్గాల ద్వారా స్వేచ్ఛాయుత నిరాటంకమైన నౌకాయానం వాణిజ్యాన్ని త్వరగా పునరుద్ధరించాలని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి భారతీయ వ్యాపార ప్రతినిధి బృందం రేపటి నుంచి ఈ నెల 17వ తేదీ వరకు స్పెయిన్, బెల్జియం, ఫిన్లాండ్ దేశాల్లో పర్యటించనుంది. వాణిజ్యం, పెట్టుబడి, సాంకేతికత, ఆవిష్కరణ, సుస్థిరతలపై దృష్టి సారిస్తూ ఐరోపాతో భారతదేశ ఆర్థిక భాగస్వామ్యాలను బలోపేతం చేయటమే ఈ పర్యటన లక్ష్యమని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ బృందం రేపు స్పెయిన్లో ఒక బిజినెస్ రౌండ్ టేబుల్లో పాల్గొంటుంది. తర్వాత ఈ నెల 14-15వ తేదీల్లో బెల్జియంలో పర్యటించి అక్కడ థేల్స్ గ్రూప్, సిలాక్స్ గ్రూపు నాయకులతో సమావేశాలు నిర్వహిస్తారు. ఈ నెల 16-17వ తేదీల్లో ఫిన్లాండ్లో భారత్ ఫిన్లాండ్ బిజినెస్ రౌండ్ టేబుల్కు హాజరవుతుంది. టెలికమ్యూనికేషన్స్, అధునాతన తయారీ, స్వచ్ఛ ఇంధనం, మొబిలిటీ, ఆవిష్కరణ రంగాల్లో సహకారాన్ని అన్వేషించేందుకు నోకియా, కోన్, కెంఫీ గ్రూప్, విటిటి రీసెర్చ్ సెంటర్ వంటి ప్రముఖ ఫిన్నిష్ కంపెనీలు, పరిశోధనా సంస్థలను ఈ బృందం సందర్శించనుంది. కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా రేపు దేశవ్యాప్తంగా సుమారు 668 కోట్ల రూపాయల విలువైన 7 ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ ఈఎస్ఐ ఆరోగ్య సంరక్షణ ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. తెలంగాణలో సనత్ నగర్లోని ఈఎస్ఐసి ఆసుపత్రిలో కొత్త ఓపీడీ భవనాన్ని ప్రారంభించడానికి డాక్టర్ మాండవియ స్వయంగా అక్కడికి వెళ్తారని, మిగిలిన 6 ప్రాజెక్టులను వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారని మంత్రిత్వ శాఖ తెలిపింది. యమన్కు ప్రయాణించే భారత పౌరులపై కొన్ని షరతులను విధించిన 2017 నాటి నోటిఫికేషన్ను ఉపసంహరించుకున్నట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఎంఈఏ తెలిపింది. యమెన్లో అంతర్యుద్ధం భద్రతా వాతావరణంపై ప్రభావం చూపిన నేపథ్యంలో ఈ నోటిఫికేషన్ జారీ చేయబడిందని, దీంతో భారతదేశం తన పౌరుల ప్రయాణాలను నియంత్రించడం ప్రారంభించిందని పేర్కొంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సంఘ సంస్కర్తల వారసత్వాన్ని గౌరవించడం పరిత్రి పౌరుడి కర్తవ్యమని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఉద్ఘాటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 6 రోజుల విదేశీ పర్యటనను ముగించుకుని న్యూఢిల్లీ తిరిగి వచ్చారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: Pradesh Chief Minister Dr. Mohan Yadav also flagged off the plantation drive in Indore, which targets to plant 21 lakh saplings across the state. The government has refuted a fake image circulating on social media claiming that ethanol-blended petrol can cause problems in a vehicle's fuel tank. The Press Information Bureau's fact-check unit has termed the claim as false. It said the Ministry of Petroleum and Natural Gas has clarified that E20 petrol supplied by oil marketing companies conforms to the standards prescribed by the Bureau of Indian Standards. Former Qatar Amir Sheikh Hamad bin Khalifa Al Thani, who transformed the Gulf nation into a major global player in diplomacy, media and investment, has died at the age of 74. India has declared one day national mourning tomorrow as a mark of respect for Father Amir of Qatar. Prime Minister Narendra Modi has expressed condolences at the demise of Father Amir of Qatar. In the historic one-off Women's Test at Lord's Cricket Ground in London, England were 130 for 6 in their second innings on day 3 when reports last came in. Earlier, India declared their second innings at 341 for 7, setting a huge target of 457 for the hosts. Yastika Bhatia became the first female Test centurion at Lord's, scoring 113 runs. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. రేపటి ప్రసారంలో కొన్ని ప్రధాన అంశాలు. ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, రచన శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి, సంగీతం డాక్టర్ కేఎస్ చంద్రశేఖర్. 6:10 భక్తిరంజని కార్యక్రమంలో మహామృత్యుంజయ స్తోత్రం, అనంతరం సుబ్రహ్మణ్యాష్టకం ఉంటాయి. 6:30 చింతన వ్యాఖ్యాత శ్రీ యుఎస్ ప్రసాదరావు గారు. 7:15 ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికన వెదిరే రామచంద్రారెడ్డి గారి జయంతి, వారి యొక్క జీవిత విశేషాలు క్లుప్తంగా. అనంతరం పాత్రికేయుడు, స్వాతంత్ర సమరయోధుడు గుత్తి రామకృష్ణ గారి జయంతి, వారి యొక్క జీవిత విశేషాలు క్లుప్తంగా. అనంతరం డాక్టర్ గూటం స్వామిగారి స్వీయ కవితలు, పుష్పాంజలి సినీభక్తి గీతాలు, సమాచారవాణి మొదలగు అంశాలు ఉంటాయి. 8:30 ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ కె నవీన్ కుమార్. 8:35 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ కె సంపత్ సాయి బృందంచే నాదస్వరం ప్రసారమవుతుంది. 10:00 ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి. 12:40 కార్మికుల కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి. 1:30 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది. 2:31 జానపద రంజని కార్యక్రమంలో జానపద గీతాలు ప్రసారమవుతాయి. నిర్వహణ శ్రీ మిరియాల రత్న రాజు బృందం. అనంతరం సాంభవుని పరిణయం తప్పిడుగుళ్ళు ప్రసారమవుతాయి. నిర్వహణ శ్రీ నీలభవను సత్యం బృందం. ఇక 5:00 యువవాణి యోజన కార్యక్రమం. 5:55 ఉద్యోగ వార్తలు. 6:00 సమాచార వాణి. 6:38 సాయం సమీరం కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర, వికాసం శీర్షికన ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన గురించి వివరాలు, ప్రేరణ, వ్యక్తిత్వం మొదలైన అంశాలు ఉంటాయి. 7:15 వ్యవసాయ పాఠశాల ప్రసారమవుతుంది. అంశం సమీకృత వ్యవసాయం ప్రాముఖ్యత. నిర్వహణ డాక్టర్ బి సహదేవ్ రెడ్డి గారు, ప్రధాన శాస్త్రవేత్త ఆర్ఏఆర్ఎస్ మారటేరు. 7:45 వికసిత్ భారత్ విజయవాడ కేంద్రం నుంచి. 8:00 స్వరమార్గ తెలుగు సినిమా పాటలు. 8:30 జాతీయ వార్తలు తెలుగులో. రాత్రి 9:30 ఆంగ్ల ప్రసంగం కార్యక్రమంలో ఎంపవరింగ్ యూత్ షేపింగ్ ఫ్యామిలీస్ అంశాన్ని గురించి డాక్టర్ కె సత్యనారాయణ గారి ఆంగ్ల ప్రసంగం ప్రసారమవుతుంది. రాత్రి 10:00 అనుసంధాన సంగీత సభ కార్యక్రమంలో శ్రీమతి బి ఇందిరా కామేశ్వరరావు గారి గానం ప్రసారమవుతుంది. శ్రీ మావుడూరు సత్యనారాయణ శర్మ గారు వయలిన్, శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి గారు మృదంగం. ఇవి రేపటి ప్రసారంలో కొన్ని ప్రధాన అంశాలు విన్నారు. ఇప్పుడు వాతావరణం. వాల్తేలు నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 33.6 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 28.9 డిగ్రీల సెల్సియస్. పౌర విమానాశ్రయం నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 30.8 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 28.4 డిగ్రీల సెల్సియస్. వాతావరణం. ఆకాశం సాధారణంగా మేఘారుతమై ఉండి ఒక దప వర్షం కానీ ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. ఆంధ్ర తీర ప్రాంతంలో చేపలు పట్టే మత్స్యకారులకు ప్రత్యేక వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. వాతావరణ వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. నిలయంలో సమయం 11:13 దాటి 8 సెకండ్లు అయింది. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మీడియం వేవ్ 323.6 మీటర్లు అనగా 925 కిలోహెర్ట్స్పై ఈనాటి ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:51 రేపటి మీడియం వేవ్ ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. జై హింద్.